0: If we are able to control our sensory organs, even if one is completely a blind person, he will reach the destination of moksha or attain liberation. On the other hand, if your sensory organs are not controlled and they are wavering, even if you are the moon himself, you will not be able to reach satisfaction and divine destination.
1: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, జగత్తునందు సమస్త పదార్థములు కూడాను భగవత్ సంకల్ప సృష్టి అయినప్పటికీ కొన్ని పదార్థములను మనం అతి జాగ్రత్తగా ఉపయోగించవలసుకోవలసినటువంటి అవసరం వస్తుంది.
0: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, ఆల్దో ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది థింగ్స్ ఆర్ గాడ్స్ క్రియేషన్, there is a need for us to take special care about certain things and look after them with some attention.
1: Telisi aa padarthamulanu vinyoginchukunna avi manaku uttamaina tundi sthiti andinchadame kaakunda tadwara manaku oka sukha santoshamulanu kodanu kaligimpa chestundi.
0: If we know these things and in the knowledge of their importance we use them in a satisfactory manner, it will be possible for us to reach a place of bliss and we can improve our own selves.
1: Manamu teliyaka konni padarthamulanu upayoginchukunna avi manaku pramadamunu kodanu sambhavimpa chestundi.
0: If without knowing we make use of certain things, there is a possibility of their causing even harm to us.
1: Katti, nippu, karentu ityadi పదార్థములను తెలిసి మనము ఉపయోగించుకున్నప్పుడు వాటి వలన మనకు తగినటువంటి ఫలితమే కాకుండా తగిన సుఖం కూడాను మనకు లభిస్తుంది.
0: థింగ్స్ లైక్ ఏ స్వోర్డ్, ఫైర్ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్, ఇఫ్ యు నో అండ్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్ అండ్ ఇఫ్ యూ యూజ్ దెమ్, నాట్ ఓన్లీ విల్ వీ గెట్ ది బెనిఫిట్, వీ విల్ ఆల్సో బి ఏబుల్ టు హెల్ప్ అవర్ సెల్వ్స్.
1: వాటిని మనము తెలుసుకొనక వినియోగించే విధానమును మనం గుర్తించుకొనక ఉపయోగించుకున్నటకు పూనుకున్న కొంత ప్రమాదం కూడాను కొంత అనానుకూలం కూడాను కలిగించవచ్చును.
0: Without knowing these things and if we do not know how to use these items, sometimes it is possible that not only will we be inconvenienced but there may also be harm done to us.
1: అదే విధముగానే మానవుని యందు ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధముల యొక్క ఇంద్రియముల యొక్క స్వభావములను గుర్తించుకుని వర్తించడం చేత పవిత్రమైనటువంటి యొక్క శాంతి సుఖములు కూడాను అందిస్తుంది. వాటి యొక్క తత్వమును మనం చక్కగా గుర్తించుకొనక వాటిని విచ్చలవిడిగా విజృంభింప చేసుకున్నప్పుడు అవి మనకు ప్రమాదమునే కాక గౌరవ మర్యాదలను కూడాను మంటపాల చేస్తుంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది వేరియస్ సెన్సరీ ఆర్గన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ విచ్ కెన్ రికగ్నైజ్ ది సౌండ్, ది టచ్, ది షేప్, the taste and the smell, and we use these sensory organs in an appropriate manner, then they do good to us. On the other hand, if we do not understand how to use them and we use them in the wrong way, they can do harm to us.
1: ఈ ఇంద్రియముల యందు జిహ్వేంద్రియము అతి ప్రధానమైనటువంటిది.
0: Amongst all these organs, the one that tastes, namely the tongue, is a very important one.
1: ఇందులో ప్రత్యేకించినటువంటి ఒక శక్తి కూడాను విశిష్టమైనటువంటిదిగా లోకమునందు ప్రచురింపబడుతున్నది.
0: There is a special capacity which is distinctive to this particular organ.
1: జిహ్వను మనం అరికట్టుకొనకున్నా మన జీవితమే వ్యర్థం పాలు చేస్తుంది.
0: If we cannot control our tongue, it has the capacity to make our life itself useless.
1: జిహ్వ కోరినవన్నీ కూడాను మనం అందించడానికి పూనుకోకూడదు.
0: We should never be prepared to hand in whatever the tongue wants.
1: Daniki santrupti parichadaniki manam prayatnamku punukunnappudu kattagadapudiki daniki trupti aneetvanti danni manam chekurchalemu.
0: If we make an attempt to satisfy this desire of taste which comes from the tongue, we will not be able to give it complete satisfaction.
1: Deeniki oka udaharanamu.
0: There is an example for this.
1: Manamu కళకళలాడుతూ కిలకిల నవ్వుతూ మన జీవితమును ఒక శోభాయమానంగా తీర్చిదిద్దుకునే నిమిత్తమై దీనికి వెన్న, మీగడ, పాలు, పెరుగు, ఫలములు ఇలాంటి ప్రత్యేకించినటువంటి యొక్క బలాహారమును దీనికి అందించటం చేత కట్టగడపడకు జిహ్వకు మిత్రులైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, అసూయ ఇత్యాది మిత్రులందరూ కూడాను ఆ యొక్క జిహ్వకు అతి సమీపులైపోతున్నారు.
0: విత్ ఎ వ్యూ టు స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ ఎ హ్యాపీ మేనర్, విత్ ఎ వ్యూ టు బి ఏబుల్ టు మూవ్ అబౌట్ ఇన్ ఎ ప్లెజెంట్ మేనర్, వి సమ్ టైమ్స్ హ్యాండ్ ఇన్ టు దిస్ టేస్ట్ టు ది టంగ్ వాట్ ఎవర్ ఇట్ లైక్స్ టు హ్యావ్ సచ్ యాజ్ బటర్, సచ్ యాజ్ మిల్క్, such as curds, such as fruits and so on. And when we hand over such things in order to satisfy the palate to the tongue, we become ourselves subject to various emotions like lust, anger, greed, hate, arrogance and attachment.
1: కారణమేమనగ ఈ జిహ్వ యొక్క గృహమునందు అతి సుఖశాంతమును లభించడం చేత సులభంగా ఇట్టి సుఖము లభించుతున్నదని తన మిత్రులను ఈ జిహ్వ కూడాను ఆహ్వానించడానికి పూనుకుంటుంది.
0: ది రీజన్ ఫర్ దిస్ సిచ్యువేషన్ ఇస్ దిస్ బికాస్ ది టంగ్ ఈజ్ ఏబుల్ టు గెట్ ఈజీలీ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్, దిస్ టంగ్ టెండ్స్ టు ఇన్వైట్ అదర్ ఫ్రెండ్స్ టు ఇట్ సెల్ఫ్.
1: కనుక మన ఇంద్రియములకంతా కూడాను మూల కారణము జిహ్వనే అనేటువంటిది చెప్పక తప్పదు.
0: వీ హ్యావ్ టు అక్సెప్ట్ that this taste or the tongue is the important part of all our sensory organs.
1: Manamu taste nu maatrame mana lakshyam nundu unchukuntunname kaani mana jeevitham enta waste avutundado manam yochinchukovatam ledu.
0: We are only bearing in mind the taste that is good to the tongue, but we are not considering how much we are wasting our life in this manner.
1: Manamu teesukuneetvanti prati aaharam kudanu stoola roopam lopala konta మలమూత్రములుగా మారి జగత్తునకు కొంత విరుద్ధమైనటువంటి పదార్థంగా బయటపోతున్నది.
0: మచ్ ఆఫ్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ విచ్ వి ఈట్ ఇన్ ది గ్రాస్ మేనర్ ఇన్ ఇట్స్ అవుట్వర్డ్ అపియరెన్స్ ఇట్ చేంజెస్ యాజ్ ఇట్ పాసెస్ త్రూ అవర్ బాడీ ఇన్ టు ఎక్స్క్రీటా అండ్ యూరిన్ విచ్ ఆర్ నాట్ వెరీ వాల్యుబుల్ ఇన్ ది వరల్డ్ అండ్ ఈస్ ఎక్స్క్రీటెడ్ అవుట్ ఇన్ దట్ మేనర్.
1: ఇంకా స్థూల రూపము లోపల ఆహారమే రక్తముగాను కండరములను మారుతున్నవి.
0: ఇన్ ఏ సటిల్ వే ది సేమ్ ఫుడ్ విచ్ వి టేక్ ఈస్ చేంజింగ్ ఇన్ టు అవర్ బ్లడ్ అండ్ ఇన్ టు అవర్ మసిల్స్.
1: ఇంకా అతి సూక్ష్మమైనటువంటి యొక్క ఈ యొక్క ఆహారము మనసుగా మారుతున్నది.
0: ది వెరీ సటిల్ పోర్షన్ ఆఫ్ దిస్ ఫుడ్ విల్ చేంజ్ యాజ్ అవర్ మైండ్.
1: కనుక మన మనస్సు యొక్క వికారములకు కాని పవిత్రములకు కాని మన యొక్క ఆహారమే మూల కారణంగా కనిపిస్తున్నది.
0: దేర్ఫోర్ ఐదర్ ఫర్ ది డిస్టార్షన్స్ ఇన్ అవర్ మైండ్ ఆర్ ఫర్ ది సీక్రెట్ థాట్స్ దట్ అరైజ్ ఇన్ అవర్ మైండ్ ఇట్ అపియర్స్ దట్ ది ఫుడ్ దట్ వి టేక్ ఇన్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: కనుకనే పరమ శాంతము, సహనము, సౌజన్యము, ప్రేమ, సత్యము ఇట్లాంటి సద్గుణములు అభివృద్ధి పరచుకున్నటకు ఆహారము ప్రధానమైనటువంటి యొక్క సూత్రములో మనకు వేదము ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ గుడ్ క్వాలిటీస్ లైక్ పీస్, లైక్ ఫర్బేరెన్స్, లైక్ లవ్, లైక్ ది అటాచ్మెంట్ టు ట్రూత్, ఆల్ దీస్ గుడ్ క్వాలిటీస్ క్యాన్ ఓన్లీ బి ప్రమోటెడ్ బై టేకింగ్ గుడ్ ఫుడ్. దిస్ ఇస్ వాట్ అవర్ వేద అండ్ అవర్ శాస్త్రాస్ హావ్ బీన్ టెలింగ్ అస్.
1: భారతీయ వేదాంతము సాత్విక ఆహారం అనేటువంటి పేరుతో కాని ఇంద్రియ నిగ్రహము అనేటువంటి పేరుతో కాని మోక్ష ప్రాప్తికి తగినటువంటి ద్వారములుగా నిరూపిస్తూ వచ్చింది.
0: ది ఇండియన్ కల్చర్ వాట్ ఈస్ గివెన్ టు అస్ బై ది వేదాస్ హెస్ టోల్డ్ అస్ దట్ ఐదర్ సాత్విక ఫుడ్ ఆర్ కంట్రోల్ ఆఫ్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ ఆర్ ది మెయిన్ పాత్స్ ఫర్ అవర్ ఓన్ లిబరేషన్.
1: ఇంద్రియములనే నిగ్రహించుకున్న మనకు ఈ జగత్తునందే కాక ఇంకా ఏ యొక్క జగత్తునందైనా కూడాను మనకు సుఖశాంతులు లభించవు.
0: ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ వీ విల్ నాట్ గెట్ పీస్ అండ్ హ్యాపీనెస్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్ వీ కెనాట్ గెట్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్.
1: మనకు సుఖశాంతులు లభించక చేయటమే కాకుండా మనకు గౌరవ మర్యాదలను కూడా తీసివేయుచున్నవి ఈ ఇంద్రియము యొక్క ఉద్రేకములు.
0: ది ఎక్సైట్మెంట్ ఇన్ టు విచ్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ గో They deprive us not only of our peace and happiness, they even deprive the respect that is due to us.
1: అందు నిమిత్తమై మన భారతీయ అనాది ఋషులందరూ కూడాను మౌనమును ధరించి సాత్వికమైనటువంటి కందమూలాదులను భక్షించి వేరుగడ్డలంతా కూడాను భుజించి ప్రవహించు జలమును గ్రోలి వారు ఉత్తమమైనటువంటి చిత్తమును భగవంతునికు అర్పితము చేయటానికి పూనుకున్నారు.
0: This is the reason why from time immemorial in our Indian traditions the rishis had always observed silence. They ate sattvic food. They drank clear flowing water. They kept their minds perfectly clean. This is how they were able to understand the divine spirit.
1: యువకులైనటువంటి మీరు ఈ వయసునందు జిక్వెను కొంతవరకును అరికట్టుటకు ప్రయత్నించాలి.
0: Young people, in this age of yours, you should make an attempt to some extent to control your tongue and your taste.
1: ఈ వయసునందే మీరు ఈ యొక్క జిక్వెను అరికట్టకున్న ఇంద్రియములను అరికట్టకున్న మీ యొక్క జీవితము చాలా దుఃఖములతో నిండిపోవలసి వస్తుంది.
0: If in this age you do not control your tongue, you do not control your sensory organs, you will have to spend your life later on in great many difficulties.
1: దేశం యొక్క సౌభాగ్యము కాని దేశం యొక్క కళ్యాణము కాని ఆకాశము నుండి కురవదు, భూమి నుండి ఉద్భవించదు, మనుషుల యొక్క ప్రవర్తన నుండియే ఈ లోక కళ్యాణం ఏర్పడుతూ ఉంటుంటాది.
0: Neither the prosperity of the country nor the growth of the country come down from the sky, nor can they come from the earth of their own accord. They will have to come from the conduct and the behavior of the people that constitute the country.
1: Desham ante matti kadaniyu manavuni yokka pravartana yokka swaroopame desham ani kudanu manam chakkaga gurtinchali.
0: We should recognize that the country does not mean just the earth around us. The country consists of a conglomeration of human beings.
1: లోకమును తీర్చిదిద్దటం అంటే మన యొక్క ప్రవర్తనలు ఉత్తమమైనటువంటివిగా తీర్చిదిద్దుకోవటమే దేశమును తీర్చిదిద్దటం.
0: To rectify the world and put it on its proper path is just equivalent to our rectifying ourselves and our rectifying our conduct.
1: కనుక మొట్టమొదట ఇహమునకు కాని పరమునకు కాని ఇంద్రియ నిగ్రహము అతి ప్రధానం.
0: So, either in this world or in the next spiritual world, the control of your sensory organs is most essential.
1: ఈ వయసులోపల మీరు ఇంద్రియములకు నిగ్రహం చేయటం చేత తప్పక మీరు భగవత్ అనుగ్రహానికి పాత్రులవుతారన్నట్లో ఎట్టి సందేహం కూడాను లేదు.
0: If in this age of yours you are able to control your desires, there is no doubt whatsoever that you will deserve the grace of God.
1: ఏనాడో సర్వేంద్రియములకు కూడాను మెత్తబడి బలహీనమై అనేక రకములైనటువంటి యొక్క నిశ్శక్తి స్థితిలో ఉన్నటువంటి సమయంలో మనం ఇంద్రియమును నిగ్రహించుకోవటానికి ప్రయత్నం చేయటము అది మానవత్వానికి మహా అవమానకరము.
0: When you grow old, when someday you become subservient to all your organs, then to begin try and control your sensory organs, that is not quite proper for man's conduct.
1: అట్టి సమయమునందు ఇంద్రియ నిగ్రహం జరగటం చేత భగవత్ అనుగ్రహం అనేటువంటిది చిక్కితే చిక్కవచ్చు లేకుండా పోవచ్చు కూడాను. కానీ యువకులైనటువంటి మీ అందు ఇంద్రియ నిగ్రహం ఈనాడు కలిగినప్పుడు తప్పక భగవత్ అనుగ్రహం లభించుతున్నటువంటి ఏనా ఎట్టి సందేహం కూడాను లేదు.
0: ఇఫ్ ఎట్ సచ్ ఎన్ ఏజ్ ఎన్ అడ్వాన్స్డ్ ఏజ్ యు ట్రై అండ్ కంట్రోల్ యువర్ డిజైర్స్ అండ్ యువర్ సెన్సెస్ దెన్ గాడ్స్ గ్రేస్ మే కమ్ టు యూ మే నాట్ కమ్ టు యూ. On the other hand, if at this young age of yours, you do practice and control your senses and organs, there is no doubt whatsoever that God's grace will come to you.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: There is a small example for this.
1: మీరు తెల్లవారే వెళ్లి హోటల్ లోపల మాకు ఈనాడు భోజనం కావాలని టికెట్ తీసుకుని బుక్ చేసి రావటం చేత మీరు 12 గంటలకు వెళ్ళండి, 1 గంటకు వెళ్ళండి, మీకు తప్పక భోజనం చిక్కుతుంది.
0: If you go early morning to a hotel and tell him that you want your lunch, you buy a ticket. Once you reserve your lunch, whether you go later at 12 o'clock or at 1 o'clock, you will surely get your meal.
1: అట్లు కాకుండా సరిగా 12 గంటలకో 1 గంటకో వెళ్లి నాకు అన్నం కావాలంటే ఆనాడు మిగిలి ఉంటే పెట్టచ్చు, లేకపోతే ఇప్పుడు రిజర్వ్ లేదని చెప్పని చెప్పవచ్చు.
0: On the contrary, if you go at 12 o'clock or 1 o'clock and ask for your food, he may tell you, if he has some spare food, he can give you. If he has no spare food, he can say that there is no food for you for that day.
1: అదే విధముగానే మీరు ఈ యొక్క వయసునందు భగవత్ అనుగ్రహం అనేటువంటి దానికి ఇంద్రియ నిగ్రహం అనేటువంటి బుక్ చేస్తున్నారంటే తప్పక ఆ అనుగ్రహం అనేటువంటి ఫుడ్ మీకు చిక్కుతుంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ at this young age and early enough, if you book by controlling your organs, then God's grace will surely be available to you at a later date.
1: భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం ద్వారానే లభిస్తుంది. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఒక సుంకము, ఒక విలువ. మనకు అందించేటువంటిది అనుగ్రహం అనేటువంటి పదార్థము, అదే పరార్థము.
0: God's grace will be available only through the control of your organs. The control of your organs is like a value which you pay for getting God's grace in return as a quality.
1: ఇట్టి ఇంద్రియ నిగ్రహముల వలన స్థిత ప్రజ్ఞ లక్షణం కూడాను మనకు చేకూరుతుంది.
0: By the control of such organs, you will also get steady mind.
1: అట్లు కాక అనేక గ్రంథములను మనం పఠించి పెద్దల యొక్క బోధనలు మనం శ్రవణము చేసి ఎన్ని రకములైనటువంటి యొక్క బుక్ నాలెడ్జి మనం డెవలప్ చేసుకున్నప్పటికీ మనకు భగవత్ అనుగ్రహం అనేటువంటిది చిక్కుతుందనేటువంటి ధైర్యం చాలా తక్కువగా ఉండవచ్చు.
0: ఆన్ ది కాంట్రరీ, బై రీడింగ్ మెనీ స్క్రిప్చర్స్ అండ్ బుక్స్ ఆర్ బై లిసనింగ్ టు ది డిస్కోర్సెస్ ఆఫ్ మెనీ పీపుల్, ఇట్ ఈస్ నాట్ సర్టన్ వెదర్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ గాడ్స్ గ్రేస్. యూ మే నాట్.
1: అయితే ఈనాడు గ్రంథ పఠనముల చేత, యుక్తి కుయుక్తుల చేత యువకులైనటువంటి వారు అనేక రకములైనటువంటి వాదోపవాదములకు దిగటం కూడాను కద్దు.
0: హౌఎవర్ టుడే, బై రీడింగ్ మెనీ బుక్స్ అండ్ బై డెవలపింగ్ ఎన్ ఆర్గ్యుమెంటేటివ్ టెండెన్సీ, ఇట్ ఈస్ క్వైట్ కామన్ దట్ యంగ్ పీపుల్ ఎంటర్ ఇన్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ విత్ అదర్స్.
1: ఒకనొక సమయంలో శంకరుల దగ్గరికి 22-23 సంవత్సరముల వయసు కలిగినటువంటి యువకుడు వెళ్లాడు.
0: On one occasion, a young man who was aged 22-23 years went to Shankara.
1: శంకరుల వారు తమ శిష్యులకు చక్కని ఆధ్యాత్మిక బోధ చేయుచుండగా ఈ మధ్యలో ఈ యువకుడు లేచి, స్వామి, ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో ఇంత విశాలమైనటువంటి జీవులుగా ఉన్నటువంటి తత్వంలో అందరి యొక్క ఏకత్వాన్ని మీరు గుర్తించాలి, కాని ఇందులో భేదం అనేటువంటి దాన్ని పాటించడం ఏమాత్రం కూడాను మంచిది కాదు కదా. ఈ విశాల జగత్తునందు సర్వ జీవుల యందు కూడాను రక్తమే ఉన్నది, కాని పాలు ప్రత్యేకించి రావటం లేదు కదా. కనుక అందరినీ సమానంగా చూచటం మీ బోటి పెద్దలకు సరి అయినటువంటిది కదా అని ప్రశ్నించాడు.
0: When Shankara was giving lessons on spiritual aspects to his disciples, this young man went in and he interfered and he asked Shankara, Swami, in this very big and wide world there are so many beings and all these people should be regarded as equal and one and the same. Blood is flowing through the veins of all these people. No one is distinguished specially by any milk flowing through his veins. Therefore, it is not good to make any distinction between one and another. All of them should be regarded as equal. Is this not the right thing to do?
1: శంకరుల వారు నవ్వి, నాయనా, నీ యొక్క యువక రక్తము అతి వేగంగా ప్రవహిస్తూ ఉన్నట్టుగా ఉంది. నిత్యానిత్య విషయ పరిశీలన లేక కేవలము ఒక పదార్థములు యందు అద్వైతాన్ని ప్రవేశపెట్టటము ఇది సాధ్యము కానటువంటిది. కనుక భావాద్వైతమును నీవు తెలపవచ్చును, కాని ఈ లోకాద్వైతమునకు మాత్రము తెలుపుటకు నీకు కాదు, నాకు కాదు, ఎవరికి సాధ్యం కాదన్నాడు.
0: శంకర స్మైల్డ్ అట్ దిస్ యంగ్ మ్యాన్ అండ్ సెడ్, యంగ్స్టర్, ఇట్ లుక్స్ టు మీ దట్ ది బ్లడ్ దట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ యువర్ వెయిన్స్ ఈస్ ఫ్లోయింగ్ రాదర్ హాట్ అండ్ ఫాస్ట్. It is not possible for people to distinguish between permanent things and impermanent things and make a difference between various items. One can understand the Advaita or non-duality or equal-mindedness in one's own ideas, but in the world to equate everything to everything other is not possible.
1: Adi nenu oppukovadaniki sadhyam kadani vadinchadu ee yuvakudu.
0: The young man argued that he cannot agree to such a situation.
1: Sarva jeevulu kudunu samanamainatundi bhavamto chuchatam chaala uttamamainatundi ga naaku gurtichukuntunnanu annadu.
0: He stated that to him it appears as the proper thing to do to look at all the jivas, all the living things in the same equal manner.
1: ఈ యువకునికి ఈ విధంగానే ఇంకా కాలమునిచ్చిన మితిమీరి పోవచ్చు మతి చెడినటువంటి మాటలు మాట్లాడవచ్చునని శంకరుల వారు గుర్తించి తక్షణమే ఇతని నోరును ముయించేటువంటి నిమిత్తమై, నాయన ఆ విషయం తదుపరి మాట్లాడుకోవచ్చును, నీకు తల్లి ఉన్నదా అని ప్రశ్నించాడు.
0: Shankara recognized that if this young man was allowed to go further in that strain, it is likely that he would reach some absurd conclusions. Shankara decided at once that he should teach him a lesson, and he immediately asked this youngster, "Have you got a mother?"
1: మా తల్లి గారు ఇంకా జీవించి ఉన్నారు, ఆమెను నిత్యము నేను పూజిస్తూ ఉన్నాను, నమస్కరిస్తూ ఉన్నాను అని జవాబు చెప్పాడు.
0: He replied, "Yes, I have a mother who is still alive, and every day I am doing obeisance to her and I am worshipping her."
1: Nana niku pendre ayinada ani kuda nu mari prashninchadu.
0: He again asked, "Are you married?"
1: Poyina samvatsarame naaku pendle ayindi, maa bharya kuda ikkadiki vachindi camp lo nanu cheppadu.
0: He said, "Yes, only last year I was married. My wife has accompanied me. She is now right here in the ashram."
1: Chala santosham annadu. మీకు అత్తగారు కూడా ఉన్నారా అన్నాడు శంకర్లో.
0: శంకర సెడ్, "Yes, that's very nice. Have you also got a mother-in-law?"
1: మా మదర్-ఇన్-లా గారు కూడా తప్పక క్షేమంగా ఉంటున్నారని తిరిగి జవాబు చెప్పాడు.
0: He replied, "Yes, my mother-in-law too is quite hale and healthy."
1: నీకు సిస్టర్ ఏమైనా ఉందా అన్నాడు తిరిగి శంకర్ల వారు.
0: శంకర అగైన్ ఆస్క్డ్, "Have you got a sister?"
1: నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారని చెప్పాడు.
0: He replied, "Yes, I have two sisters."
1: మీ సిస్టరు, మీ మదర్ ఇన్లా, మీ మదరు, మీ భార్య వీరందరూ కూడా ఆడవారేనా అన్నాడు.
0: శంకర ఆస్క్డ్ హిమ్, "యువర్ టూ సిస్టర్స్, యువర్ వైఫ్, యువర్ మదర్ అండ్ యువర్ మదర్ ఇన్లా, ఆర్ ఆల్ దీస్ విమెన్?"
1: అందరూ ఆడవారు కాక ఇంకెట్లవుతారు, మగవారు ఎట్లవుతారు అని వాదించాడు.
0: హీ రిప్లైడ్ ఇన్ ఎన్ ఆర్గ్యుమెంటేటివ్ మేనర్, "యెస్, వాట్ ఎల్స్ కెన్ దే బి, దే ఆర్ ఆల్ విమెన్."
1: అయితే వీరందరినీ నీ ఇంటిలో సమానంగానే చూసుకుంటున్నావా అన్నాడు.
0: He asked, "If so, are you treating all of them in exactly the same manner in your house?"
1: మదర్ను భార్యగా, భార్యను మదర్గా కూడా నువ్వు భ్రమిస్తున్నావా అన్నాడు.
0: "Are you sometimes behaving as if your mother is your wife and your wife is your mother?"
1: నోరు మూసుకున్నాడు, అంతతో నిలిపేసేసాడు మాటలు.
0: This young man became speechless and stopped talking further.
1: కనుక సమానత్వం అంటే ఏమిటో అర్థం లేనటువంటి యువకులు అన్నింటి ఎందుకూడను సమానత్వం అనేటువంటి యొక్క పదమును ఉపయోగపెట్టుకుంటూ వీరు విచ్చలవిడిగా సంచరించటము ఒక వెర్రితలను వేసినటువంటి గొర్రెల వంటి వారనే చెప్పవక తప్పదు.
0: యంగ్ పీపుల్ హూ డూ నాట్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఈక్వాలిటీ, ఇఫ్ దే మూవ్ అబౌట్ ఇన్ ఎన్ అన్కంట్రోల్డ్ మేనర్, దే విల్ బి మూవింగ్ లైక్ షీప్ విత్ నో సెన్స్ ఎట్ ఆల్.
1: కనుక మనం అద్వైతమనేటువంటిది ఆత్మతత్వమునందు మాత్రమే అద్వైతాన్ని మనం గుర్తించాలి, కాని అన్య విషయములందు మాత్రం అద్వైతం గుర్తించడానికి ఈ ద్వైతం యొక్క ప్రకృతి యొక్క లక్షణంలో విరుద్ధ మార్గం నడచడానికి వీలు కాదు.
0: Therefore, it follows that the recognition of non-duality or oneness is appropriate only when we are talking of matters relating to Atma. But in this natural condition of the world, where there is a duality and where you cannot get rid of it, it's wrong to talk of everything being equal.
1: మన బల్బుల లోపల అనేక రకములైనటువంటి శక్తులు ఉంటుంటాయి, అనగా వోల్టేజీలు కొన్ని వివరంగా విడివిడిగా కూడా కనిపిస్తుంటుంటాయి.
0: In the bulbs that we use, there are many different strengths. Some of them have a different voltage, some of them have a different power. We can see this difference.
1: Kani indilo unnatundi vyathyasamulu bulbula yokka vyathyasamule kani current vyathyasam kadaneetundi satyanni manam gurtinchali.
0: We must recognize the truth that whatever differences that you see are differences that are appropriate to the different bulbs. They don't arise from any difference in the electric current that flows through the bulbs.
1: ఈ కరెంట్ యొక్క తత్వమును గుర్తించినటువంటి వ్యక్తి ఈ యొక్క బల్బులలో ఈ యొక్క వ్యత్యాసం ఉన్నది కానీ కరెంటులో లేదనేటువంటి సత్యాన్ని తాను స్పష్టంగా చెప్పగలడు. కానీ కరెంటు యొక్క తత్వము తెలియనటువంటి మూర్ఖులు ఏమి ఇక్కడ తక్కువ వెళ్తురు ఉంది, అక్కడ ఎక్కువ వెళ్తురు ఉంది, ఈ ఒకే కరెంట్ అయిపోతే ఈ యొక్క వెళ్తురు లోపల వ్యత్యాసములు ఎందుకు కలగాలి అని వాదించుకోవటానికి పూనుకుంటారు.
0: ది ఇండివిజువల్ who understands the significance and how this electric current works immediately also understands why, although the current is the same, one bulb is shining less, another bulb is shining more, and he can explain this. On the other hand, an individual who does not know anything about the way the electric current works, he will begin to argue, oh, this bulb is rather a weak bulb and therefore it is like this. Another bulb is here, it is strong. All this is coming because of the differences in the electric current that is flowing through these bulbs.
1: Kanuka, Bhagavad Shakti oka current vantidi.
0: God's power is like the electric current.
1: Mana deham anetvantidi bulbula vantivi.
0: Our bodies are like the bulbs.
1: Mana atma vishwasam anetvantidi indulo bulbulo unnatvanti yokka current nu andinchetvanti sookshma kanamu vantivi.
0: Our faith in ourself, in our atma, this is like the element which is in the bulb and which takes charge of the current.
1: కాని మన యొక్క బల్బులో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క చిశక్తిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి, కానీ కరెంటు లోపల మాత్రం మార్చడానికి ప్రయత్నం మనం చేయనక్కర్లేదు.
0: దిస్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్ విచ్ ఇస్ ఇన్ అవర్ బాడీ, దిస్ ఇస్ వాట్ వీ షుడ్ ట్రై అండ్ స్ట్రెంగ్తెన్ ఇఫ్ వీ వాంట్ టు షైన్ బెటర్. వీ కెనాట్ ట్రై అండ్ చేంజ్ గాడ్స్ కరెంట్.
1: మన యొక్క విశ్వాసము ఎంత ఉండునో దాని యొక్క వికాసము ప్రకాశము ఆ దానికి తగినట్టుగా ఉంటుంటారు.
0: To the extent to which we have faith, to the extent to which it has strength, to that extent there will be the shining of our own self.
1: Samudramulo kavalsinanta jalam untundali, kani manamu teesukoni vellinatvanti patra entado anta jalam maatrame manam teesukoni raavataniki veelavutundi.
0: There is an enormous amount of water in the ocean, but the amount of water which you can get back with you will depend upon the size of the pot which you have carried with you. That will be exactly the same size as the pot which you take with you.
1: Manamu ee indriya nigraham cheyatam cheta hrudayamu vishalamainatvantidiga kudanu abhivruddhi avutundi.
0: By controlling our sensory organs, it is possible to make our heart expand and become a very large one.
1: Indriyamulaku neevu vasudaina mana yokka హృదయ వికాసం కూడాను చాలా చిన్నది అయిపోతూ వస్తుంది.
0: ఇఫ్ యూ బికమ్ సబ్సర్వియంట్ టు ది ఆర్గన్స్ ది బ్రెత్ ఆఫ్ యువర్ హార్ట్ ఇట్ విల్ బికమ్ ఎ నారో హార్ట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక బెలూన్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ బెలూన్.
1: ఆ బెలూన్ లోపల మనం గాలి వేసినప్పుడు అది క్రమక్రమేణా పెద్దదవుతూ పెద్దదవుతూ పెద్దదవుతూ వస్తుంది.
0: వెన్ వీ పుట్ ఎయిర్ ఇన్ టు దిస్ బెలూన్ ది బెలూన్ బికమ్స్ స్లోలీ బిగర్ అండ్ బిగర్.
1: అది ఇంకా పెద్దది అవుతూ అవుతూ అవుతూ అవుతూ మన యొక్క గాలి మరింత అధికమైనప్పుడు అది తన స్వరూపాన్నే కూడాను ఒక్కతూరి ఛేదించి తన సర్వవ్యాపకత్వమైనటువంటి గాలిలో కూడాను చేరిపోతుంది.
0: As the air we put in the balloon becomes more and more, the balloon becomes bigger and bigger, and at a right moment when the air has reached a certain stage, the balloon will lose its own shape and the air will mix the infinity of air around it.
1: అదే విధముగానే సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మస్వరూపము సర్వత్రా ఉండినప్పటికీ మన యొక్క హృదయం అనేటువంటి యొక్క బెలూన్ లోపల మన యొక్క విశ్వాసం అనేటువంటిది క్రమక్రమేణా పెంచుకుంటూ వచ్చే కొలది మన యొక్క హృదయ గ్రంథులు భేదించి ఆ యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి ఆత్మ లోపల ఇది కూడాను లీనమైపోతుంది. అదే లీనము అని, గమ్యము అని, లయము అని కూడాను చెప్పడానికి వీలవుతుంది.
0: Atma, the divine Atma, which is omnipresent, is present everywhere. But as we develop the faith in our own heart, the heart is like a balloon. The faith is like putting more and more air into the balloon. The heart becomes wider and wider, bigger and bigger. And a time will come when this balloon will burst and will merge in this infinite omnipresent Atma. This process is called merger, or this process is also referred to as reaching the final destination of the divine Atma.
1: Mana hrudayam anetvanti balloon lopala faith anetvantidi ye matram kodanu gaali veyakunda untunte adi kevalam attamadri kattukoni potundi adi tirigi enta kaalamaina kodanu adi oka vidhamainatvanti chedinchi sarvavyapakatvam anetvanti oka gaali lo cheripotaniki veelu lekunda untundi.
0: If we do not put any faith, air in the form of faith, into the balloon of our heart, then the condition of our heart will be that it will collapse into being a flat thing. It will not have any shape at all, and there is no chance at any time for our heart to become big and merge with the infinity of Atma.
1: Kanuka manamu Atma Vishwasamu. దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నారు. దాన్ని మనం బలపరచుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం చేతనే ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది కూడాను తద్వారా లభించి మన యొక్క జీవిత తత్వము లోపల పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను అనుభవించుకునేటువంటి ప్రాప్తి లభిస్తుంది.
0: Therefore, if we can develop sufficient confidence in oneself, we should be able to attempt thereby to control our own organs. Once we can get control over our own organs, we can spend our life close to divinity and reach divinity.
1: Mana dehamulo unnatvanti yokka migilinatvanti 5 indriyalu kudanu okka jishvendriyamunaku kattubadi untuntai.
0: In our body, all the 5 organs, the sensory organs, they are controlled in a way by our own palate, the tongue.
1: ఒక్క జిహ్వను నీవు అరికట్టితివా అనగా అధికంగా తినటం కాని అధికంగా మాట్లాడటం కాని అనవసరమైనటువంటి యొక్క పలుకులు నీవు అందులో చేర్చటం కాని లేకుండా చేసుకున్నప్పుడు నీ యొక్క ఆరోగ్యమే కాకుండా ఆనందము కూడాను అభివృద్ధి అవటానికి అవకాశం ఉంటుంటది.
0: ఇఫ్ ఓన్లీ వీ కెన్ కంట్రోల్ అవర్ ప్యాలెట్ అండ్ కంట్రోల్ అవర్ టంగ్, దట్ ఈస్ వీ మస్ట్ అవాయిడ్ ఎక్సెసివ్ ఈటింగ్, వీ మస్ట్ ఆల్సో అవాయిడ్ ఎక్సెసివ్ టాకింగ్. We must also avoid using words which are not worthy of being uttered. In this way, not only will your health be improved, but also your peace of mind will be improved.
1: అందుకోసమనే శంకరుల వారు ఈ జిక్కకు ఒక చక్కని పాఠం చెప్పాడు.

0: ఓ రసము నెరిగినటువంటి నాలుక, సత్యము పలికేటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, సర్వేంద్రియములకు కూడాను అధిపతి అయినటువంటి ఓ నాలుక, నీకు ఒక హితమైనటువంటి వాక్యమును నీకు బోధిస్తున్నాను, దానితో నీ యొక్క పవిత్రతను నీవు కాపాడుకోమని చెప్పాడు. ఏమిటా హితమంటే, గోవింద దామోదర మాధవ అనేటువంటి పలుకులు నీ యొక్క నాలుక పైన నాట్యమాడించుకోమని బోధించాడు.
1: దిస్ ఇస్ వై శంకర థాట్ ఎ వెరీ గుడ్ లెసన్ టు అవర్ టంగ్. హి అడ్రెసెస్ ది టంగ్ బై సేయింగ్, ఓ టంగ్, యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డిసైడింగ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ స్వీట్. You can understand what is rasa and what is not rasa. You can also know what is prosperous and what is good. In such a condition, I want to give you a very good lesson. You should become sacred only in uttering sweet words. And what are those sweet words? Govinda, Damodara, Madhava. By uttering these sweet words, you should become sacred.
0: Mukhyanga meeru ee naadu telusukovalsinatundi, ఈనాడు నేర్చుకోవలసినటువంటిది, భజగోవిందం యొక్క తత్వం లోపల జిహ్వను అరికట్టుకోవటం, ఇంద్రియములకు ప్రధానమైనటువంటి యొక్క స్థానమైనటువంటి యొక్క జిహ్వకు తగినటువంటి యొక్క పవిత్రతను అందించటము మన యొక్క ప్రధాన లక్ష్యమని మీరు భావించి విశ్వసించి నేటి నుంచి అనవసరమైనటువంటి మాటలకు కానీ కొన్ని రుచికరమైనటువంటి పదార్థములకు కానీ మీ జీవితమును అంకితం చేసి మీ యొక్క పవిత్రతను మీరు కోల్పోకుండా ఉంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: వాట్ యు హావ్ టు అండర్స్టాండ్ అండ్ వాట్ యు హావ్ టు లెర్న్ ఫ్రమ్ భజ గోవింద ఈజ్ దట్ ఆఫ్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్ ది ప్యాలెట్ ఆర్ ది టంగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. దిస్ హ్యాస్ టు బి కెప్ట్ సేక్రెడ్. What you should believe in keeping your tongue sacred will certainly help you. In what manner? You should not indulge in uttering unnecessary words. You should not lend yourself to tasting tasty foods too much. If you do that, you will lose your stability. I hope and I bless that you will understand these things and you will be able to follow them in practice.
2: Sairam, you just heard the Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during the summer course on Indian culture and spirituality at Vrindavan Whitefield Ashram, Bengaluru in the evening on 3rd June 1973. Bhagwan Baba said that sometimes to satisfy our palate, we consume all types of food, not knowing that through it, bad qualities like lust, anger, greed, attachment, arrogance and selfishness grow in us. Many of the different foods that we eat change, in the gross appearance at least, into waste matter which is not of any value and gets excreted. In a subtle way, the same food is changing into our blood and muscle. Even more subtle parts of this food will appear as our mind. Therefore, either for the distortions in our mind or for the sacred thoughts that generate therefrom, the food that we take is mainly responsible. Therefore, good qualities like peace, forbearance, love and attachment to truth can only be promoted by taking good food. Scriptures advises us that control of our sensory organs and living on sattvic food and good food are the paths for realization of the self and liberation thereof.

శాంతి ధామము చేరుట సత్యమయ్యా. స్నేహభావముతో కూడి సేవ చేయ

0: True seva refers to offering service with soft kindness and selflessness. The only right royal path to the home of shanti or peace is to perform seva with a sense of friendliness and affection.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine atma.
1: జీవితము నిస్వార్థ సేవలకై నిమించినటువంటిదే కాని స్వార్థమును కాదనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోవాలి.
0: యు హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ లైఫ్ ఈజ్ మెంట్ ఫార్ ఆఫరింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ నాట్ ఫర్ డూయింగ్ సర్వీస్ హ్యావింగ్ సెల్ఫిష్ మోటివ్స్.
1: నిస్వార్థ సేవ వలన మానవాళి ఏకత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: వన్ కెన్ రికగ్నైజ్ యూనిటీ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఓన్లీ త్రూ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: నిస్వార్థ సేవ కర్మయోగమునకు కీలకము.
0: ది సీక్రెట్ ఆఫ్ కర్మయోగ ఈజ్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: మనస్సుకు దేహమునకు నిస్వార్థ సేవతో శిక్షణ అందించడమే

0: యోగమునకు మూలాధారము.
1: ద బేసిస్ ఆఫ్ యోగా ఈజ్ టు ఆఫర్ ట్రైనింగ్ బోత్ టు ద మైండ్ అండ్ టు ద బాడీ ఇన్ ఆఫరింగ్ సర్వీస్ ఇన్ ఎ సెల్ఫ్లెస్ వే.
0: సమాజమునందు నిస్వార్థ సేవ సల్పునట్టి వ్యక్తులకి సమాజం గౌరవిస్తుంది.
1: ది సొసైటీ రెస్పెక్ట్స్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆఫర్ సర్వీస్ సెల్ఫ్లెస్లీ.
0: సామాజిక గౌరవాన్ని అందుకున్నటువంటి మానవునికి దైవ ప్రేమ కూడాను పాత్రుడవుతాడు.
1: ద వన్ హూ గివ్ గెట్స్ ద రెస్పెక్ట్ ఫ్రమ్ ది సొసైటీ క్వాలిఫైస్ హిమ్సెల్ఫ్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: నిస్వార్థ సేవ మానవులకు అత్యవసరమైనటువంటి యొక్క సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించవలసి వచ్చింది.
1: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఆఫరింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: నిస్వార్థ సేవతో పాటు త్యాగభావం కూడాను అతను పూని ఉండాలి.
1: One should also have, along with selfless service, a sense of sacrifice.
0: Itti tyagabhavamto kudinatunte prema tattvanni swarthamandu dooram chesi paratthamaina bhavamto acharinchatame nijamainatunte niswartha sevagaru pondutundi.
1: Only such service can be called selfless service, which combines within itself selflessness and also dedication to God.
0: జీవితమునకు నిస్వార్థ సేవ రుచిని చేకూర్చేటువంటి లవణం వంటిది.
1: ది సెల్ఫ్లెస్ సర్వీస్ ని బి కంపేర్డ్ టు ద సాల్ట్ ఆఫ్ లైఫ్.
0: విశ్వ ప్రేమ జీవితమునకు పుష్టిని అందించేటువంటి ఆహారం వంటిది.
1: లవ్ ఫర్ ద ఎంటైర్ హ్యూమానిటీ ఈజ్ ద వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ గుడ్ యాక్టివిటీ అండ్ సర్వీస్ టు హ్యూమన్ కైండ్.
0: ప్రేమనే మానవులకు జీవితంలో ప్రాణము.
1: ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ సర్వీస్ అండ్ లవ్ ఇస్ ది వెరీ లైఫ్ బ్రెత్.
0: దాతృత్వమే జీవితమునకు సరియైన సుగంధము.
1: పర్ఫ్యూమ్ ఫర్ హ్యూమన్ లైఫ్ ఈజ్ సర్వీస్ అండ్ చారిటీ.
0: కనుక ఈ దాతృత్వం అనేటువంటి యొక్క భావమును ప్రతి మానవుని హృదయమునకు హత్తుకొని తద్వారా సేవ యందు ప్రవేశించటము అత్యవసరము.
1: విత్ ఎ సెన్స్ ఆఫ్ జనరాసిటీ ఇన్ సర్వీస్ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ది యాక్టివిటీ ఆఫ్ సర్వీస్ ఇన్ లైఫ్.
0: మానవుడు ఎంతటి వాడైనప్పటికీ నిస్వార్థ సేవ నిమిత్తమై ఏర్పడినదే ఈ జీవితం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి.
1: హౌఎవర్ బిగ్ ఎ హ్యూమన్ బీయింగ్ బీ హీ హ్యాస్ టు రికగ్నైజ్ ది ట్రూత్ that life is meant for selfless service.
0: Talli biddalu kaani guruvu shishyulu kaani daivamu bhaktudu kaani veerandaru kudanu okarini okaru aashrayinche untunnaru.
1: Whether is the mother and the children, teacher or the students, God and devotees, they are mutually dependent.
0: Talliye lekunna bidda anetundi padamunaku artham ledu.
1: If there is no mother, the word child does not have a meaning at all.
0: Bidda lekundina talli anetundi padamuna kudanu artham ledu.
1: Similarly, if there is no child, the concept of mother doesn't have meaning.
0: Adhe vidhamugane daivame lekundina dasude ledu, dasude lekundina daivame ledu.
1: Similarly, if there is no God, there is no devotee. If there is no devotee, there is no God either.
0: Ee yokka rendu padamulu kudanu okadani koti anyonyam tho kontha varakunu సమన్వయం గావించుకుని ఒకదాని కోటి అన్యోన్యాశ్రయమై ఉంటున్నది.
1: దీస్ టూ వర్డ్స్ ఆర్ మ్యూచువలీ రిలేటెడ్ అండ్ ఇంటర్డిపెండెంట్.
0: ఈ అవినాభావ సంబంధమైనటువంటి తత్వాన్ని అందరు కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ.
0: మనం ఇతరులతో సేవ చేయించుకున్నట్టు కంటే ఇతరులకు సేవ చేసేటువంటి వ్యక్తులుగా మనం రూపొందాలి.
1: వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్ టు పీపుల్ హూ ఆఫర్ సర్వీస్ టు అదర్స్ అండ్ నాట్ హూ యాక్సెప్ట్ సర్వీస్ ఫ్రమ్ అదర్స్.
0: ఇంతియే కాక మనకంటే అధిక స్థాయిలో ఉండినటువంటి వారికి సేవ చేయటము అంత గొప్ప కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ థింగ్ టు సర్వ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ఎ హైయర్ పొజిషన్ దాన్ అస్.
0: కారణం ఏమనగా వారికి అనేక మంది సేవకులు ఉండవచ్చు.
1: ద రీజన్ ఈజ్ సచ్ పీపుల్ విల్ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ సర్వెంట్స్.
0: మనతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వారికి సేవ చేయటం కూడా అంత గొప్ప కాదు.
1: ఇట్ ఈస్ నాట్ గ్రేట్ ఐదర్ టు సర్వ్ పీపుల్ హు ఆర్ ఈక్వల్ టు అస్.
0: మనకంటే తక్కువ స్థాయి ఎందుకుండి లోకము నిర్లక్ష్యం గావించినటువంటి వ్యక్తులకే మనం సేవను చేయాలి.
1: యూ హ్యావ్ టు ఆఫర్ సర్వీస్ టు సచ్ పీపుల్ హు ఆర్ నెగ్లెక్టెడ్ బై ది వరల్డ్, హు ఆర్ ఇన్ ద లోవర్ రంగ్ ఆఫ్ ది సొసైటీ.
0: మానవుని యొక్క తెగలను మనం చక్కగా విచారణ చేసినప్పుడు, విభజించినప్పుడు, ఉన్నత స్థాయి ఎందుకున్నటువంటి వాడు తాను,
1: వెన్ వీ ఎగ్జామిన్ ద డిఫరెంట్ డివిజన్స్ ఆఫ్ హ్యుమానిటీ, దోస్ పీపుల్ హు ఆర్ ఇన్ ది హైయర్
0: లక్ష్మీనారాయణ స్థాయి అని చెప్పవచ్చును.
1: దోస్ పీపుల్ హు ఆర్ ఇన్ ద హైయర్ స్ట్రాట ఆఫ్ ది సొసైటీ మే బి కాల్డ్ ది స్టేట్ ఆఫ్ లక్ష్మీనారాయణ.
0: మనతో సమానమైనటువంటి స్థితి అని ఉండేటువంటి వాడు అశ్వత్థ నారాయణ అని చెప్పవచ్చు.
1: ద వన్ హూ ఈజ్ ఆన్ ఈక్వల్ స్టేటస్ విత్ అస్ మే బి కంపేర్డ్ టు అశ్వత్థ నారాయణ.
0: మనకంటే తక్కువ స్థాయి ఎందుకునేటువంటి వారిని కేవలం దరిద్ర నారాయణ అని చెప్పవచ్చు.
1: ద వన్ హూ ఈజ్ ఇన్ ఎ లోవర్ స్టేటస్ దాన్ అస్ మే బి కాల్డ్ దరిద్ర నారాయణ.
0: లక్ష్మీనారాయణకు మనకు సేవ చేయనక్కర్లేదు, అతనికి కావలసినంత మంది సేవలకు ఉంటుంటారు.
1: వీ నీడ్ నాట్ ఆఫర్ సర్వీస్ టు లక్ష్మీనారాయణ, యాజ్ దర్ ఆర్ నంబర్ ఆఫ్ సర్వెంట్స్ హూ కెన్ లుక్ ఆఫ్టర్ హిమ్.
0: అశ్వత్థ నారాయణ అనేటువంటి వాడంటే నిరంతరము కోరికల వెంట పరుగులు ఎత్తేటువంటి వాడు.
1: అశ్వత్థ నారాయణ మే బి కంపేర్డ్ టు వన్ హూ రన్స్ ఆఫ్టర్ నంబర్.
0: ఎన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యములు ఉండినప్పటికీ అతనికి ఏమాత్రము తృప్తి అనేటువంటిది ఉండదు.
1: Although he is having a number of capacities, still he doesn't have satisfaction and contentment.
0: Enta sampadana chesinappudiki inkanu sampadinchalanetunte oka durashito thanu kunipothuntadu.
1: However much he may earn, he will be charged with certain amount of discontentment and earning more and more.
0: Alanti variki seva cheyavalsina avasarame ledu.
1: There is no need for serving such people.
0: Kani deenulai daridrulai prakruti yokka deenito kudanu దూరముగా ఆరోపబడినటువంటి యొక్క దీనజనులకు సేవ చేయటము అత్యవసరం.
1: బట్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు సర్వ్ సచ్ పీపుల్ హూ ఆర్ హెల్ప్లెస్, హూ ఆర్ ఫర్లోర్న్, హూ ఆర్ నాట్ కేర్ఫుల్ బై దిస్
0: సొసైటీ. ఎందు కూడా ఎవరికో మనం సేవ చేస్తున్నాం అనేటువంటి భావన తలంచరాదు.
1: ఈవెన్ వెన్ వీఆర్ సర్వింగ్ దెమ్,
0: ఈ రూపంలో ఉండేటువంటి యొక్క నారాయణుడు నేను సేవ చేస్తున్నాను అనేటువంటి ప్రేమభావంతో మనము హృదయపూర్వకంగా సేవ చేయాలి.
1: యూ షుడ్ ఓన్లీ థింక్ that we are serving only narayana in that particular form.
0: Manova karmala chetanu kayamu chetanu sevalu gaayampadinatunte vaniki manasu parishuddham gaavutundi.
1: Only those people who offer wholeheartedly will be able to purify their minds.
0: Manasika parishuddham leka manavudu ye maatram kudanu unnata sthayini chendaledu.
1: Without obtaining purity of mind, man cannot progress.
0: కార్యకర్తలు ఎందు అహంకారం కాని ఆడంబరం కాని ఏమాత్రం కూడా ఉండరాదు.
1: వైల్ డూయింగ్ సర్వీస్ దేర్ షుడ్ నాట్ బి పాంపాసిటీ అండ్ షో.
0: కార్యకర్తలు విశాలమైనటువంటి హృదయం కలిగి ఉంటుండాలి.
1: వర్కర్ షుడ్ హ్యావ్ ఎ బ్రాడ్ హార్ట్.
0: నిస్వార్థమైన భావం ఉంటుండాలి.
1: దే షుడ్ బి సెల్ఫ్లెస్.
0: ప్రేమ హృదయం పెంచుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ అండ్ ఫాస్టర్ లవ్ ఇన్ దర్ హార్ట్.
0: కార్యకర్తలే సమస్తకు వెన్నెముక వంటి వారు.
1: Active workers are the very backbone for the organization.
0: అలాంటి వారు ప్రాథమిక మానవత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: They should understand what are the basic human qualities.
0: అర్థం చేసుకోవటం మాత్రమే చాలదు, ఆచరించాలి.
1: It is not sufficient to merely understand. You have to practice it.
0: ఇట్టి ఆచరణ లేక ఆడంబర అహంకారములతో సేవలు సేవలు అనిపించుకోవు.
1: Service rendered for show and pomposity without understanding are useless.
0: జీవితములో మనము అనుభవించేటువంటి సుఖ దుఃఖములు,
1: ది జాయ్ అండ్ సారో విచ్ వి సఫర్ ఇన్ లైఫ్ అండ్ ఎంజాయ్ ఇన్ లైఫ్,
0: సాధించేటువంటి రాగద్వేషములు,
1: అండ్ ద వన్ విచ్ వి కంట్రోల్ దట్ ఈస్ లైక్స్ అండ్ డిస్లైక్స్,
0: సేవించేటువంటి విషయవాసనలు,
1: అండ్ ద థింగ్స్ విచ్ వి పార్టేక్,
0: ఇవన్నీ కూడాను మానసికం యొక్క వికారములే.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ the manifestations of our own mind, the working of our mind.
0: Idi veru nenu veru aneetundi dvaita bhavame ee vikaramulaku moola karanam.
1: Such wrong feelings come on account of the feeling of dvaita in us.
0: Evaru emai poyinanu parvaledu, nenu naa varu maatrame cheemanga aanandanga untundali aneetundi yokka swartha bhavame dvaitamulaku kodanu moola karanam.
1: The feeling of selfishness that whatever may happen to others, it doesn't matter for me at all. I should be all right and my people would be all right. ఈజ్ ద వెరీ బేసిస్ ఆఫ్
0: ద్వైత భావము చేతనే మానవుని యందు రాగద్వేషములు అభివృద్ధి కాంచుతున్నవి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ద్వైత ద లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ ప్రాంప్టెడ్ అండ్ డెవలప్ ఇన్ మ్యాన్.
0: ఈ రాగద్వేషములే మనసును మాలిన్యం గావించుచున్నవి.
1: ఇట్ ఈస్ దిస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ విచ్ పొల్యూట్ ది మైండ్.
0: కనుక తరతరముల నుండి కూడా ఈ మాలిన్యంతో కరుడుగట్టి ఉన్నటువంటి ఈ మనస్సును పరిశుద్ధము చేయవన్న అంత సులభంగా అయ్యేటువంటిది కాదు.
1: ఇఫ్ యు వాంట్ టు ప్యూరిఫై ద మైండ్ విచ్ ఈస్ డర్టీ అన్ అకౌంట్ ఆఫ్ ది జనరేషన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ.
0: ఇది కేవలం ఒక సేవల ద్వారానే ఇది పరిశుద్ధమవుతుంది.
1: యు కెన్ ప్యూరిఫై ది మైండ్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: తైలపు గిన్నెలో ఉండినటువంటి ఒక చంద్రబింబాన్ని ప్రతిబింబాన్ని మనం వేరుగా ఆవించాలనుకున్నప్పుడు దీనిని సరైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు రిమూవ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్ ఇన్ ఎ వెసల్ కంటైనింగ్ ఆయిల్ యు హావ్ టు టేక్ ఎ పర్టికులర్ పాత్.
0: కానీ ఈనాటి మానవుడు తైలపు గిన్నెలో ఉండినటువంటి చంద్ర ప్రతిబింబాన్ని దూరం చేయాలనేటువంటి ఒక సంకల్పం చేత ఆ పాత్రను నిప్పులో పెట్టి కాంచడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: వాట్ టుడేస్ మ్యాన్ ఇస్ డూయింగ్ ఇస్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్ ఇన్ ద వెసల్ కంటైనింగ్ ఆయిల్ హీఈస్ పుట్టింగ్ ద వెసల్ ఇన్ ఫైర్ టు బర్న్ ఇట్.
0: ఈ ప్రతిబింబమునకు తైలమే కారణం కానీ గిన్నె కాదు.
1: ది రిఫ్లెక్షన్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద వెసల్.
0: తైలమును తీసివేసినప్పుడే ఈ యొక్క ప్రతిబింబం కూడా దూరమవుతుంది.
1: ఇఫ్ యు రిమూవ్ ది ఆయిల్ ద రిఫ్లెక్షన్ గోస్.
0: అట్టుకాక పాత్ర అయినటువంటి యొక్క దేహాన్ని మనం శిక్షించడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రతిబింబం అనేటువంటి మాలిన్యం మనకు ఏనాటికి దూరం కాదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు స్టార్ట్ పనిషింగ్ ద బాడీ యూ కెనాట్ రిమూవ్ ద డర్ట్ ఇన్ యువర్ హార్ట్.
0: పుట్టపైన మధ్యించిన పాము మరణ ముందున
1: ఇఫ్ యు స్టార్ట్ బీటింగ్ ఆన్ ద యాంట్ హిల్ కెన్ యూ కిల్ ది స్నేక్ ఇన్ సైడ్.
0: అనుగును తా దండించిన విషయభోగం అడుగున
1: ఇఫ్ యు మియర్లీ పనిష్ యువర్ బాడీ కెన్ యూ క్యూర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది
0: ఆకలి తప్పును మానంత ఆత్మజ్ఞాని తానగున.
1: ఇఫ్ యు మియర్లీ గివ్ అప్ హంగర్ అండ్ థర్స్ట్ విల్ యూ బి ఏబుల్ టు బికమ్ ఆత్మజ్ఞాని.
0: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును.
1: ఇఫ్ యు డు నాట్ నో హూ యు రియలీ ఆర్ హౌ కెన్ యూ బికమ్ తత్వజ్ఞాని.
0: ఈనాడు కేవలము దినమునకు 10 పర్యాయములు స్నానము గావించి సుచేల వస్త్రము ధరించి విభూతిని ధరించి యాంత్రికంగా మంత్రము ఉచ్చరించినంత మాత్రం మనలో నిన్ను మాలిన్యము ఏమాత్రము దూరం కాదు.
1: వీ కెనాట్ రిమూవ్ ద డర్ట్ ఇన్ అవర్ హార్ట్ బై మియర్లీ టేకింగ్ 10 టైమ్స్ బాత్ ఎ డే అండ్ వేరింగ్ నైస్ క్లోత్స్.
0: కానీ ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క దురభ్యాసం మాత్రమే మనం గావిస్తున్నాము.
1: బట్ టుడే వీఆర్ ఇండల్జింగ్ ఓన్లీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ యాక్టివిటీ.
0: స్నానము చేయటము విభూతిని ధరించటము మంత్రములు ఉచ్చరించటము ఇవన్నీ కూడా కేవలము ఒక ఆడంబరమైనటువంటి యొక్క మార్గములే కాని ఆత్మకు సంబంధించినటువంటివి కాదు.
1: టేకింగ్ బాత్ వేరింగ్ క్లోత్ వేరింగ్ విభూతి చాంటింగ్ మంత్రాస్ ఆర్ ఓన్లీ ఎ సార్ట్ ఆఫ్ ఎ షో.
0: ఇది మానసిక పరిశుద్ధము గావించడానికి ఏమాత్రం కూడా ఇది ముందంజ వేయదు.
1: దిస్ కెన్ నెవర్ హెల్ప్ ఇన్ ప్యూరిఫైయింగ్ ది హార్ట్.
0: విచారణ చేత నిస్వార్థ భావం చేత సమాజంలో మనము పాల్గొనాలి.
1: ఓన్లీ త్రూ ఎంక్వైరీ అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్ వీ షుడ్ ఎంటర్ ఇన్ టు సొసైటీ.
0: ఏ విజ్ఞానం మానవుని పశుత్వము నుండి వేరు చేసి వీరిని అధికము గావించినదో ఆ విజ్ఞానాన్ని ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: దాట్ విజ్డమ్ విచ్ రిమూవ్డ్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్ ఈస్ బీయింగ్ ఫర్గాటన్ బై అస్ టుడే.
0: ఆ విజ్ఞాన తత్వాన్ని మనం విచారించడానికి ప్రయత్నం కూడా చేయటం లేదు.
1: వీఆర్ నాట్ ఈవెన్ మేకింగ్ ఎఫర్ట్ టు ఎన్క్వైర్ ఇన్ టు సచ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: సత్యమును అసత్యంగాను అసత్యాన్ని సత్యంగాను భావించి తాము తమ సంపద తమ కుటుంబమే శాశ్వతమని భావిస్తున్నాడు మానవుడు.
1: టుడే మ్యాన్ ఈస్ కన్ఫ్యూజ్డ్ హీ థింక్స్ ట్రూత్ యాజ్ అన్ట్రూత్ అండ్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్ అండ్ కన్సిడర్స్ హిస్ ఫ్యామిలీ ఈజ్ ది ఓన్లీ వరల్డ్ విచ్ హి హస్.
0: సంకుచితమైనటువంటి స్థాయి నుండి కూడాను విశాలమైనటువంటి యొక్క మార్గమునకు మనం ప్రయాణం చేయాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ప్రోగ్రెస్ ఫ్రమ్ సచ్ అ స్టేట్ ఆఫ్ నారో మైండెడ్నెస్ టు బ్రాడ్ మైండ్.
0: యావత్ మానవులందరూ కూడాను ఒక ఈశ్వర కుటుంబంగా మనం విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ద గాడ్.
0: స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: గివ్ అప్ సెల్ఫిష్నెస్.
0: అప్పుడే ఈ విశాల భావాన్ని కూడా మనం అందుకున్నటకు అర్హుడమవుతాము.
1: దెన్ ఓన్లీ వీ గెట్ క్వాలిఫైడ్ టు హ్యావ్ ద బ్రాడ్ మైండెడ్నెస్.
0: అట్టు కాక మనము ఏదో లౌకికంగా యాంత్రికంగా మనం అనేక విధముల లోపల మనం సాధనలు సరిపినంత మాత్రమే మనం భక్తులం కాలేము.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ బై మియర్లీ పర్ఫార్మింగ్ ఇన్ ఎ రొటీన్ వే
0: పురాణములను పఠించవచ్చును
1: We may study scriptures and such great texts.
0: గొప్ప తెలివితేటలు కలగాడిగా రూపొందించవచ్చు.
1: We may also be very clever.
0: కానీ ఈ తెలివితేటలు కాదు మన సాధన కావలసినటువంటిది.
1: But this cleverness is not the sadhana which one has to do.
0: 100 మంది తెలివితేటలు కలిగిన వారి కంటే కూడాను మంచి హృదయం కలిగినటువంటి ఒక్క వ్యక్తి ఉంటే చాలు.
1: వన్ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ ఎ గుడ్ హార్ట్ ఈస్ గ్రేటర్ దాన్ 100 పీపుల్ విత్ దట్ కైండ్ ఆఫ్ క్లవర్నెస్.
0: కనుక మనకు మంచి మనసును కలిగినటువంటి మానవుడుగా తయారు కావాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్ ఇంటూ హ్యూమన్ బీయింగ్స్ విత్ గుడ్ హార్ట్.
0: ఈ మంచి మనసు కలిగినప్పుడే మంచి పనుల్లో మనం ప్రవేశిస్తాము.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ గుడ్ హార్ట్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు గుడ్.
0: మనసు ఎందుకు సంకుచితమైన భావాలు, అసూయమైన భావాలు, క్రోధ రాగములతో కూడినటువంటి భావాలను నింపుకుని ఈ సేవలు యందు మనం ప్రవేశించినంత మాత్రమున మనం సేవకులం కాలేరం.
1: ఇఫ్ వీ హ్యావ్ ఫిల్డ్ అవర్ సెల్స్ విత్ సెల్ఫిష్నెస్, జెలసీ అండ్ సచ్ అదర్ నెగటివ్ పాయింట్స్ అండ్ ఎంటర్ ఇన్ టు సర్వీస్, వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ గుడ్ సర్వీస్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ ది హెడ్ అండ్ హెడ్ ఈస్ ఎంప్టీ, ఇట్ ఇస్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సంథింగ్. ఏమి
0: ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా?
1: ఇఫ్ యువర్ హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ యూజ్లెస్ థింగ్స్ కెన్ యూ ఎంప్టీ ఇట్ సో ఈజీలీ?
0: తలబుర్ర అది ఖాళీ కాక ఇలా సుఖితం నింపనగునా?
1: వితౌట్ ఎంప్టీయింగ్ యువర్ హెడ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ గుడ్ థింగ్స్?
0: కనుక మనలో ఉండినటువంటి దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, స్వార్థము, ఈ యొక్క అహంకారం అనేటువంటిది మొట్టమొదటి దాన్ని తీసివేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్ దేర్ ఫోర్ వీ హావ్ టు ఎంప్టీ అవర్ సెల్స్ ఆల్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ యాక్టివిటీ.
0: అప్పుడే మన ప్రేమభావం అందులో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ఓన్లీ లవ్ స్టార్ట్స్ అరైజింగ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
0: ప్రేమ కలిగినటువంటి హృదయమే నిజమైనటువంటి పవిత్రమైన హృదయం.
1: ఓన్లీ దట్ హార్ట్ ఇస్ ద సేక్రెడ్ హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక ప్రేమభావంతో మనం సేవలో ప్రవేశించాలి.
1: దేర్ ఫోర్ షుడ్ ఎంటర్ ఇన్ టు యాక్టివిటీ ఆఫ్ సర్వీస్ ఓన్లీ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కానీ పేరు ప్రతిష్టల కోసం కూడా మనం ప్రాకులాడరాదు.
1: వీ షుడ్ నాట్ ట్రై టు గెట్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ బై సర్వీస్.
0: కీర్తి అనేటువంటిది కేవలం మనం కొనుక్కుంటే లభించేటువంటిది కాదు.
1: ఫేమ్ అండ్ రెప్యుటేషన్ డస్ నాట్ కమ్ బై మియర్లీ పర్చేజ్.
0: ఒకరితో మనం పుచ్చుకునేటువంటి పదార్థం కాదది.
1: ఇట్ ఇస్ నాట్ ఎ థింగ్ విచ్ యూ కెన్ జస్ట్ గెట్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్.
0: ఈ కీర్తి అనేటువంటి ఒక ప్రవాహం వంటిది.
1: దిస్ ఫేమ్ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్లో.
0: అది చాలా చిన్నదిగా పుట్టవచ్చు, ప్రపంచమైన అది పెరిగి పెద్దది కావచ్చు.
1: ఇట్స్ ఆరిజిన్ మే బి వెరీ స్మాల్ బట్ ఇట్ మే స్టార్ట్ గ్రోయింగ్ ఇన్ టు బిగ్ స్ట్రీమ్స్ అండ్ రివర్స్.
0: కనుక మనము కీర్తి మర్యాదల కోసం కూడా మనం ప్రాకులాడరాదు.
1: వీ షుడ్ నాట్ కేర్ ఫార్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ సచ్ అదర్ థింగ్.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ఒక చిత్తాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ఎ హార్ట్ ఛార్జ్డ్ విత్ డ్యూటీ.
0: కానీ అలాంటి చిత్తము ఒక సేవల ద్వారానే మనకు లభిస్తుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ సచ్ హార్ట్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: సేవ చేయలేని మానవుడు మానవుడేనే కాదు.
1: ఎ మ్యాన్ హూ కెనాట్ పర్ఫార్మ్ సర్వీస్ ఇస్ నో మ్యాన్ అట్ ఆల్.
0: కనుక సేవకే నిమిత్తమై జన్మించినటువంటి మానవుడిగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ అవర్సెల్వ్స్ అస్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ బోర్న్ టు సర్వ్.
0: ఇలాంటి పవిత్రమైన మానవత్వాన్ని మనం సార్థకంగా గావించుకోవాలన్న మనం ఈ విధమైనటువంటి సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: ఇఫ్ వీ హావ్ టు శాంక్టిఫై అండ్ జస్టిఫై హ్యూమన్ లైఫ్ వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు సర్వీస్ ఆఫ్ ది సొసైటీ.
0: కనుక మనం ఏ కించిత్ సేవ చేసినప్పటికీ మంచి వారలకు మంచి మార్గములో మంచి మనసుతో మనము అనేక విధమైనటువంటి గొప్పను మనం అందుకోవడానికి అర్హులమవుతాము.
1: వాట్ ఎవర్ లిటిల్ సర్వీస్ వీ రెండర్ ఇఫ్ వీ డూ ఇట్ విత్ సెల్ఫ్లెస్నెస్ వీఆర్ లైక్లీ టు రీచ్ ది హైయెస్ట్ థింగ్ ఇన్ లైఫ్.
0: సేవ చిన్నదిగా ఉండవచ్చు,
1: సర్వీస్ మే బి ఎ స్మాల్ వన్,
0: కానీ హృదయాన్ని గొప్పదిగా మనం మార్చుకోవాలి.
1: బట్ వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్స్ ఇన్ టు గ్రేట్ అండ్ బ్రాడ్ హార్ట్.
0: ఆవుకు పనికి మారినటువంటి గడ్డి వేసినప్పటికీ పవిత్రమైన క్షీరాన్ని అందిస్తుంది.
1: Cow eats useless grass but gives precious milk.
0: అదే విధంగానే నీ సేవ చాలా చిన్నదైనప్పటికీ ఎలాంటి వారికి చేసినప్పటికీ అది పవిత్రమైనటువంటి ఒక హృదయంతో చేస్తే అది గొప్ప ఫలితంగా రూపొందుతుంది.
1: సిమిలర్లీ ఇఫ్ యూ కెన్ రెండర్ సర్వీస్ విత్ ఎ ప్యూర్ హార్ట్ హౌఎవర్ స్మాల్ ది సర్వీస్ ఆర్ విచ్ ఎవర్ స్మాల్ పర్సన్ టు హూమ్ యూ ఆర్
0: ఫలితం లక్ష్యం అందించుకుని సేవ చేయరాదు.
1: వీ షుడ్ నాట్ కీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ అవర్ యాక్షన్ అండ్ అండర్టేక్ సర్వీస్.
0: నా కర్తవ్యం ఈ సేవ నిమిత్తమే నేను జన్మించినటువంటి వాడను అనేటువంటి ఒక విశ్వాసాన్ని మనం అభివృద్ధిగా ఉంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ దిస్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ ఐఎమ్ బోర్న్ ఫర్ సర్వింగ్ అదర్ పీపుల్. దిస్ ఫెయిత్ వన్ షుడ్ డెవలప్.
0: జగత్తులో ఉండినటువంటి ప్రతి ప్రాణులు కూడా ఒకరికొకరు సేవ చేసుకునేటువంటి వారే, కానీ ఒకరికంటే ఒకరు అధికులు ఎవరు లేరు.
1: ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ ఇన్ క్రియేషన్ ఆర్ మెంట్ టు సర్వ్ ఈచ్ అదర్. దెర్ ఇస్ నో వన్ హూ ఇస్ గ్రేటర్ దాన్ ది అదర్.
0: ఏ ఏ స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయా స్థాయిలో ఆ సేవలు ఆచరించాలి.
1: పీపుల్

0: depending upon their status and state of life, they should undertake service activity.
1: దేహములో అనేక అంగములు ఉంటున్నాయి.
0: There are a number of limbs in human body.
1: కానీ చేతులు చేసేటువంటి పనులు కాళ్ళు చేయలేవు.
0: The activity which can be done by hands cannot be done by legs.
1: పాదములు చేసేటువంటి పనులు చేతులు చేయలేవు.
0: Similarly, hands cannot perform the functions of feet.
1: కన్నులు చూసేటువంటి పనులు చెవులు చేయలేవు.
0: Ears cannot perform the functions of the eyes.
1: చెవులు అనుభవించేటువంటి ఫలితాన్ని కన్నులు అనుభవించలేవు.
0: Similarly, eyes cannot perform the functions of the ear.
1: అదే విధంగా వ్యక్తులు అనేకంగా ఉండవచ్చును.
0: In the same way, human beings may be different and in
1: వారి శక్తి సామర్థ్యములు కూడా భిన్న భిన్నంగా ఉండవచ్చును.
0: There will be difference in their capacities also.
1: కానీ ఎవరి శక్తికి తగినట్టుగా, ఎవరి హృదయానికి తగినట్టుగా, ఎవరి స్థాయికి తగినట్టుగా వారు సేవలు ఎందే పాల్గొనాలి.
0: Each one should undertake service activity depending upon his own capacity and his own state in life.
1: జపములు, ధ్యానములు, పూజలు ఇలాంటి విషయములు తమ తమ అభిష్టంగా వ్యక్తిగతంగా తాము ఎంతైనా ఆచరించుకోవచ్చును.
0: జప, ధ్యాన అండ్ తప ఎట్సెట్రా కుడ్ బి పర్ఫార్మ్డ్
1: అకార్డింగ్. ఈ జప తపములు, యాగములు, యజ్ఞములు చేసేటువంటి దానికంటే సేవలకు మించినటువంటి యొక్క ఫలితం మరొకటి దీంట్లో మనకు లభించదు.
0: మై ఓన్ వ్యూ ఈస్ దట్ దోస్ పీపుల్ హూ డూ జప తప యజ్ఞ ఎట్సెట్రా విల్ నాట్ గెట్ ది ఫ్రూట్.
1: నతపాంసీర్థానం నశాస్త్రానం న జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినాలి. మనం ఎన్ని యాత్రలు చేసినప్పటికీ మన యొక్క భావం అనేటువంటిది కేవలము లౌకికాన్ని మాత్రమే ఆకర్షిస్తుంటారు. కానీ హృదయ సంబంధమైనటువంటి యొక్క పవిత్రతను మనం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వాట్ ఎవర్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ యూ అండర్టేక్ లైక్ పిల్గ్రిమేజెస్, స్క్రిప్చర్స్ రీడింగ్ ఎట్సెట్రా, ఇట్ విల్ నాట్ బి ఈక్వల్ టు ది సర్వీస్ విచ్ ఇస్ రెండర్డ్ విత్ సెల్ఫ్లెస్నెస్ అండ్ విత్ డెడికేషన్ అండ్ లవ్.
1: వ్యక్తి ముక్తిని కోరుట స్వార్థమగును.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఆస్పైర్స్ లిబరేషన్ ఇట్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సెల్ఫిష్నెస్.
1: తాను మాత్రమే తరించకోరుట ఇది ధర్మం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ రైచియస్నెస్ టు ఆస్పైర్ ఓన్లీ ఫర్
1: పర్లను కూడా తరింపు చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు గెట్ లిబరేషన్ ఫర్ అదర్స్ ఆల్సో.
1: అది నిజమైనటువంటి సేవ.
0: దాట్ ఈస్ ట్రూ సర్వీస్.
1: మనము ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం ఈనాటికి కూడా అందుకోలేకపోతున్నారు.
0: ఈవెన్ టిల్ టుడే వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్.
1: ఎంతకాలమైనప్పటికీ స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము ఈ యొక్క స్థితి ఎందే ఉండినప్పుడు మనం ఏ విధంగా భగవత్ కృపద కాని భగవత్ యొక్క తత్వాన్ని కాని మనం అర్థం చేసుకోగలం.
0: ఇఫ్ వీ గో ఆన్ లివింగ్ అవర్ లైఫ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్, హౌ కెన్ వీ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: కనుక మానవత్వంలో ఈ పవిత్రమైనటువంటి దివ్యత్వం కలదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట మనం విశ్వసించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ డివినిటీ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ప్రపంచమంతా కూడాను తన యొక్క తత్వమే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి, విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు బిలీవ్ ఫర్మ్లీ అండ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ is only a reflection of God.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: We have to also understand the unity in multiplicity and diversity.
1: అప్పుడే తాను దైవత్వాన్ని కొంతవరకునైనా అర్థం చేసుకున్నవాడు కాదు.
0: Then only man would have understood in a small measure.
1: అంటే దైవత్వాన్ని అర్థం చేసుకొనక ఏ విధమైనటువంటి మూర్ఖత్వంలో మనము స్వార్థమును అనుభవించుకుంటూ కూర్చున్నంత కాలం కూడాను మానవత్వం కూడాను అర్థం కాదు.
0: So long we are in such a state where we do not know the divinity exists in everyone, we cannot even reach humanity, let alone divinity.
1: Kaluka swarthamunu modalu tyagam cheyali.
0: In the very first instance, sacrifice selfishness.
1: Ee swartham undinanta varaku kudanu dvaitam tappiradu kaadu.
0: As long as you have selfishness, you cannot escape from feeling
1: dvaita bhavam undinanta varaku raga dveshalanu manamu dooram cheskolalemu.
0: As long as you have dvaita bhava, you cannot be free from
1: raga dveshamune manavulaku dukkhamulaku moola karanamu.
0: It is the likes and dislikes which are responsible for the sorrows of
1: ahankaram undinatundi manavuni samajamu gauravinchadu.
0: Society does not respect a person who is full of ego.
1: Krodham kaliginatundi vaniki dukkham nundi veru kaaledu.
0: One cannot save oneself from sorrow if one is full of anger.
1: లోభం ఉండినంత వరకు నువ్వు వాని యొక్క విశాలత్వం దానికి గుర్తించలేదు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ మైజర్లీనెస్, వన్ కెనాట్ డెవలప్ బ్రాడ్.
1: కనుక అహంకార రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవుడు తన్ను తాను కూడాను అర్థం చేసుకోలేడు.
0: మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ as long as he has ego, likes, dislikes,
1: తదనుసారం అర్థం చేసుకున్నటువంటి వాడే పరులు కూడా అర్థం చేసుకోవడానికి శక్తివంతుడవుతాడు.
0: ఓన్లీ దట్ పర్సన్ గెట్స్ క్వాలిఫైడ్ టు అండర్స్టాండ్ అదర్స్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ ఫస్ట్.
1: మొట్టమొదట తన తత్వాన్ని తాను గుర్తించాలి.
0: ఫస్ట్ ప్లేస్ వన్ హాస్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ రియల్ ప్రిన్సిపల్.
1: ప్రతి విషయంలో కూడాను నేను నేను నేను, ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఇది పుట్టడానికి ఏదో ఒక స్థానం ఉండాలి కదా.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ అండ్ థింకింగ్ వీ థింక్ ఆఫ్ ఐ ఐ. వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ ఐ?
1: ఈ నేను నేను అనేటువంటిది ఎక్కడ నుంచి ఉద్భవిస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డస్ దిస్ ఐ టేక్ ఇట్స్ బర్త్?
1: ఇది శరీరంలో ఏదో ఒక భాగంను ఉద్భవించడానికి ఒక స్థానం ఉండాలి.
0: దేర్ మస్ట్ బి ఎ ప్లేస్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఫ్రమ్ వేర్ దిస్ కమ్స్.
1: లౌకిక జగత్తులో చూసినప్పుడు ఈ నేను నేను అనేటువంటిది కేవలం శారీరకమైన దృష్టితో మనము అనుభవిస్తున్నాం.
0: ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ దిస్ ఐ వీ ఆర్ ఎంజాయింగ్ ఇన్ ఎ బాడీ సెన్స్.
1: ఈ నేను నేను అనేటువంటి అహంభావమునే శృతులు హృదయము అని పిలుస్తూ వచ్చాయి.
0: ది స్క్రిప్చర్స్ హావ్ డిస్క్రైబ్డ్ దిస్ ఐ యాజ్ ద హార్ట్ స్టేట్ ఆఫ్ హార్ట్.
1: ఈ యొక్క శృతులంతా దీనిని హృదయం అని పిలిచినప్పుడు ఈ హృదయం దేహంలో ఎక్కడో ఒక భాగంలో ఉండాలి.
0: వెన్ ది స్క్రిప్చర్స్ డిస్క్రైబ్ దిస్ ఐ యాజ్ హార్ట్ ఇట్ మస్ట్ హావ్ సమ్ ప్లేస్ ఇన్ హ్యూమన్ బాడీ.
1: విచారించినప్పుడు ఇది ఒక భాగంలో ఉండేటువంటిది కాదు.
0: బట్ వెన్ యూ ఎగ్జామిన్ కేర్ఫుల్లీ
1: విశ్లేషణంతా వ్యాపించినటువంటిది హృదయం.
0: దిస్ హార్ట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. ఇట్ ఈస్ దేర్ ఆల్ పర్వేసివ్.
1: ఈ హృదయమునకి ఆత్మ అని పేరు.
0: ది హార్ట్ హ్యాస్ అనదర్ నేమ్ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: ఈ ఆత్మ హృదయంలో ఉన్నదని మరికొంతమంది భావిస్తుంటారు.
0: సమ్ పీపుల్ థింక్ దాట్ ఆత్మ ఈజ్ ఇన్ హార్ట్.
1: ఇది కూడా చాలా పొరపాటు.
0: దిస్ ఈజ్ అనదర్ మిస్టేక్.
1: హృదయమే ఆత్మ, ఆత్మనే హృదయం, కానీ హృదయంలో ఆత్మ ఉన్నదనేటువంటి భావించడం కూడా అజ్ఞానమే.
0: ఆత్మ ఈజ్ హార్ట్, హార్ట్ ఈజ్ ఆత్మ. టు థింక్ దట్ ఆత్మ ఈజ్ ఇన్ హార్ట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అయితే మనము ఈ విధమైనటువంటి అంధకారంలో మునిగి అజ్ఞానములో పరితపిస్తూ ఉందామంటే దీనికి మూల కారణమేమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ as to why we are full of this kind of ignorance and darkness?
1: Mana drishti atma varaku nu prayanam cheyatam ledu.
0: Our vision is not traveling right up to atma.
1: Kevalam manasu varike idi prayanam salputundadi.
0: It has been able to travel right only up to mind.
1: Manasu painane aadharapadinatunte vaadu ee ajnanam anetunte andhakaramlo munagaku tappadu.
0: One cannot help being drowned by this ajnana and ignorance. If we can go up
1: I think ee manasunu arikatteetunte vidhanam emiti.
0: But what is the way of controlling mind?
1: Manasunu arikattan avasaram ledu.
0: There is no need for controlling mind.
1: Ee manasunu arikattuku evariki ni sadhyam kaadu.
0: It is impossible for anyone to control the mind.
1: I think ee manasunu ee vidhanga swadhinam chesukovali.
0: Then how to have full control over the mind?
1: Deeniki okkate okati upayam.
0: There is one small
1: surudu undinanta varaku kudanu chandrudini manam lakshyam cheyamu.
0: As long as sun is there in the horizon, you will not be able to see moon.
1: Chandrudu kudanu prakashinchaledu.
0: Moon also will not be able to shine.
1: Chandrudu yokka prakasham ante kudanu suryuni painane aadharapadi untundali.
0: The shining which you can get from moon depends upon sun.
1: Eppudu suryudu lekundano appude manamu ee chandrudini manamu aashistham.
0: We take shelter and aspire to have moonlight only when there is no sunlight.
1: Adhe vidhamgane aatmane suryudu.
0: Sun may be compared to Atma.
1: Manase Chandrudu.
0: Mind may be compared to Moon.
1: Atma drishti lenanta varaku maatrame manasu anetundi Chandrudu paina aadharapadi untunnam manamu.
0: So long as we do not have our vision on Atma, we depend upon mind.
1: Aithe ee Chandrudu anetundi manasu kudanu Atma anetundi Suryuni paina aadharapadi unnadu anetundi satyam kudanu manam gurtinchukolekapothunnam.
0: We have not been able to even recognize the fact that mind like moon is dependent upon Atma like sun.
1: కనుక మనము మన యొక్క దృష్టిని ఆత్మవైపును మరల్చినప్పుడు మనస్సు సహజంగానే మాయమైపోతుంది.
0: ఇఫ్ వీ కెన్ టర్న్ అవర్ విజన్ టువర్డ్స్ ఆత్మ, మైండ్ ఆటోమేటికలీ అండ్ నేచురలీ డిసపియర్.
1: అది ఉండినా కూడా అవనష్టమైపోతుంది, మనకు కనిపించదు.
0: ఈవెన్ ఇఫ్ మైండ్ ఎగ్జిస్ట్ ఇట్ ఈస్ నాట్ సీన్.
1: సూర్యుడు ప్రకాశించే సమయంలో ఆకాశంలో చంద్రుడు కనిపించవచ్చును, కానీ అతను అప్రకాశకుడే.
0: When sun light is there, moon may be in the horizon, but moonlight is not seen and he is not functioning actually.
1: Ade vidhamgane manam jeevitamanta kudanu manasune aashrayinchi manasune aadharam chesukoni manam jeevinchadaniki prayatninchinta kaalam kudanu manaki dukkhamulu raga dveshamulu ee dvaitamu manam dooram chesukoni ematram kudanu veelu kaadu.
0: Similarly, as long as we depend upon the mind and direct our activity based upon the mind. We cannot free ourselves from sorrow and misery in life.
1: కనుక సర్వత్రా నిండినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని హృదయంగా మనం భావించి ఆ విశాలత్వమైన భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: We have to recognize this ఆత్మతత్వ which is all pervasive and which is in the form of heart and develop broad-mindedness.
1: విశ్వం విష్ణు స్వరూపం. భగవంతుడు ఎక్కడో ఒక చేతిలో ఉంటున్నాడని కాదు మనకు.
0: God doesn't exist in a specific place. He is all pervasive. He pervades the
1: entire cosmos. దేవుడు అడగనేలా.
0: Why should you crave to find out where God does exist?
1: హృదయ రూపుడు కాడి ఈశ్వరుడు.
0: He is there in the heart itself.
1: ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ.
0: Offer service and get love in exchange.
1: అక్కడే దైవత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: There itself God shines and manifest.
1: కానీ ఈనాడు హృదయపూర్వకంగా సేవను ఇచ్చుకోవటం లేదు, ప్రేమను పుచ్చుకోవటం లేదు.
0: బట్ టుడే వి ఆర్ నాట్ ఆఫరింగ్ సర్వీస్ హోల్ హార్టెడ్లీ. వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్
1: సేవని ఇచ్చేటువంటి శక్తి వీనికి కానీ, ప్రేమనిచ్చేటువంటి యొక్క శక్తి అతనికి కానీ లేనటువంటి దుస్థితిలో ఉంటున్నారు.
0: దేర్ ఇస్ అ స్టేట్ వేర్ ఇన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఆఫర్ సర్వీస్ ఫుల్ ఆఫ్ హార్ట్.
1: ఈ ప్రేమ కొడును స్వప్రయోజనము స్వార్థమైన వరకునే ప్రయాణం అవుతుంది, అది కానీ విశాలమైనటువంటి పదార్థం వరకు ప్రయాణం చేయటం లేదు.
0: This love also is restricted and selfish. It is not unlimited and vast and expansive.
1: కేవలం మన యొక్క ప్రేమ మన కుటుంబమునకు మాత్రమే అడ్డు కారాదు.
0: We are allowing our love to grow only up to our family.
1: దాటి
0: it must go beyond our family.
1: ఒక విధమైనటువంటి సంఘం వరకు మనం ప్రవేశించాలి.
0: Love should extend itself up to the society.
1: ఈ సమాజమును దాటి మనము మన యొక్క దేశం వరకు మనం ప్రయాణం చేయాలి.
0: ఇట్ మస్ట్ ట్రాన్సెండ్ ది లిమిట్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ గో రైట్ అప్ టు ది నేషన్.
1: ఈ దేశం నుంచి కూడా విశాలమైనటువంటి ప్రపంచంలో మనం
0: ట్రాన్సెండ్ ది నేషన్ అండ్ గో రైట్ అప్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: దీనిని బుద్ధుడు కూడా చెప్పింది. బుద్ధం శరణం గచ్చామి.
0: సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ బై బుద్ధ.
1: మన బుద్ధిని మాత్రమే మనం ఉపయోగపెడుతున్నాము.
0: We are using only our intelligence.
1: మాత్రమే మనం శరణాగతులు అవుతున్నాము.
0: We are surrendering only to our intellect and intelligence.
1: బుద్ధిని మాత్రమే ఆశ్రయిస్తున్నాము.
0: We are approaching and taking shelter only
1: and బుద్ధితోనే మనం బద్ధులైపోతున్నాము.
0: And we are also getting frustrated with that particular
1: ఆ బుద్ధిని అంతవరకే పరిమితి కాకుండా సంఘం శరణం గచ్చామి ఆ సంఘములో ప్రవేశపెట్టాలి ఈ బుద్ధిని.
0: We have to put our intelligence to the service of the society.
1: appude idi kontha visharamainatunte oka hrudayanni kaligi ekatvanni gurtinchadaniki prayatnistundi.
0: Then only the heart gets expanded into serving the society and recognizes the unity of humanity.
1: aakaramulu bhinnamga untunnavu kani roopanamamulu bhinnamga untunnavu kani daivattam anekunte divyattam ane hrudayam okkate anekunte oka sthayiki kontha varaku nu praveshistundi.
0: We have to make progress to realize that the form and name are different, but the basis is one.
1: In the sanghamlo member ayinante matram na prayojanam ledu.
0: But if merely consider ourselves as a member of our society,
1: nenu palani committee lo member,
0: I am a member of a
1: member ayinante matram ni em prayojanam number ayinante matramuna.
0: What is the use of being, merely being a member of the society or a citizen of a nation?
1: Kanukane buddham charanam gachami nunchi సంఘం శరణం గచ్చామి సంఘంలో ప్రవేశించాడు, కానీ ప్రవేశించి కేవలం ఏ విధమైన సేవలు చేయకుండా ఉండినంత మాత్రం చచ్చిన వాడితో సమానం అవుతుంది.
0: ఇఫ్ వన్ టేక్స్ షెల్టర్ ఓన్లీ విత్ ఇంటలెక్ట్ ఇట్ ఇస్ నో గుడ్ అండ్ గోయింగ్ అప్ టు ది సొసైటీ ఆల్సో ఇస్ నో గుడ్. ఇఫ్ యూ డు నాట్ సర్వ్ ది సొసైటీ యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎ డెడ్.
1: అక్కడి నుంచి ధర్మం శరణం గచ్చామి
0: ఫ్రమ్
1: సంఘంలో ధర్మాన్ని మనం ఆశ్రయించాలి.
0: ఫ్రమ్ దేర్ యూ గో టు ది నెక్స్ట్ స్టెప్. You take shelter under dharma.
1: ఈ ధర్మాన్ని మనం ఆచరించాలి.
0: We have to practice dharma and righteousness.
1: ఆ పవిత్రమైనటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క సేవలు ఎందు మనం ప్రవేశించినప్పుడు అదే నిజమైన ధర్మం మంది.
0: When we undertake selfless service activity, that becomes dharma and that is righteousness.
1: సేవ చేసే నిమిత్తం నేను పుట్టినాను కానీ సేవ చేయించుకునే నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ దట్ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ అదర్స్ అండ్ నాట్ యాక్సెప్ట్ సర్వీస్ ఫ్రమ్ అదర్స్.
1: కనుక మనము సేవలో ప్రవేశించి మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి శక్తిని కూడా మనం ఉపయోగపెట్టాలి.
0: వీ హావ్ టు యూజ్ ఆల్ అవర్ కెపాసిటీస్ అండర్ టేకింగ్ సర్వీస్ టు సర్వ్ అదర్స్ టు ది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్.
1: నిజంగా భగవంతునికి ప్రీతికరమైనటువంటి పాత్ర హృదయమే.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్,
1: ఆ హృదయమే తన స్వరూపము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ,
1: తనను పొందవలసినటువంటి వాడు తన ఆకారాన్ని పొందాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ గాడ్ యూ విల్ హావ్ టు గెట్ హిస్ ఫామ్, యూ విల్ హావ్ టు రీచ్.
1: ప్రకాశించేటువంటి సూర్యుని చూడాలంటే ఏ అరికంజ అంటే నువ్వు పెట్రమాక్స్ లేటో టార్చ్ లేటో మనకు అక్కర్లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ సన్, ది సన్ లైట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియంట్. దేర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎనీ అదర్ హరికేన్ లైట్ అండ్ అనదర్ పెట్రమాక్స్ లైట్ ఎట్సెట్రా.
1: కనుక ఆ సన్ లైట్ ద్వారానే ఆ సూర్యుని యొక్క ప్రకాశం చేతనే సూర్యుని చూడాలి.
0: యూ కెన్ సీ సన్ ఓన్లీ త్రూ సన్ లైట్ ఇట్ సెల్ఫ్.
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని మనం పొందాలంటే మనలో అట్టి ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ గాడ్ హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, యూ హావ్ టు డెవలప్ సచ్ లవ్ ఇన్ యూ.
1: భగవంతుడు సత్యస్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: అట్టి సత్యాన్ని మనం గుర్తించాలంటే మనం అసత్యంలో ఉంటే ప్రయోజనం లేదు. మనం కూడా సత్యస్వరూపుడు కావాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ గాడ్ హూ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్, యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు.
1: భగవంతుడు శాంతమయుడు.
0: God is the very embodiment.
1: అట్టి శాంతాన్ని మనం పొందాలనుకుంటే మనం కూడా శాంతాన్ని అనుభవించాలి.
0: If you want to reach peace, then you should really have that peace.
1: అప్పుడే ఇది బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. దానిని గుర్తించినటువంటి వాడు అదిగానే మారిపోతాడు.
0: When one recognizes Brahma, one becomes Brahma. That is the meaning. That is how you can reach God.
1: కనుక మానవుడు మానవుడిగా బ్రతకాలంటే మానవుని సేవించాలి.
0: If human being should live as human being, human beings should serve another human being.
1: మానవుడు మానవుడిగా బ్రతకాలి.
0: Man has to live as man.
1: ఈ మానవుడు మానవుడిగా బ్రతకాలనుకున్నప్పుడు రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి.
0: If man wants to live as man, he has to put two questions.
1: నేను మనిషి, నేను మనిషి, నేను మనిషి అని చెప్పుకోవటము ఇది సంపూర్ణమైన సత్యం కాదు.
0: If one starts declaring that I am man, this is not complete truth and full truth.
1: అర్ధ సత్యం మాత్రమే.
0: This is only half truth.
1: నేను మానవుడు అనేటువంటిది అర్ధ సత్యం. నేను పశువును కాదు, పశువును కాదు, పశువును కాదు అనేటువంటిది అర్ధ సత్యం.
0: టు డిక్లేర్ దట్ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ హాఫ్ ట్రూత్. టు డిక్లేర్ దట్ ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్ ఈజ్ ది అదర్ హాఫ్.
1: కనుక నేను మానవుడు పశువును కాదు, నేను మానవుడు పశువును కాదు, నేను మానవుడు పశువును కాదు అని ఈ రెండింటినీ చేర్చినప్పుడే పూర్ణ మానవుడు అవుతాడు.
0: ఓన్లీ వెన్ యూ కంబైన్ దీస్ టూ దట్ ఐఎమ్ మ్యాన్ అండ్ ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, దెన్ ఓన్లీ
1: నేను మానవుడు అనుకుంటూ పశువు యొక్క పని చేస్తుంటే మానవుడు ఎట్ అవుతాడు.
0: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎస్ అ మ్యాన్ అండ్ అండర్టేక్ యాక్టివిటీ ఆఫ్ ఎన్ ఎనిమల్, హౌ కెన్ యూ రియలీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్?
1: పశువు స్వార్థంతో కూడినటువంటి.
0: ఎనిమల్ ఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: మనోరహితమైనటువంటిది.
0: ఇట్ డజంట్ హ్యావ్ ఎ మైండ్.
1: పశువుకు మనసు లేదు.
0: An animal doesn't have a mind.
1: Kani manasu kudinatunti vaade manishi.
0: But man has a mind.
1: Manishi anetunti peru manasu nunchi vachinatuntidi.
0: The word man is derived from the fact that he has a mind.
1: Kanaka ee manasu yokka tattvanni manam chakkaga gurtinchali.
0: We have to recognize the actual secret and the subtle secret of man.
1: Ee manasu nunchi aatma prayanam salpali.
0: One has to travel from mind to atma.
1: Kanaka ee aatma tattvam topala ekatvanni manam gurtinchali.
0: We have to recognize the unity in the principle of atma.
1: Prati dehamanandu kudanu ee atma atma anetundi untundadu.
0: In every human body there is atma.
1: Atmanam ratanam viddi shariram rathame vacha. Ee deham anetundi oka rathamu, atma deeniki rathikudu.
0: The human body may be compared to a chariot and atma may be compared to charioteer.
1: Kabatti prati rathamunu kudanu okkokka rathikudu untunnadu.
0: Every chariot will have a charioteer and a driver.
1: Idi andariki samaname kada.
0: This is common for everyone.
1: Okkokka bandi okkokka roopamlo undavachu kaani adi bandi bandi.
0: There may be differences in the chariots, but a chariot
1: prati dehamu kudanu oka ratham vantide.
0: Every human body is to be compared to a chariot.
1: Ee ratham lopala oka driver unne untunnadu.
0: There is a charioteer in this chariot.
1: కాబట్టి మానవత్వం లోపల సమత్వం అనేటువంటిది ఏమిటి? రథము రథికుడు ఈ రెండు సమత్వమే.
0: వాట్ ఈస్ కామన్ ఫర్ హ్యూమానిటీ ద చారియట్ అండ్ ది చారియటియర్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చారియట్ అండ్
1: ఇదే మానవత్వంలోని ఏకత్వం.
0: దిస్ ఈస్ ద కామన్ యూనిటీ విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ డైవర్సిటీ.
1: కనుక ఈ యూనిటీ లోపల ఏకత్వం లోపల అనేకత్వం భావించడానికంటే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ మల్టిప్లిసిటీ రాదర్ దాన్ టు థింక్ దట్ దేర్ ఇస్ అ మల్టిప్లిసిటీ ఇన్
1: ప్రతి మానవునికి కూడాను ఒక ఏకత్వం అనేటువంటి గుర్తులు స్వచ్ఛంగా కనిపిస్తూనే ఉంటున్నవి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కెన్ వెరీ క్లియర్లీ సీ దిస్ కైండ్ ఆఫ్ యూనిటీ.
1: ఒక చక్రవర్తి ఉండవచ్చును,
0: దేర్ మే బి అన్ ఎంపరర్,
1: అతనికి ఆకలి ఉంటుండాలి.
0: హీ ఆల్సో హ్యాస్ హంగర్,
1: అతనికి ఆకలి అయితే పంచపక్ష పరమాన్నములు భుజించవచ్చును.
0: టు క్వెంచ్ హిస్ హంగర్ హీ మే బి ఏబుల్ టు టేక్ డెలీషియస్,
1: ఆ భుజించడంతో ఆకలి తీర్చుకోవచ్చు.
0: హీ మే బి ఏబుల్ టు సాటిస్ఫై హిస్ హంగర్,
1: ఒక భిక్షగాడు ఉంటున్నాడు అతనికి ఆకలి ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఎ బెగర్ ఈవెన్ హీ హ్యాస్ హంగర్,
1: అతనికి ఆకలి తీరంటే అంబని గంజితో తాను ఆకలి తీర్చుకోవచ్చును.
0: With very ordinary stuff he may be able to quench his hunger.
1: Bichchagaaniki ambeli ganchi kotishundu panchapatcha parmanamulu ee padarthamulu vere gaani iddariki aakala teertham samaname.
0: Between the emperor and the poor man there may be difference in the quality of food, but the hunger has to be satisfied by food.
1: Aakali dappulu andariki okkate.
0: Thirst and hunger are common for all.
1: Janana maranamulu andariki okkate.
0: Birth and death are common for all.
1: Sukadukkamulu andariki okkate.
0: Joy and sorrow.
1: Dukkam vaste kotisudu navvadu kutipedam yedchadu. Vaadu yedustadu veedu yedustadu.
0: Be he emperor or a beggar, when one gets suffering both
1: ఇది అందరికీ ఏకత్వంగా ఉండినప్పుడు ఇది భిన్నత్వం అని ఏ రీతిగా మనం వాదించడానికి వీలవుతుంది?
0: When all these things are common, how can you say that there is difference?
1: లౌకిక జగత్తునందు సుఖభాగ్యములు భోగభాగ్యములు వ్యత్యాసంగా ఉండవచ్చును.
0: In a worldly sense, there can be certain amount of differences.
1: కానీ దైవ సృష్టి యందు మాత్రము సర్వులు కూడాను ఒక్కటే.
0: In God's creation, everyone is common and everyone.
1: అన్ని జీవులు యందు కూడాను ఆత్మస్వరూపుడైన దైవం ఉన్నాడు.
0: In every living being there is atma.
1: Therefore ee ekatvanni mana vahinchi manavulandaru kudunu okkate aneetunti yokka jeevita tattvanni mana artham cheskovali.
0: We have to recognize this basic truth of unity and say that every human being is alike.
1: Ee naadu aa vidhamainatunti ekatvamu chaala bhinnanga maaripovatam chetani jagattu lopala ee vidhamainatunti kashtamulu adhikamavutu vastunnayi.
0: Today that kind of feeling of unity is disappearing, therefore all the problems are emerging.
1: Ee naadu mana samasthalu yendu ee yokka ekatvanni manam abhivruddhi parchali.
0: In our organizations we have to develop this kind of unity.
1: Manavulandaru okkate,
0: all human beings are one.
1: Andaru daivam yokka amshamule,
0: they are all the aspects of
1: anni dehamulu yendu undinatundi atma okkate.
0: In every human body there is only atma.
1: కనుక ఈ రూపనామముల యొక్క వికారములు చూచి మనం ఏమాత్రం కూడా భీతిల్ల రాదు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ అండ్ ఫామ్ వీ షుడ్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్.
1: దానిని తెగించు, దాని ఎందున్నటువంటి ఏకత్వాన్ని వరించు.
0: గివ్ అప్ నేమ్ అండ్ ఫామ్ అండ్ రికగ్నైజ్ ది యూనిటీ విచ్ ఈస్ అండర్లయింగ్.
1: అదే మనం ఈనాడు చేయవలసినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సేవ.
0: దిస్ ఈస్ the true service which will have to undertake.
1: దారిని మనం అర్థం చేసుకోకుండా ఎన్ని సేవలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
0: Without understanding this basic truth, whatever service you render.
1: మహాభారతంలోని ద్రౌపది యొక్క తత్వాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తించి ఉండవచ్చు.
0: Most of you must have also known the Draupadi's instance in Mahabharata.
1: చీకటిలో పవడించినటువంటి యొక్క తమ పుత్రులను అశ్వత్థామ గుర్తును కోసిపోయాడు.
0: అశ్వత్థామ cut the throats of the children, 5 children of Draupadi, when they were sleeping in utter darkness.
1: Kani pattaleni dukkhamto aame kungipoyindi.
0: She was drowned in sorrow.
1: Ee dukkhanni chusi Arjunudu Ashwatthamana pattukoni vachi nee yokka kannula eduruga atani shirachchedam chestanani pratigna pettadu.
0: Arjuna took a vow that he would catch hold of Ashwatthama and get him to the feet of Draupadi.
1: అతన్ని పట్టుకుని వచ్చాడు అర్జునుడు.
0: హీ వాజ్ ఏబుల్ టు క్యాచ్ అశ్వత్థామ అండ్ గాట్ హిమ్ టు ద్రౌపది.
1: అతన్ని చూచేటప్పటికి ద్రౌపది పరిగెత్తిపోయి కాళ్లు పట్టుకుంది.
0: ద మోమెంట్ ద్రౌపది సా దిస్ సీన్ షీ వెంట్ అండ్ హెల్డ్ ది ఫీట్.
1: స్వామి ఉద్రేకమున రారు.
0: షీ సెడ్ ఓ మాస్టర్ డోంట్ బికమ్ వెరీ యాంగ్రీ.
1: శస్త్రధరులై యుద్ధామని లేరు, నా పిల్లలు ఉద్రేకమున రాలేదు.
0: బై బికమింగ్ యాంగ్రీ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ బ్యాక్ మై చిల్డ్రన్.
1: శస్త్రధరులై యుద్ధామని లేరు.
0: అండ్ దే విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ ఫైట్ అగైన్.
1: కించిత్ ద్రోహమును నీకు చేయరు.
0: షీ వాస్ టెలింగ్ అశ్వత్థామ దే హావ్ నాట్ డన్ ఎనీ హారమ్ టు యూ.
1: బలోచ్చేకముతో చీకటిన ఆ భద్రాశక్తుల సంహరింప అకటా నీ చేతులు ఎట్లాడెను.
0: హౌ డిడ్ యు గెట్ హ్యాండ్స్ టు కిల్ దోస్ చిల్డ్రన్ ఇన్ సచ్ అటర్ డార్క్నెస్ టు కట్ దర్ థ్రోట్స్ అశ్వత్థామ.
1: అంతేకాదు పరగను, మా మగవారులందరకును మున్ బాణప్రయోగోపసంహరణాధ్యాయ విద్యలన్నీ ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
2: నా పతనకంతా కూడాను మీ తండ్రి గారు గురు.
3: నాట్ మెయిర్లీ దాట్, యువర్ ఫాదర్ వాస్ ఎ టీచర్ టు ఆల్ మై హస్బెండ్.
2: మా పుత్రులకు మీరే గురువు.
3: ఫర్ మై చిల్డ్రన్ యువర్ గురు.
2: గురువు శిష్యుల యొక్క కంఠములను కత్తిరించడం న్యాయమా?
3: హౌ కెన్ ది మాస్టర్ కట్ ది.
2: ఈ విధంగా పాపం అతన్ని ప్రార్థిస్తుండదు ద్రౌపది.
3: ఇన్ దిస్ ఫ్యాషన్ షీ వెంట్ ఆన్ ప్రేయింగ్ అండ్ ఇంప్లోరింగ్ అశ్వత్థామ.
2: అర్జునుడికి కోపం వచ్చింది.
3: అర్జున్ వాజ్ వెరీ యాంగ్రీ.
2: తన ఖడ్గం ఎత్తాడు.
3: హీ రైజ్డ్ ది స్వోర్డ్.
2: అడ్డం పడింది ద్రౌపది.
3: షీ కేమ్ ఇన్ బిట్వీన్.
2: ఇది మంచిది కాదు.
3: ఓ డియర్ లార్డ్,
2: బిడ్డలు పోవటం చేత నేను ఎంత బాధపడుతున్నానో, ఈ బిడ్డ పోయిందంటే తన తల్లి కూడా అంత బాధపడుతుంది కదా.
3: జస్ట్ యాజ్ ఐ ఆమ్ సఫరింగ్ అన్ అకౌంట్ ఆఫ్ ది లాస్ ఆఫ్ దిస్ ఫైవ్ చిల్డ్రన్, ఇన్ ద సేమ్ వే హిజ్ మదర్ విల్ సఫర్.
2: నాకు జరిగినది జరిగిపోయినది, నా దుఃఖం ఇంకా తప్పడానికి వీలు కాదు.
3: వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్.
2: నేను అనుభవించే తీరవరని.
3: ఐ హ్యావ్ టు సఫర్ దిస్ పర్టికులర్ మిజరీ.
2: కానీ ఆ యొక్క అశ్వత్థామను నీవు ఖండించినప్పుడు అశ్వత్థామ తల్లి ఎంత బాధపడుతుందో, ఆమె మనసు కూడా నా వంటిదే కదా అని ఈ సమత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించింది.
3: She started recognizing the equality in which she said that what would happen to the poor mother if Aswatthama is killed. Just as I am suffering, she would also
2: suffer. Matru hrudayamulu andardi okkate.
3: The mother's heart is common for every
2: nee koduku yokka viyogam neeku enta badhalo, inkoka talli yokka koduku viyogam kuda aa talli kanta samangane untuntadi kada.
3: Just as the death of your own children hurts you, in the same way the other mother also
2: ade vidhangane ఈ సేవలో ప్రవేశించేటువంటి వారందరూ ఒకరు మనమల్ని దూషిస్తే మనకెంత కష్టమో, అదేవిధంగా ఇతరులు మనం దూషించినప్పుడు వారికి కష్టం కాదా?
3: సిమిలర్లీ ఆల్ దోస్ వర్కర్స్ హూ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ విల్ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇఫ్ ఐ హర్ట్ అదర్స్.
2: మన బాధలు, మన ఆనందము, మన సుఖము, మన సంతోషము మనకెట్టిదో, ఇతరుల యొక్క ఆనందము, సుఖము, సంతోషం వారికి కట్టిదనేటువంటి సమత్వాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
3: యూ హావ్ టు రికగ్నైజ్ that the joy, the suffering and the hurt, everything is common between us and the other human beings.
2: ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి మార్గాలు అందించినటువంటి మహాపురుషులు ఈ భారతదేశంలో కొల్లలుగా ఉన్నారు.
3: There are a number of people, instances in Bharat who have offered such exemplary lives.
2: ఇంకా ఇంగ్లీష్ దీంతో కూడా అనేక మంది మీరు చూచుంటారు. సోక్రటీస్ అనేటువంటి వాడు మహావేదాంతి.
3: You must also have heard of Socrates, who was a great philosopher.
2: అతను ఎప్పుడు కూడాను ఈ ఏకత్వంలోనే తాను చింతన ఆచరిస్తూ ఉండేటువంటి వాడు.
3: హీ ఆల్సో ఆల్వేస్ ప్రాక్టీస్ దిస్ కైండ్ ఆఫ్ యూనిటీ అండ్ ఈక్వానిమిటీ ఇన్ హిస్ లైఫ్.
2: ఈ ఏకత్వం అనేటువంటి దాంట్లో తాను చింతన చేసి అదే మీమాంస అతనికి, అదే నిరంతరం కూడాను దాని యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించేటువంటి వాడు.
3: హీ వాజ్ ఆల్వేస్ రిఫ్లెక్టింగ్ అపాన్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ స్పెండ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఇన్ ఎంక్వైరింగ్.
2: కష్ట సుఖములు రెండు కూడా సమత్వంగా భావించేటువంటి తత్వాన్ని తాను అర్థం చేసుకున్నాడు.
3: హీ అండర్స్టూడ్ హౌ టు ట్రీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ జాయ్ అండ్ సారో.
2: ఒకనాడు ముందు వరండాలో కుర్చీ పైన కూర్చొని కన్నులు మూసుకుని యోచిస్తున్నాడు.
3: ఆన్ ఎ పర్టికులర్ డే సిట్టింగ్ ఆన్ ఎ చైర్ హీ హాడ్ క్లోజ్డ్
2: హిస్ ఐస్. తత్వమసి అనే మహావాక్యములు, అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యములు,
3: ది గ్రేట్ డిక్లరేషన్స్ లైక్ తత్వమసి అండ్ అహం బ్రహ్మాస్మి,
2: ఏకోహం బహుశ్యామ అనేటువంటి ఒక తత్వాన్ని,
3: ద ప్రిన్సిపల్ విచ్ డిక్లర్స్ ఏకోహం బహుశ్యామ,
2: యోచిస్తూ యోచిస్తూ దీర్ఘంగా మునిగిపోయాడు.
3: ఇన్ రిఫ్లెక్షన్ ఆఫ్ దీస్ థాట్స్ హీ వాజ్ ఇన్ డీప్ కాంటెంప్లేషన్.
2: భోజన వేళ కావచ్చింది.
3: ఇట్ వాజ్ టైమ్ ఫార్ లంచ్.
2: లోపల నుంచి తన యొక్క గృహలక్ష్మి, ఏమిటండి అన్నం వడ్డించాను త్వరగా రండి అని పిలిచింది.
3: హిజ్ వైఫ్ కాల్డ్ హిమ్ ఫార్ ఫుడ్.
2: వినిపించుకోలేదు.
3: హీ డిడ్ నాట్ హియర్ దట్ అట్ ఆల్.
2: ఇంకా గట్టిగా అరిచింది ఈమె.
3: షీ ఇంక్రీజ్ ది వాయిస్,
2: దగ్గరికి పోయి పిలిచింది.
3: షీ కేమ్ క్లోజర్ అండ్
2: మూసుకున్న వాడు యోచనలోనే ఉన్నాడు. ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఏదో ఈమె మాట ఏమాత్రం గుర్తించడం లేదు.
3: హీ వాజ్ సో మచ్ లాస్ట్ ఇన్ ద థాట్స్ అండ్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ టీయర్స్ ఆఫ్ జాయ్.
2: నిద్రలో ఉన్నాడో, తన్మయత్వంలో ఉన్నాడో, మత్తులో ఉన్నాడో, ఉన్మత్తంలో ఉన్నాడో దేంట్లో అనుకుని లోపలికి పరిగెత్తిపోయింది. ఒక బిందెడు నీళ్లు తెచ్చి నెత్తిపైన పోసింది.
3: She was not able to find out whether he is in deep meditation or whether he is sleeping. She ran into the house, took a pot full of water and poured on his head.
2: Lechadu Socrates.
3: Socrates got up.
2: Dinnamu kevalam urumulu maatrame uruvutundetundidi ee vaadu kumbhavarsham gurchindi annadu.
3: Socrates declared that every day there used to be only thunder in the house, but today there was a real downpour.
2: అనగా భార్య ఈ విధంగా చేసిందని కూడాను అతనికి ఏమాత్రమో ఆవేశం కాని ఉద్రేకం కాని రాలేదు, శాంతంగా ఇది ఒక వర్షము అనుకున్నాడు తాను.
3: హి వాజ్ నైదర్ యాంగ్రీ నోర్ ఎక్సైటెడ్.
2: ఈ విధంగా అడ్జస్ట్ చేసుకునేటువంటి యొక్క భావములు మనలో ఉండినప్పుడే సమాజం లోపల సరైన ఆదర్శవంతమైన సేవలు చేయడానికి అర్హులమవుతాం.
3: ఓన్లీ వెన్ వీఆర్ హ్యావింగ్ సచ్ థాట్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ హౌ టు అడ్జస్ట్ అవర్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు
2: ఒకరినొకరు ద్వేషించుకోవటము, ఒకరి ఒకరిపై కూడా కొన్ని అసూయ భావాలను పెంచుకోవటము, ఇది మన సంస్థలకు ఏమాత్రం కూడా విరుద్ధమైనటువంటిది.
3: హేట్రెడ్ అండ్ జెలసీ బిట్వీన్ అవర్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ విత్ అవర్ ఆర్గనైజేషన్.
2: అందరూ ఒక తల్లి బిడ్డల వలె మనం పెరగాలి.
3: వీ షుడ్ గ్రో యాజ్ ఇఫ్ వి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్
2: అందరూ ఆత్మస్వరూపులుగా మనం విశ్వసించాలి.
3: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ వి ఆర్ ది వెరీ
2: అప్పుడే సేవలు ఎందుకు మనకు ఉత్సాహ ప్రోత్సాహములు కూడా మనం అభివృద్ధిగా ఉంచుకోవచ్చు.
3: దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ ఆల్ ఎంకరేజ్మెంట్ అండ్ ఆల్ ఇన్స్పిరేషన్ ఇన్ సర్వీస్.
2: మనకి ఎంత ధనం ఉండినప్పటికీ, ఎంత అధికారిగా ఉండినప్పటికీ సేవలు ఎందుకు మాత్రం అందరూ ఒక్కటిగానే మనం విశ్వసించాలి.
3: హౌ అవర్ బిగ్ పొజిషన్ వీ మే హ్యావ్, హౌ మచ్ ఆఫ్ వెల్త్ వీ మే హ్యావ్ వెన్ వీ ఆర్ సర్వింగ్,
2: ఏమిటి ధనం, ఏమిటి పదవులు, ఏమిటి అధికారములు, ఎంతకాలం ఉంటుంటాయి?
3: వాట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ దిస్ వెల్త్, దిస్ పొజిషన్ అండ్ దిస్ పవర్?
2: ఈ పదవులతో, ఈ ధనముతో, ఈ అధికారంతో మనం అందుకునేటువంటిది ఏమాత్రమూ లేదు.
3: Through wealth, position and power, we are not going to attain anything.
2: Vastai povasini potai.
3: Things which have to happen will happen.
2: Rakanmanav anivruddulu maharanyamunam daginan.
3: Even if you hide yourself in forest, you cannot
2: Rakanmanav dehavidam evidamunan poshinchi rakshinchinan.
3: You cannot save yourself from the disease of the death and the old age. You are bound to go when the time comes.
2: Kani daivanugraham okkate manaku ponidi ranidi.
3: But it is the grace of God which is the one which is permanent, which is not coming.
2: Anaga daivam veru nenu veru anetundi tattvam kada akkada.
3: We should not suffer from the feeling of
2: daivanni kevalam oka vidhamainatundi relationship ga manam pechukodaniki veelu kadu.
3: We cannot treat God as our relation.
2: Kontha mandi neeve thalli vidandrivi, neeve na thodu neevu, neeve daivam, neeve sakudavu, neeve gurudavu, aha enni vidhalaga varnistuntaru. Idi chaala ajnanam yokka lakshanam.
3: Quite a number of people go on describing God as father, mother, guru, teacher and everything. All this is ignorance.
2: నీవే నా తల్లివి, నీవే నా తల్లి, ఇది చెప్పుకున్నంత మాత్రం అల్పతృప్తే గాని ఇది ఆత్మతృప్తి కాదు.
3: When you go on describing God as your own mother, your own father, is only a small, minor... Why should you go on describing like this? Why don't you say that I am you and you are me?
2: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ అంటాడు.
3: యు గో ఆన్ డిక్లరింగ్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ బ్రహ్మ.
2: ఇందులో కూడా నువ్వు ఒక విధమైనటువంటి దోషం ఉంటుండదే.
3: దెర్ ఈస్ ఎ స్మాల్ డిఫెక్ట్ ఈవెన్ ఇన్ దిస్.
2: బ్రహ్మ బ్రహ్మ అనడానికి నేను అనేటువంటి పక్కన ఒకటి ఉండాలి కదా.
3: అలాంగ్ విత్ దిస్ వర్డ్ బ్రహ్మ దెర్ ఈస్ అనదర్ వర్డ్
2: నేనే బ్రహ్మ. ఆ నేనెవరు?
3: ఇఫ్ యు సే ఐఎమ్ బ్రహ్మ, హూ ఆర్ యూ?
2: ఆ నేను అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటే బ్రహ్మ తానుగానే అయిపోతాడు.
3: ఇఫ్ యు రియలీ అండర్స్టాండ్ హూ యు రియలీ ఆర్,
2: ఏదో అర్థమైన పదాలంతా మనం ఉచ్చరించుకుంటూ అదొక మంత్రాలుగా, అదొక తంత్రాలుగా, అదొక యంత్రాలుగా మనం భావిస్తూ మన జీవితాన్ని వ్యర్థంగా భావిస్తున్నాం.
3: బై మియర్లీ గోయింగ్ ఆన్ ద రాంగ్ లైన్స్, చాంటింగ్ ది మంత్రాస్ అండ్ సచ్ అదర్ థింగ్స్, వీఆర్ రియలీ వేస్టింగ్ అవర్ లైఫ్.
2: కానీ అది ఒక మొదటి స్థాయికి అవసరమే.
3: ఇన్ ఎ లోవర్ స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్
2: కానీ క్రమక్రమేణా కూడా మనం ఎంతవరకు అదే స్థాయిలో ఉండరాదు.
3: బట్ ఫర్ హౌ లాంగ్ కెన్ యూ బీ ఇన్ ది సేమ్
2: స్టేట్? మన యొక్క జీవితం అనేటువంటి మూడు క్లాసులుగా దానికి విభజించారు.
3: వీ షుడ్ కన్సిడర్ అవర్ లైఫ్ అండ్ డివైడ్ ఇట్.
2: ఒకటి ప్రైమరీ క్లాస్,
3: వన్ ఇస్ ఎ ప్రైమరీ క్లాస్,
2: రెండవది హైయర్ సెకండరీ క్లాస్,
3: సెకండ్ వన్ ఇస్ హైయర్ సెకండరీ,
2: మూడవది కాలేజ్ లెవెల్,
3: థర్డ్ వన్ మే బీ ది కాలేజ్ లెవెల్.
2: అదే విధంగానే మొట్టమొదట మనము కర్మ మార్గంలో మనం ప్రవేశించాలి.
3: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యు షుడ్ టేక్ ది పార్ట్ ఆఫ్ కర్మ.
2: తర్వాత ఉపాసన లేకుండా హైయర్ సెకండరీ స్కూల్లో మనం చేరాలి.
3: దెన్ వీ షుడ్ గెట్ ప్రమోటెడ్ టు ది హైయర్ సెకండరీ స్కూల్ ఆఫ్ డివోషన్.
2: పాస్ అయిపోయినటువంటి జ్ఞానము అనేటువంటి కాలేజీలో మనము పూర్తి మన జీవితాన్ని పట్టం కట్టుకోవాలి.
3: వన్స్ వీ పాస్ ఫ్రమ్ దిస్ హైయర్ సెకండరీ స్కూల్ ఆఫ్ డివోషన్, వీ షుడ్ గెట్ ది డిగ్రీ.
2: చాలా మంది మనం ఏదో కాలేజీలోనే చదివేసేసి ఆ పట్టాన్ని అందుకుంటాము అని చెప్పి ప్రయత్నిస్తుంటారు.
3: సమ్ పీపుల్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు యూనివర్సిటీ స్ట్రైట్ అవే అండ్ గెట్ గ్రాడ్యుయేషన్.
2: చాలా పొరపాటు, పొరపాటు.
3: దాట్ ఈస్ అ వెరీ గ్రేట్ మిస్టేక్.
2: ప్రైమరీ స్కూల్లో చదవకుండా, హైయర్ సెకండరీ స్కూల్లో చేరకుండా కాలేజీలో పట్టం అందుకోవటం ఇది ఏమాత్రమూ వీలు కాదు.
3: వితౌట్ గోయింగ్ త్రూ ది ప్రైమరీ స్కూల్, ది హైయర్ సెకండరీ స్కూల్ అండ్ ది యూనివర్సిటీ, యూ కెనాట్ గెట్ యువర్ డిగ్రీ అండ్ యువర్ గ్రాడ్యుయేషన్.
2: కనుక మొట్టమొదట మన కర్మ మార్గంలో ప్రవేశించాలి.
3: Therefore, first enter
2: కర్మణ్యేవ అధికారస్య. ఆ కర్మ యందే మనకు అధికారం ఉంటుంది.
3: We have got a right and authority to perform action.
2: కర్మలోనే ధర్మం ఉంటుంది.
3: There is dharma in karma.
2: ఆ ధర్మములోనే మర్మం ఉంటుంది.
3: There is a subtle secret.
2: ఆ మర్మాన్ని గుర్తించడం కోసమే జన్మం వచ్చింది.
3: We have got human life in order to understand
2: ఆ జన్మను ధర్మం చేసుకోవటం కోసమని ఆత్మతత్వాన్ని మనం అనుభవించాలి.
3: If you want to sanctify your life, you have to enjoy the principle of Atma.
2: Kanuka karmano manam prarambhinchali.
3: Start your life in
2: aa karma nishkama karma ga roopondali.
3: Transform the activity into activity
2: nishvarthamaina sevalo manam praveshinchali.
3: We have to enter into activity of selflessness.
2: Kanuka ee naadu active workers ani ikkada praveshincharu.
3: Today active workers have assembled.
2: Active workers ante deeniki artham emiti?
3: What is the meaning of active worker?
2: Anaga nirantaram kudano panullone manam ee jeevithani gadapatam aneetundi deeniki artham.
3: The meaning is that throughout the life we are full of activity.
2: Aithe em pani chestunnam?
3: What is the work that we are performing? The principle of Atma.
2: Kanuka karmalo manam prarambhinchali.
3: Start your life
2: aa karma nishkama karma ga roopondali.
3: Transform the activity into activity
2: nishvarthamaina

0: మీనింగ్ ఈజ్ దట్ థ్రూఅవుట్ ద లైఫ్ వీఆర్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ.
1: అయితే ఏం పని చేస్తున్నాం?
0: వాట్ ఈస్ ది వర్క్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్?
1: తన పని తాను చేసుకుంటున్నాడా లేక సమాజం కోసం చేస్తున్నాడా?
0: ఆర్ వీ డూయింగ్ ది వర్క్ ఫర్ అవర్ ఓన్ సేక్?
1: కానీ ఈనాడు సమాజం దృష్టి కలిగినటువంటి వారు చాలా తక్కువ.
0: దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ హావ్ గాడ్స్
1: స్వార్థ దృష్టితోనే ఈ సమాజంలో సేవ చేస్తుంటారు.
0: ఈవెన్ వెన్ దే టేక్ అప్ ది సర్వీస్ ఆఫ్ సొసైటీ దే ఎంటర్ ఇట్ విత్ సమ్ సెల్ఫిష్ మోటివ్.
1: కానీ మన సంస్థల్లో ఆ విధమైనటువంటి యొక్క దృష్టి రాకూడదు.
0: బట్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ వీ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్
1: నాది సమాజం రెండు ఒక్కటే.
0: ఐ అండ్ సొసైటీ ఆర్ వన్.
1: సొసైటీకి ఏమి చేస్తున్నానో అది నా కోసం చేసుకుంటున్నాను.
0: వాట్ ఎవర్ సర్వీస్ ఐఎమ్ రెండరింగ్ టు ది సొసైటీ ఐఎమ్
1: డూయింగ్. మనం సొసైటీలో మనం సేవ చేసినప్పుడే సొసైటీని ఆనందిస్తుంది. ఆ ఆనందం యొక్క ప్రతిబింబం నీకును అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ వీ సర్వ్ ది సొసైటీ విత్ దట్ పర్టికులర్ అప్రోచ్ సొసైటీ వుడ్ బి హ్యాపీ, యు వుడ్ ఆల్సో డిరైవ్ జాయ్ అండ్ బెనిఫిట్.
1: నేను అనేటువంటి అహంభావం వదిలిపెట్టి
0: యు హ్యావ్ టు రిమూవ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ,
1: అంతా నాదే అనేటువంటి యొక్క ఏకభావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ ది ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్.
1: అది అంత సులభం కాదు.
0: బట్ దట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఐదర్.
1: కానీ క్రమక్రమేణా సులభం కాదని మనం విసర్జించరాదు.
0: జస్ట్ బికాస్ ఇట్ ఇస్ డిఫికల్ట్ వీ కెనాట్ గివ్ ఇట్ అప్.
1: సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్.
1: ఈ ప్రయత్నం చేసి దాన్ని సఫలీకృతం కావచ్చు.
0: ఇట్ వుడ్ బి పాసిబుల్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: సాధనమున పనులు సమకూరు ధరలో.
0: త్రూ ప్రాక్టీస్ అలోన్ వీ కెన్ గెట్.
1: నేను ఎక్కడ, ఈ సమాజం ఎక్కడ, ఈ శక్తి ఎక్కడ అని ఈ విధమైనటువంటి నిరుత్సాహానికి మనం ఏమాత్రం స్థానం ఇవ్వరాదు.
0: We should not suffer from the weakness. Where am I? Where is the society? How can we do
1: something?
0: If only you are determined, you can achieve anything.
1: కనుక మానవుని యొక్క సంకల్పంలో ఉండినటువంటి పటుత్వము ఇట్టిది అట్టిదని కాదు.
0: The strength of human will cannot be described easily.
1: దాని శక్తి మనిషి మరణించినా కానీ దాని శక్తి జీవించే ఉంటుంది.
0: The power in his sankalpa will be alive even after the
1: kalpa. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి మానవుడిగా మనం రూపొందాలి.
0: We have to transform ourselves into human beings who can offer our life.
1: ఏ కర్మలు అర్పించిన భగవత్ప్రీత్యార్థమైనటువంటి భావంతో మనం అర్పితం గావించాలి.
0: Everything should be performed as an offering to God.
1: ఏది చేసినా ఇది దైవ సేవగానే విశ్వసించాలి.
0: వాట్ ఎవర్ ఈస్ డన్ మస్ట్ బి కన్సిడర్డ్ ఎస్ సర్వీస్ టు గాడ్.
1: ఆ విధమైనటువంటి సేవలలో మనం పాల్గొని అలాంటి సేవల నిమిత్తమై మనం జీవించినాము, ఇది ఒక గొప్ప అదృష్టము అనేటువంటి యొక్క దీనిని మనం చింతించి ఈ అదృష్ట కార్యాన్ని మనం అదృష్టమైనటువంటి రీతిగా మనం అభ్యసించి దాంతో అదృశ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు సర్వీస్ యాక్టివిటీ విత్ దట్ పర్టికులర్ ఫీలింగ్ అండ్ సర్వ్ ది సొసైటీ టోటల్ సెల్ఫ్లెస్నెస్ అండ్ రియలైజ్ ది ఇన్విజిబుల్ గాడ్ త్రూ సర్వీస్.
1: తనని తాను గుర్తించుకునేటువంటి యొక్క తత్వమే సేవ యొక్క పరమార్థం.
0: The supreme meaning of service is you have to recognize yourself through service.
1: Taanu gurtinchukunnada sarvamu taanigaane maaripothadu.
0: If one recognizes who one really is, one becomes everything. He recognizes himself as
1: prema swaroopulara ee naadu itti seva entaina avasaramga untundadi.
0: Embodiments of divine love. There is a great need for that kind of service today.
1: ప్రపంచం నందు ఉండినటువంటి అల్లకల్లోలములకు అశాంతులకు ఇది ఒక ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణాన్ని అందించేటువంటి అవకాశంగా ఉంటుంది.
0: ఓన్లీ సచ్ సర్వీస్ కెన్ ప్రొవైడ్ పీస్ టు ఎ వరల్డ్ విచ్ ఇస్ టోర్న్ బై స్ట్రైఫ్ అండ్
1: ఇప్పుడు నువ్వు ఒక అన్నతమ్ముల వలె మీరు రండి.
0: ట్రీట్ ఎవ్రీ వన్ యాజ్ యువర్ ఓన్ బ్రదర్.
1: ఆ అన్నతమ్ముల్లోనే మాత్రమే మన జీవితాన్ని అంతించకూడదు అని ఆత్మస్థాయికి మనం చేరాలి.
0: యూ హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ the feeling of brotherhood of man to the feeling of atma tattva.
1: Annamayamainatunte dehamto prarambhamai aanandamayamainatunte atmalo manam praveshinchali.
0: We have to start our life with the body which is based upon food.
1: Jeevitamata annamayamu annamayamu annamayamtone munigiporadu.
0: We should not end our life with only food.
1: Annamayam nunchi vijnanamayaniki prayanam cheyali.
0: Travel from అన్నమయ టు విజ్ఞానమయ.
1: ఈ విజ్ఞానమయం నుంచి ఆనందమయంలో ప్రవేశించాలి.
0: ఫ్రమ్ దాట్ వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: ఈ అల్పమైన తుచ్చమైన క్షణికమైనటువంటి యొక్క స్వార్థమును మనం త్యజించాలి.
0: వీ హావ్ టు గివ్ అప్ సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ ట్రాన్సిటరీ.
1: స్వప్రయోజనాల నుంచి లక్ష్యం నుంచి తీసిపారవేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఫ్రమ్ అవర్ ఓన్ మైండ్ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫ్ ఇన్
1: దైవ భావాన్ని మనం హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
0: వీ హావ్ టు ఎస్టాబ్లిష్ ది
1: ప్రిన్సిపల్ కర్మలో ప్రవేశించాలి.
0: We have to enter into service activity with selflessness.
1: ఇది మనం చక్కగా ఈనాటి నుంచి కూడాను కొన్ని ఆచరణలో పెట్టేటువంటి యొక్క అవకాశానికి మనము కొంచెం ప్రయత్నించాలి.
0: From today onwards at least, we have to make efforts to take up the activity of service in this particular fashion.
1: ఇంకా ఈ సేవ యొక్క

0: కానీ సేవ యొక్క అంతరార్థం కానీ ఈ సేవ యొక్క గమ్యం కానీ మునుముందు మనం కొంతవరకు రేపు మొన్నాడు విచారించుకోవచ్చు.
1: ద సీక్రెట్ ఆఫ్ సర్వీస్, ద గోల్ ఆఫ్ సర్వీస్, ద సటిల్ మీనింగ్ ఆఫ్ సర్వీస్ విల్ డిస్కస్.
0: ముఖ్యంగా ఈ సేవ కంటే మించినటువంటిది మరొకటి జగత్తులో ఏమాత్రం కూడా కనిపించదు.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ, వన్ కెనాట్ ఫైండ్ ఎనీథింగ్ గ్రేటర్ దాన్ దిస్ సర్వీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకని సేవలోనే మన జీవితాన్ని అంకితం గావించండి.
1: వీ హావ్ టు డెడికేట్ అవర్ లైఫ్ టు సర్వీస్.
0: సేవ చేయని మానవుడు మానవుడే కాదు.
1: ఏ పర్సన్ హూ డస్ నాట్ రెండర్ సర్వీస్
0: పశువు కంటే హీనమని చెప్పవచ్చు.
1: హీ ఇస్ వర్స్ దాన్ అన్ ఎనిమల్.
0: కనుక సేవకు మనం దూరం రారాదు.
1: వీ షుడ్ నెవర్ బికమ్ డిస్టెంట్ టు సర్వీస్.
0: సేవను మనం త్యజించరాదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ అప్ సర్వీస్.
0: సేవనే మన ప్రాణము.
1: సర్వీస్ ఇస్ అవర్
0: సేవనే మన జీవనం.
1: సర్వీస్ ఇస్ అవర్ లైఫ్.
0: సేవనే మన సంఘము.
1: సర్వీస్ ఇస్ ద సొసైటీ.
0: సేవనే మన గమ్యము.
1: సర్వీస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గోల్.
0: సత్యాన్ని మీరు చక్కగా బలపరచుకుని మున్ముందు సేవల లోపల ఈ జగత్తు లోపల ఆదర్శవంతమైనటువంటి సేవకులుగా మీరు తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: స్ట్రెంగ్తన్ యువర్ కన్విక్షన్ ఇన్ దీస్ లైన్స్ అండ్ ఎంటర్ ఇన్ టు ద సొసైటీ. బికమ్ ఐడియల్ వర్కర్స్ అండ్ ఐడియల్ పీపుల్ అండ్ దస్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं.

भजन बिना चित्त शांति नहीं। हरि भजन बिना चित्त शांति नहीं।

0: ప్రేమ స్వరూపులు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధన సలుపుతున్నాడు.
1: మ్యాన్ ఫాలోస్ సో మెనీ స్పిరిచువల్ ఎండీవర్స్ అండ్ పర్సూట్స్ వర్కింగ్ ఫర్ రిడెంప్షన్.
0: నతపాంసి నతీర్థానాం, తపస్సు చేయటం ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు.
1: వన్ అండర్టేక్స్ పెనెన్స్ నాట్ ఫర్ గాడ్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: న శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కానీ పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వన్ రిపీట్స్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్ టు డిరైవ్ బ్లెస్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్, నాట్ ఫర్ గాడ్.

0: మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు.
1: ఫర్ లిబరేషన్ వాట్ ఇస్ ఇట్ దట్ వీ షుడ్ డూ? ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఆర్ సీక్రెట్ రిచువల్స్ ఫర్ దట్ మ్యాటర్.
0: తోటి మానవుల యొక్క సేవను చేయాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ద ఫెలో మ్యాన్.
0: సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము.
1: సర్వీస్ ఇస్ పెనెన్స్, సర్వీస్ ఇస్ ట్రూ వర్షిప్, అండ్ సర్వీస్ అమౌంట్స్ టు ద రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: ధనమును కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ ఇట్ కెన్ బి ఎర్న్ బ్యాక్.
0: మిత్రులను కోల్పోయినా తిరిగి మిత్రులను సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ యూ లూజ్ ఫ్రెండ్స్ యూ కెన్ హ్యావ్ దెమ్ అగైన్ లేటర్.
0: పత్నిని కోల్పోయినా తిరిగి రెండవ వివాహం ఆడి పత్నిని కూడాను సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ వైఫ్ ఇస్ లాస్ట్ వన్ కెన్ గెట్ మ్యారీడ్ ఫర్ ద సెకండ్ టైమ్ అండ్ హ్యావ్ అనదర్ వైఫ్.
0: కానీ దేహమును కోల్పోయినా తిరిగి ఆ దేహాన్ని మనం సంపాదించుకోలేము.
1: వెన్ వన్స్ ద బాడీ ఇస్ లాస్ట్ యూ కెనాట్ హ్యావ్ ఇట్ అగైన్.
0: కనుక దేహము చాలా పవిత్రమైనటువంటిది.
1: దేర్ఫోర్ బాడీ ఇస్ సీక్రెట్.
0: ఈ పవిత్రమైన దేహమును మనం దేని నిమిత్తమై కాపాడుకోవాలి?
1: ఫర్ వాట్ పర్పస్ షుడ్ వి ప్రొటెక్ట్ ఇట్ అండ్ సేఫ్ గార్డ్ ఇట్?
0: శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ధర్మాచరణ నిమిత్తమై, సేవాచరణ నిమిత్తమై ఈ దేహమును మనం కాపాడుకోవాలి.
1: వన్ హ్యాస్ టు మెయింటైన్ ద బాడీ టు అండర్టేక్ రైచస్ యాక్షన్ అండ్ ఫర్ సర్వీస్.
0: మనుష్య జన్మ చాలా దుర్లభమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ హైలీ సీక్రెట్.
0: సచ్చీలమైనటువంటిది.
1: ఇట్స్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఇట్టి
1: దేర్ఫోర్ బాడీ ఇస్ సీక్రెట్.
0: ఈ పవిత్రమైన దేహమును మనం దేని నిమిత్తమై కాపాడుకోవాలి?
1: ఫర్ వాట్ పర్పస్?

0: సత్సీలమైనటువంటిది.
1: ఇట్స్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఇట్టి మానవత్వాన్ని మనము ధరించి కూడాను, దీని మానవత్వం యొక్క రహస్యాన్ని మనం గుర్తించుకోలేకపోయినా మానవత్వం వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: Having been born as a human being, if we do not understand the mystery of the human life, what is the use?
0: అయితే ఈ మానవుడు మననశీలి.
1: Man is capable of recalling, recapitulation.
0: ఇతనికి ఆలోచనే సహజం.
1: Thinking faculty is a natural trait.
0: అన్వేషణ ఇది అత్యద్భుతము.
1: Search is wonderful in him.
0: మానవుని యొక్క అన్వేషణ ద్వారానే అంతర్భావమైనటువంటి యొక్క తరంగముల నుండి అనేక శాస్త్రములు, ఉపనిషత్తులు, చిత్ర, శిల్పి, నృత్యాది కళలంతా కూడాను ఏర్పడుతున్నాయి.
1: It is a constant search of man that is responsible for the waves of creativity in the field of art and sculpture that have been originated over the passage of time.
0: కానీ మానవుడు తన బుద్ధి యొక్క ప్రవర్తనను గుర్తించుకోలేక, సత్యమును సరైన మార్గంలో అన్వేషణ సలపలేక, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క మార్గంలో సత్యాన్వేషణ సలుపుతున్నారు.
1: Man is not able to investigate his intellect in the way he has been investigating. So truth is not understood in the true sense.
0: ఒకరు ఒక వృక్షమును చూస్తారు.
1: One sees a tree.
0: అతను కనిపించేటువంటి శాఖలను మాత్రమే చూస్తున్నాడు, కానీ కనిపించినటువంటి వేర్లను చూడటం లేదు.
1: He sees only the branches that are apparent and not the hidden roots.
0: కానీ మరొకరు వేర్లను మాత్రమే చూతురు, కానీ శాఖలను మాత్రం చూడలేరు.
1: Well, one might see the roots, but they can't see the branches that way.
0: ఇది సత్యాన్వేషణకు సహజమైనటువంటి ఒక తత్వం కాదు.
1: It is not the natural tendency for one who is in search of truth.
0: సత్యాన్వేషణ అనగా శాఖలను, వేర్లను, ఆ యొక్క చెట్టు యొక్క సంపూర్ణమైనటువంటి స్థితిని గుర్తించినటువంటిమే సత్యాన్వేషణ.
1: The fructification of search for truth amounts to visualization of the branches, roots and the entire tree as a whole.
0: శాఖలను చూచువాడు సైంటిస్ట్.
1: Scientist watches only the branches.
0: కానీ వేర్లను చూచువాడు వేదాంతి.
1: He's a philosopher, spiritualist who watches the roots.
0: వేదాంతి కానీ లేక సైంటిస్ట్ కానీ ఎవరైనా సరియే శాఖలను, వేర్లను, దాని కొమ్మలను, రెమ్మలను అన్నింటినీ కూడాను గుర్తించడమే సరి అయినటువంటి సత్యాన్వేషణ.
1: ట్రూ సర్చ్ ఫర్ ట్రూత్, నో మ్యాటర్ ఎ ఫిలాసఫర్ ఆర్ ఎ సైంటిస్ట్, షుడ్ బి ఏబుల్ టు సీ ద రూట్స్, ద బ్రాంచెస్, ద లీవ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు ఎ ట్రీ.
0: దీనికి ఒక చిన్న ఆదర్శము.
1: ఎన్ ఐడియల్ ఫర్ దిస్.
0: దేవతలు, రాక్షసులు ఇరువురు చేరి
1: the deities, gods and the demons, kala
0: samudramu madanam chesaru.
1: They churned that ocean of milk.
0: Kani andulo alahalamu aavirbhavinchindi.
1: But there came the poison.
0: Antarto varu nirashaku chotivaka nispruhuku e matram kodunu guri kaaka tirigi madanam chestu vacharu.
1: They were not disappointed and frustrated that jinchincha. They continued to churn further.
0: అప్పుడు లక్ష్మి,
1: దేర్ కేమ్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి,
0: అనేక విధమైనటువంటి యొక్క శోభలు,
1: సో మెనీ ఆస్పెక్ట్స్,
0: అమృతము, ఐరావతము ఇత్యాది పవిత్రమైనటువంటి సంపదలంతా కూడా వారికి లభ్యమైనాయి.
1: మెనీ సీక్రెట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అపియర్డ్ దెన్.
0: దేని వలన లభ్యమైంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దే కుడ్ హ్యావ్ దెమ్?
0: కలిగినటువంటి అభ్యంతరమునకు ఏమాత్రం కూడా తాము జంకక కూకక తమ సాధనను సక్రమంగా సరిపటం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: The only reason is they were not afraid of the obstacles that appeared on their way. They continued their path.
0: ఈనాటి మానవుడు మానవుని హృదయాన్ని సత్యాన్వేషణ చల్పాలి.
1: Man should make use of his heart for the search of truth.
0: మానవుని యొక్క హృదయమే క్షీరసాగరము.
1: Human heart is the ocean of milk.
0: మానవుని యొక్క హృదయమే పాల సముద్రము.
1: Human heart is the ocean of milk.
0: ఈ సముద్రంలో జ్ఞానం అనేటువంటి కవమును వేచి,
1: one should put that the one of wisdom to churn.
0: మననం సల్పగా,
1: as churning goes on,
0: కొంత నిరాశ నిస్పృహ మనకు ఆవిర్భవిస్తుంది.
1: There might be some chances of disappointment.
0: దీనిని లెక్క చేయక తిరిగి మననంను సాధిస్తూ వచ్చినప్పుడు,
1: one should not be mindful. They should continue to proceed further.

0: ధర్మము, న్యాయము, సత్యము, పవిత్రమైనటువంటి గుణములు మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: Then we'll be able to acquire sacred qualities like right action, justice and truth.
0: సహనము, సానుభూతి, కరుణ, దయ కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంటాయి.
1: There arises the compassion, the tolerance and the forbearance.
0: కనుక మానవుడు దయ చేతను, ధర్మము చేతను, ప్రేమ చేతను, న్యాయము చేతను, సహనము చేతను, సానుభూతి చేతను జీవించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: So man should work to live with all these qualities like compassion, right action, love, justice, truth, sympathy and forbearance.
0: ఈ అన్వేషణలో జరిగేటువంటి యొక్క సత్య ప్రాప్తికి ఏ మాత్రం కూడా మనము చోటు ఇవ్వటం.
1: We are not giving any scope so as to receive truth in our search.
0: బాహ్యమైన, లౌకికమైన, ప్రాకృతమైన, పవిత్రము కానటువంటి యొక్క అస్థిరమైనటువంటి యొక్క వస్తువులకై మనము సత్యాన్వేషణ సలుపుతున్నాము.
1: In fact, search for truth in the ordinary sense meant search for the ephemeral, worldly, temporal object.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రాప్తికి ప్రతి మానవుడు కూడాను తన యొక్క జీవిత కళను అర్పితం గావించాలి.
1: In fact, every man should dedicate himself to work for that eternal truth.
0: సమస్త కళలు కూడాను, లలిత కళలు అన్ని కూడాను సత్యాన్వేషణలో ఆవిర్భవించినటువంటివి.
1: In fact, all fine arts are the products in this process of search for truth.
0: కనుక ఈ సత్యాన్వేషణలో దైవత్వాన్ని మనం గుర్తించుకోలేకపోయినప్పటికీ దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటి యొక్క కొన్ని చిహ్నములు మనకు ఆవిర్భవిస్తాయి.
1: In fact, in this process of search for truth, we may not be able to experience divinity, yet we'll find some signs in this path.
0: ఏ విధంగా?
1: How?
0: ఆ వృక్షం కొమ్మపైన ఉన్నటువంటి ఒక నక్షత్రమే ధ్రువ నక్షత్రము అని మనం చెప్తాం.
1: We say that star over the branch of the tree is the star named Dhruva.
0: కానీ చెట్టు కొమ్మకు ధ్రువ నక్షత్రానికి ఏమాత్రము సంబంధం లేదు.
1: Yes, there is no relationship between this branch and the star over there.
0: కాని ఆ చెట్టు కొమ్మ నక్షత్రం యొక్క ఉనికిని మనకు బోధిస్తూ ఉంటాడు.
1: But the very same branch will tell you the direction where the star is located.
0: అదే విధముగానే
1: likewise
0: మనం చేసేటువంటి సర్వ కర్మలు,
1: all our actions,
0: మనం పలికేటువంటి ప్రతి పలుకు,
1: all our words,
0: నడిచేటువంటి ప్రతి నడక,
1: and every
0: చూసేటువంటి ప్రతి చూపు,
1: every look,
0: ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని భాగములే.
1: There are all parts in this process of search for truth.
0: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఉనికికి ప్రత్యక్ష ప్రమాణములే.
1: They demonstrate the very existence of the divinity.
0: సముద్రాన్ని చూస్తాం.
1: We see an ocean.
0: మనకి ఎంతో ఆనందం కూడాను అలంతో ప్రారంభమవుతుంది.
1: You feel very happy watching the waves there.
0: ఎత్తైన పర్వతాలను చూస్తాము.
1: You see yourself there.
0: మనకి ఎంతో ఉత్సాహం కలుగుతుంది.
1: You are very happy.
0: దట్టమైన అరణ్యాన్ని మనం చూస్తాము.
1: You see thick forest.
0: ఆ అరణ్యం యొక్క పచ్చదనాన్ని చూచి మన హృదయం ఉప్పొంగుతుంది.
1: Seeing all the greenery around, you are ecstatic.
0: ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని ఉనికి యొక్క పర్వతములే.
1: They all speak of that ever existence in this process of search for truth.
0: ఇది భగవంతుని చూపకపోయినప్పటికీ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును ఈ విధమైనటువంటి దృశ్యముల చేత మనకు గుర్తింపు చేస్తుండాలి.
1: They may not show you God directly, but you will experience the divinity and its capacity and the capability.
0: ఒక విత్తనం నుండి గొప్ప వృక్షం ప్రారంభమవుతుంది.
1: A seed germinates into a mighty gigantic tree.
0: ఒక గుడ్డు నుంచి పిట్ట పుడుతుంది.
1: It's an egg that grows into a bird.
0: ఒక ప్రాణం నుంచి మరొక ప్రాణం వస్తుంది.
1: We find a being born to another being.
0: ఒక పుష్పము నుంచి మంచి సుగంధం వస్తుంది.
1: It's the flower that gives fragrance.
0: పాల నుంచి వెన్న ప్రారంభమవుతుంది.
1: And you get the butter out of the milk.
0: ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని యొక్క సారములే.
1: That's all stands for the essence in this process of search for truth.
0: ఈ ప్రపంచమంతా కూడాను,
1: the whole world,
0: మూడు విధములైనటువంటి కర్మల చేత నడుస్తూ ఉండాలి.
1: Operates on the basis of three types of activity.
0: ఇది మన నిత్య జీవితంలో మనం ప్రత్యక్షంగా చూసేటువంటి దృశ్యములే.
1: We see them in our day to day routine life.
0: ఒకటి సృష్టి యొక్క నిర్మాణము.
1: One, that of creation.
0: రెండవది సృష్టి యొక్క పోషణ.
1: Second aspect, sustenance.
0: మూడవది సృష్టి యొక్క నిర్మూలము.
1: Third aspect, annihilation.
0: ఈ సృష్టి స్థితి లయములు కూడాను మనకు ప్రత్యక్ష ప్రమాణములే.
1: We find all these three: creation, sustenance and annihilation.
0: నిత్య జీవితములో నిత్యము మనము చుట్టూ చేయటువంటి దృశ్యం ఇది.
1: వి సీ దెమ్ ఎవ్రీ డే.
0: ఇవన్నీ కూడాను కేవలము సత్యస్వరూపుని యొక్క ప్రమాణ ఉనికి.
1: దట్స్ ఆల్ ద మేనిఫెస్టేషన్ అండ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయకుండా దైవం ఎక్కడా, దైవం ఎక్కడా అని దైవాన్ని కొన్ని విధమైనటువంటి విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: We don't make proper inquiry in this path of search for truth, but we go on questioning, where is God? Where is God?
0: దైవాన్ని విమర్శించటము చాలా సులభమే.
1: It's quite easy to comment.
0: కానీ దైవాన్ని అన్వేషించటము చాలా కష్టము.
1: But to search for God is very difficult job.
0: ఎట్లా?
1: How?
0: భగవంతుడు సత్యములో సత్యంగా ఉంటున్నాడు.
1: God is the truth of truths.
0: అసత్యములో సత్యంగా ఉంటున్నాడు.
1: Even in falsehood is truth.
0: చెడ్డలో చెడ్డగా ఉంటున్నాడు.
1: And he's bad in the bad.
0: మంచిలో మంచిగా ఉంటున్నాడు.
1: And he's the best among the
0: పుణ్యములో పుణ్యముగా ఉన్నాడు, పాపములో పాపముగా ఉన్నాడు.
1: Is a merit among the meritorious and a sin among the sinners.
0: దీన్ని పురస్కరించుకుని ఈ గీతా ప్రమాణము
1: basing on this Gita says
0: రసో వై సహ అన్నాడు. అనగా నేను రసస్వరూపుడై ఉన్నాను.
1: God is the very essence of life.
0: అనగా పానకములోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు.
1: God is like sugar in a syrup.
0: పంచదార లేని పానకం ఉండదు కదా.
1: You can't have syrup without sugar.
0: అదే విధముగానే
1: likewise
0: భగవంతుడు ప్రతి విషయమునందు కూడాను భగవంతుడు అంతర్భూతమై ఉంటున్నాడు.
1: God is an inner current in every aspect of life.
0: పాలలో కేవలం వెన్న వలె ఉంటున్నాడు.
1: ఇస్ లైక్ ది బటర్ ఇన్ ద మిల్క్.
0: పుష్పములో వాసన వలె ఉంటున్నాడు.
1: లైక్ ద అరోమా ఓడర్.
0: సర్వత్రా మనిషిలో మనిషి భావమును కలిగి ఉంటున్నాడు.
1: అండ్ ఈజ్ ఎ హ్యూమన్ అమంగ్ హ్యూమన్ బీయింగ్.
0: ఇది రసో వై సహ.
1: దిస్ వాట్స్ మెన్ బై సేయింగ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక పానకములోని పంచదార వంటి వాడు భగవంతుడు.
1: సో గాడ్ ఈజ్ లైక్ ద షుగర్ ఇన్ సిరప్.
0: ప్రపంచమంతా రసస్వరూపమే.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ది
0: ఇందులో ప్రతి బిందువునందు కూడాను భగవంతుడు పంచదారగా ఉంటున్నాడు.
1: ఇన్ ఎవ్రీ డ్రాప్ ఇన్ దిస్ క్రియేషన్ యూ ఫైండ్ ద డివినిటీ దేర్.
0: చూచితే తెలిసేటువంటిది కాదు, అనుభవించినప్పుడే దాని యొక్క రుచి మనకు అర్థమవుతుంది.
1: యూ కెనాట్ ఫైండ్ ఇట్ బై సింప్లీ వాచింగ్, యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ దట్.
0: ఈ సృష్టి స్థితిదయములు మూడు కూడాను తన యొక్క కర్మల ద్వారానే జరుగుతూ ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్ ఆర్ ది త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ.
0: ఈ మూడు శక్తులకు అధికారి అయినటువంటి వాడు భగవంతుడు అని వేదములు బోధిస్తూ వచ్చాయి.
1: వేద టీచర్స్ దట్ ది గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ త్రీ ఎస్.
0: కేవలం వేదములే కాదు, ఉపనిషత్తులు.
1: నాట్ మియర్లీ వేదాస్, ఉపనిషత్స్ టూ.
0: ఖురాను,
1: ఖురాన్.
0: బైబుల్,
1: బైబిల్.
0: గ్రంథసాము,
1: గ్రంథ.
0: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఉనికిని ఈ విధమైనటువంటి యొక్క గుర్తుల చేత చూపింపగలుగుతున్నారు.
1: ఆల్ ది సేక్రెడ్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ.
0: ఈ మూడు లేనటువంటిది ఎక్కడ కూడా గోచరం కాదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దీస్ త్రీ ఆర్ మిస్సింగ్.
0: ఎవరైనా కూడా దీనికి అంగీకరించక తప్పదు.
1: ఎవ్రీవన్ మస్ట్ నెసెసరీ అగ్రీ టు దిస్.
0: ఏ వేదాంతి కానీ, ఏ సైంటిస్ట్ కానీ, ఏ ఇంజనీర్ కానీ, ఎవరైనా ఏ కాలం వారైనా కానీ, ఏ దేశం వారైనా కానీ సృష్టి స్థితి లయములను అంగీకరించక తప్పదు.
1: ఏ ఫిలాసఫర్, ఏ సైంటిస్ట్, ఏ ఇంజనీర్ ఆర్ ఎనీ పర్సన్ ఆఫ్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఎనీ కంట్రీ మస్ట్ నెసెసరీ అగ్రీ టు దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: ఆంగ్ల భాష యందు గాడ్ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ వి సే గాడ్.
0: జిఓడి, గాడ్.
1: వి సే ఇన్ ఇంగ్లీష్ జిఓడి.
0: జి అనగా
1: జి మీన్స్
0: ఏమని మనం భావిస్తున్నాం, సృష్టికి అర్థంగా తీరుస్తుంది అది జి.
1: జి స్టాండ్స్ ఫర్ క్రియేషన్, సృష్టి.
0: ఈ సృష్టి యొక్క అర్థాన్ని మనం జీఓడిలో మనం గుర్తించవచ్చును.
1: వి కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ జీఓడి.
0: జి అనగా జనరేషన్.
1: జి ఇస్ జనరేషన్.
0: ఓ అనగా
1: ఓ మీన్స్
0: ఆర్గనైజేషన్,
1: ఆర్గనైజేషన్.
0: డి అనగా డిస్ట్రక్షన్.
1: డి మీన్స్ డిస్ట్రక్షన్.
0: ఈ డి మూడింటి యొక్క అర్థమే సృష్టి స్థితి లయములుగా గోచరిస్తూ వచ్చినాయి.
1: జిఓడి స్టాండ్స్ ఫర్ ద డివినిటీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్.
0: ఇట్టి సత్యాన్ని ప్రతి ఒక్క పదమునందు కూడా మనము విచారణ చేసి సత్యాన్వేషణ తలిపినప్పుడు గుర్తించడానికి వీలవుతుంది.
1: వి కెన్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఇన్ ఎవ్రీ సిలబుల్, ఇన్ ఎవ్రీ లెటర్, ఇన్ అవర్ పర్సూట్.
0: జనరేషన్ తన యొక్క సంకల్పమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ విల్.
0: ఆర్గనైజేషన్ అతని యొక్క సంకల్పమే.
1: ఆర్గనైజేషన్ ఇస్ హిస్ విల్.
0: ఆర్గనైజేషన్ కాదు, ఆర్గనైజేషన్.
1: ఆర్గనైజేషన్ ఇస్ హిస్ విల్.
0: డిస్ట్రక్షన్,
1: డిస్ట్రక్షన్.
0: ఇది కూడాను తన యొక్క నిర్ణయమే.
1: ఇస్ ఆల్సో హిస్ విల్.
0: ఈ సృష్టి స్థితిలో మూడును లేకుండా జగత్తు ఉండుటకు వీలు కాదు.
1: ద వరల్డ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, క్రియేషన్, ఆర్గనైజేషన్.
0: ఈ మూడు కర్మల చేతనే ఈ జగత్తు జరుగుతూ ఉంటున్నది.
1: the world goes on because of these three.
0: ఇలాంటి తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఏ విధమైన మార్గాన్ని అనుసరించాలి?
1: To know the nature of the divinity, what path should we?
0: మానవుని యొక్క సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: The all human thoughts arise from the heart.
0: హృదయాన్ని మధురంగా మనం ఉంచుకున్నప్పుడు మన పలుకులు, మన చేష్టలు, మన కర్మలు సర్వం కూడాను మధురంగానే ఉంటాయి.
1: When we make our heart pure and nectarine, all the words, all our actions are bound to be sweet and acceptable.
0: మన హృదయాన్ని సాత్వికమైనటువంటి ఒక కర్మలుగా భావించుకొని సాత్వికమైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించినప్పుడు మన యొక్క కర్మలన్నీ కూడా సాత్వికమైన కర్మలుగా రూపొందుతాయి.
1: When we make our heart pure and perfect, all our actions and thoughts are bound to be ideal and fruitful.
0: మన మంచి చెడ్డలు రెండు కూడాను హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఫలితములే.
1: Good and bad are the results because of the heart behind.
0: చెడ్డ ఎక్కడ నుంచినో రావటం లేదు.
1: You don't get bad separate.
0: మంచి ఎక్కడ నుంచినో రావటం లేదు.
1: Good is not transported.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: The difficulties and happiness, they go together.
0: దీని విడదీయ ఎవ్వని వశము కాదు.
1: It is impossible for anyone to separate.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: You don't find joy separate existing.
0: కష్టము ఫలించనేని సుఖం బటందురు.
1: The fructification of the hardship is happiness.
0: అంత ఒక్కటే.
1: Everything is one.
0: ఏకం సత్తి ప్రాభూదావదంతి. ఉన్నది ఒక్కటే.
1: Truth is one.
0: అట్టి ఏక సత్యాన్ని మనం గుర్తించడానికి మన యొక్క మానవత్వము చాలా సులభమైన మార్గం బోధిస్తూ ఉండాలి.
1: So it is in this human life we can learn this principle, the truth is one.
0: జంతువులాం నరజన్మ దుర్లభం.
1: Of all the beings, human life is very rare.
0: ఏమిటి ఈ దుర్లభం?
1: What is this rarity?
0: మదాత్మ సర్వభూతాత్మ. ఇదే దీని సరైనటువంటి ఆదర్శము. నా ఆత్మనే సర్వులేనటువంటి కూడాను ఆ ఆత్మగానే ఉంటుండాలి.
1: It is this Atma and the Spirit that is present in everyone around.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: మానవుని యొక్క శరీరము ఐదు కోశములతో ఉంటుండాలి.
1: The human body has got five sheaths.
0: అన్నమయ కోశము,
1: the one of food,
0: ప్రాణమయ కోశము,
1: life,
0: మనోమయ కోశము,
1: mind,
0: విజ్ఞానమయ కోశము,
1: wisdom,
0: ఆనందమయ కోశము,
1: and the bliss.
0: ఈ ఐదు కోశములు ఎందు కూడాను ఉండినటువంటి యొక్క విజ్ఞానం అనేటువంటిది ఒక్క మానవునికి తప్ప మరొక ప్రాణికి తెలియటానికి వీల్లేదు.
1: Of all the five life sheaths, wisdom is gifted to mankind alone.
0: కనుక ఇట్టి విజ్ఞానంతో ప్రజ్ఞానంతో కూడినటువంటి ఒక మానవత్వాన్ని మనం అల్పత్వమని ఏ విధంగా భావించవచ్చు?
1: This wisdom, the spiritual awareness, is gifted to mankind and human race.
0: కాదు,
1: you cannot take it cheap.
0: మానవత్వాన్ని చాలా అల్పంగా భావించుకొని దాన్ని సరైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా చాలా వ్యర్థం భావించుకుంటున్నాం.
1: You don't make use of the human life in the proper way, consider it so low and mean, and forget the very purpose for which it is intended.
0: సకల సద్గుణ సంపన్నుడైనటువంటి మానవుడు,
1: man with all the virtues,
0: సకల సద్గుణంతో కూడినటువంటి మానవుడు,
1: man with all the meritorious traits,
0: సకల సదాచారంతో కూడినటువంటి మానవుడు,
1: man of tradition and culture,
0: సత్శీలంతో కూడినటువంటి మానవుడు,
1: man with character,
0: ఇతను ఏ విధంగా అల్పుడిగా భావించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ హీ బి కన్సిడర్డ్ సో లో అండ్
0: మీన్? అది మానవుని యొక్క బలహీనత.
1: దట్ ఇస్ యువర్ వీక్నెస్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేక
1: ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ నేచర్.
0: కేవలం తన యొక్క బలహీనత, దేహ బలహీనతను మాత్రమే గుర్తించుకొని
1: హీ గోస్ బై ద వీక్నెస్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్
0: అన్నమయ కోశమును మాత్రమే ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడు.
1: హీ ఇస్ బేస్డ్ ఆన్ ది షీత్ ఆఫ్ ఫుడ్ అండ్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్.
0: కనుక అన్నమయ కోశము కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: సో ఇట్ ఈస్ నాట్ ది షీట్.
0: ఈ అన్నమయ కోశమును ఆధారం చేసుకున్నంత కాలం కూడాను మనకు అశాంతియే కానీ శాంతి మనకు లభ్యం కాదు.
1: సో లాంగ్ వీ కన్సిడర్ ది షీట్ ఆఫ్ ఫుడ్ అన్న యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్, యు విల్ బి ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, యు నెవర్ అటైన్ పీస్.
0: 64 విద్యలు అరుదారిగా ఏర్చినట్టి ఆ నారదుడే.
1: నారద, హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: శాంతి అనేటువంటిది లభించకుండా అనేక అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
1: హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ బికాజ్ హీ కుడ్ నాట్ అటైన్ పీస్.
0: కట్టకడప్పటికి సనత్ కుమార్ దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తున్నాడు.
1: అల్టిమేట్లీ హీ వెంట్ టు సనత్ కుమార్ అండ్ ప్రేడ్,
0: స్వామి నా అజ్ఞానం దూరం చేసి నాకు శాంతిని ప్రసాదించేటువంటి విద్యను బోధించమన్నాడు.
1: హీ ఆస్క్డ్ టు ప్రిసెప్ట్ అట్ సనత్ కుమార్ అండ్ సెడ్, స్వామి టెల్ మీ ద పాత్ టు డిస్పెల్ దిస్ ఇగ్నోరెన్స్ సో దట్ ఐ వుడ్ హావ్ ది పీస్.
0: నారద,
1: నారద,
0: నీకు తెలియని విద్యలు లేవు.
1: యూ నో ఎవ్రీథింగ్.
0: సమస్త శాస్త్రములు, సర్వోపనిషత్తులు, సర్వ వేదములు, సర్వ గమ్యములైనటువంటి యొక్క మార్గములు నీకు తెలుసును.
1: నారద, యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్, యు నో ఫుల్ వెల్ ఆల్ దట్ ఇస్ కంటైన్డ్ ఇన్
0: ది సీక్రెట్ టెక్స్ట్. ఈ విద్యలో మీకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ దట్ బ్లిస్, నాట్ ఈవెన్ ఎ ట్రేస్.
0: ఇవంత ప్రాకృతమైనటువంటి విద్యలు,
1: దట్స్ ఆల్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: ఇవన్నీ భౌతికమైనటువంటి విద్యలు,
1: దట్స్ ఆల్ ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి అనిత్యమైన విద్యలు.
1: దట్స్ ఆల్ టెంపరరీ ఇన్ఫర్మేషన్.
0: ఈ అనిత్యమైన విద్యలు పోయేంత వరకు కూడాను నీకు శాంతిని నీకు లభించదు అన్నాడు.
1: Until this temporal secular knowledge is given up, you cannot have that eternal bliss.
0: దీనిని సైంటిస్ట్ కూడా చెప్తూ వచ్చారు.
1: This is what is said by a scientist.
0: ఏమిటి, ఏనాడు, ఎక్కడ, ఎప్పుడు ఈ సైన్స్ అంత్యమవుతుందో అక్కడ ఈ ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది.
1: The scientist said the place where, when, at what time
0: the science ends,
1: spirituality begins.
0: ఇది ముఖ్యమైనటువంటి. సైన్స్ అంటే ఏమిటి? ఈ ప్రాకృతమైనటువంటి చర్యలన్నీ కూడా సైన్స్ కు సంబంధించినటువంటివి.
1: ఆల్ ద వరల్డ్ యాక్టివిటీ బిలాంగ్స్ టు సైన్స్.
0: అనగా ఈ భౌతికమైనటువంటి దేహములకు అవసరమైనటువంటివి.
1: ద ఫిజికల్ బాడీ ఇస్ నెసెసరీ.
0: భౌతికమైన దేహమును కాపాడుకోవలసింది.
1: యు హావ్ టు మెయింటైన్ ఇట్.
0: కానీ ఇదే సత్యము నిత్యమని భావించి దానికి సర్వమును అర్పితం కావించకూడదు.
1: యు కెనాట్ కన్సిడర్ ఇట్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ డెడికేట్ యువర్ లైఫ్.
0: సమస్త కర్మల చేతను సాధించగలిగేటువంటిది ఈ దేహమే.
1: It is the body that helps you to realize the objective.
0: దేహం చేతనే దైవాన్ని కూడాను సాధించవచ్చును.
1: With this body you can attain divinity.
0: ఈ దేహము నేను కాదు.
1: I am not the body.
0: దేహము దైవాన్ని సాధించబడేటువంటి ఒక పనిముట్టుగా భావించాలి.
1: Body is an instrument given to realize God.
0: ఇది నా దేహము.
1: This is my body.
0: ఇది నా బుద్ధి.
1: My intellect.
0: ఇది నా చిత్తము.
1: My mind.
0: ఇది నా ఇంద్రియము.
1: My intellect.
0: ఇది నా అంతఃకరణ. నీవెవరు?
1: Then who are you?
0: ఈ క్వశ్చన్ ఎవరు వేసుకోవటం లేదు.
1: No one is putting such a
0: question. ఈ కర్చీఫ్ నాదంటే కర్చీఫ్ వేరు, నేను వేరు.
1: When I say this is my kerchief, I am separate from my kerchief.
0: అదే విధంగా నా దేహం అంటే దేహం వేరు, నీవు వేరు.
1: Similarly, when you say my body, you are separate from the body. Then who are you?
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి వెనుకంజ వేస్తూ చూసేటువంటి దృశ్యములు మాత్రమే సత్యంగా భావించుకుని విశ్వసిస్తున్నాము.
1: We don't put a question of that sort to ourselves, but we carried away by the scenario around.
0: ఈ దేహము సత్యాన్ని నిరూపించేటువంటి ఒక పనిముట్టు.
1: Body is an instrument that shows you the path and the truth.
0: Aithe ee dehamulandu divyattamainatundi oka paramatma tattvamu imidi untunnadi.
1: The body has got the divinity latent.
0: Ivanni padarthamule.
1: All that is
0: ivanni negative se.
1: All the material world is negative. You are positive. You are the positive.
0: Kaaka ivan takunu positive ga neevu bhavinchukoni neevu anubhavinchali.
1: And you have to consider everything positive and experience thereafter.
0: Negative nu manasuleke raaniyakunda chuchukovali.
1: Don't give scope for negativity.
0: Ee negatives anta kuda negatives ni andistundi.
1: Negative gives you negative value.
0: Ee naati prapancham yokka ashantiki moola kaaranamu negatives paina aadharapadatame.
1: The main cause for the restlessness in the world because we have this negativity.
0: Idantha matter.
1: All this is matter.
0: You master.
1: But you are the master.
0: Kalu ni master the mind, be a master mind.
1: Master the mind, be a master.
0: You master ga tayar kavali.
1: You be a master.
0: Adi nijamainatundi vidya.
1: That is true education.
0: Ante kaani bookish knowledge vidya kadu.
1: Bookish knowledge is not. Ee
0: prakrutamaina anikshamainatundi jeevithaniki oka aadarthanni nirupistundi.
1: Oh, it only tells you the ideals for this temporal world.
0: Kanuka మనం సాధించవలసినవి ఎన్నియో ఉంటున్నాయి.
1: లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్
0: ఈ అన్నింటి కూడాను ప్రేమ త్యాగమే చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫర్ ఆల్ దిస్ థింగ్స్ లవ్ అండ్ సాక్రిఫైస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఒకానొక కాలం లోపల
1: ఎట్ వన్ టైం
0: విక్టోరియా రాణి రాజ్యం ఏలుతూ వచ్చింది.
1: క్వీన్ విక్టోరియా వాజ్ ద రూలర్ ఎట్ ద టైం.
0: ఆమె దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ దేర్.
0: విలియం అని పేరు.
1: William was the prime minister.
0: అతను గొప్ప తెలివితేటలు గలవాడు.
1: He's highly intelligent.
0: గొప్ప విద్యావంతుడు.
1: Highly educated.
0: కానీ గొప్ప రాజకీయవేత్త.
1: And a great politician.
0: అలాంటి వాడు.
1: Such a man.
0: ప్రేమ చేతను.
1: True love.
0: త్యాగము చేతను.
1: Sacrifice.
0: దైవత్వాన్ని నిరూపించి.
1: Has proved divinity.
0: తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చాడు.
1: Started discharging his duty.
0: ఎవరితో మాట్లాడినప్పటికీ ప్రీతితో మాట్లాడటం.
1: You may converse with anybody. You are
0: ఎవరికి ఏ పని చెప్పినప్పటికీ ప్రీతితో చెప్పటం.
1: యు కెన్ అసైన్ వర్క్ ఇన్ ఎ ప్లీజింగ్ వే.
0: అశాంతి అనేటువంటిది అతనిలో ఏమాత్రము కనిపించలేదు.
1: దేర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ఇన్ హిమ్.
0: లార్డ్ బ్రైస్ అనేటువంటి వాడు అతని చరిత్రను రాస్తూ కూడాను దీన్ని మెన్షన్ చేస్తూ వచ్చాడు.
1: లార్డ్ బ్రైస్ మెన్షన్డ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ద బయోగ్రఫీ.
0: ఆ యొక్క రాజకీయవేత్త విలియమ్స్ చాలా గొప్ప దైవ స్వరూపుడు అన్నాడు.
1: That statesman described Williams the politician as a very great noble soul.
0: ఏ విధంగా ఉంటాది? దైవానికి పవిత్రమైనటువంటి గుణములే ప్రమాణములు.
1: The noble qualities demonstrate the divinity.
0: ఎక్కడ స్వార్థరహితమైన ప్రేమ?
1: The selfless love.
0: ఎక్కడ స్వార్థరహితమైనటువంటి త్యాగము?
1: selfless sacrifice.
0: ఎక్కడ స్వాతరైతే ఆనందము,
1: వేర్ డు యు ఫైండ్ ద బ్లెస్ విచ్ ఇస్ ఈక్వల్,
0: అక్కడనే భగవంతుడు ఉంటాడు అన్నారు.
1: దేర్ యు ఫైండ్ గాడ్.
0: కనుకనే మానవుడు భగవత్ స్వరూపుడే.
1: మ్యాన్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: మానవుని యందు పవిత్రమైనటువంటి గుణములు ఉంటున్నాయి.
1: మ్యాన్ హాస్ గాట్ లేటెంట్ సీక్రెట్ క్వాలిటీ.
0: కానీ ఆ గుణములు సరైనటువంటి రీతిలో తాను ప్రయత్నపూర్వకంగా ప్రాక్టికల్ లో పెట్టడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వాల్యూస్ దట్ హీ హాస్ ఇన్ హిమ్ ఆర్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ప్రతి మానవుని ఎందుకు దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అట్టి డివినిటీ అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకుండా
1: విదౌట్ రికగ్నైజింగ్ ద
0: కేవలం దేహమునకు ప్రాణమునకు మనసుకు సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో పడి
1: మ్యాన్ హాస్ డ్రౌన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద బాడీ అండ్ ద లైఫ్.
0: విలువైనటువంటి ఒక జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: అండ్ ఇస్ వేస్టింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: మానవుడు అంటే ఎలాంటి వాడు?
1: What sort of a creature the man is?
0: Diamond ku veluvistunnadu.
1: He attaches value to the diamond.
0: Bangaru ku veluvistunnadu.
1: He values gold.
0: Bhoomi ku veluvistunnadu.
1: He values to
0: kaani bhoomi ni vilaga manam bhavistunnamu.
1: But we consider them valuable.
0: Diamond goppa vastuvuga manam visvasistunnamu.
1: We consider diamond highly valuable.
0: Bangaru viluvainatudu daniga manam visvasistunnamu.
1: Gold is highly valuable.
0: Chaala parapaatu.
1: It's a big mistake.
0: Ee diamond ki ichedi veluve evaru?
1: Who is the one that attaches the value to the diamond?
0: Ee bangaru ku veluvi ichedi evaru?
1: Who values the
0: భూమికి విలువిచ్చేది ఎవరు?
1: Who values
0: అంత మనిషే.
1: Only the man.
0: మనిషే లేకపోతే దీనికి విలువే లేదు.
1: Without man, rest of these don't
0: men
1: have
0: are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all the wealth of the world.
0: మానవుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి పదార్థములు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
1: Man is most precious, highly valuable.
0: సౌజన్యము సౌశీల్యము మానవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: మ్యాన్ హాస్ గాట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ లైక్
0: ప్రాణము. ప్రేమనే ఇతని ప్రాణము.
1: అండ్ లవ్.
0: ప్రేమనే లేకపోతే మానవుడే లేడు.
1: కనుకనే
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమతత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ లవ్.
0: విశాలమైనటువంటి ప్రేమనుగా మనం అభివృద్ధి పరచాలి.
1: ఇట్ షుడ్ బి ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
0: ఈ విశాల ప్రపంచమనందు
1: ఇన్ దిస్ వాస్ట్
0: మన ప్రేమ విశాలంగా ఉండాలి.
1: అవర్ లవ్ ఆల్సో షుడ్ బి
0: ఈ విశాలమైన ప్రపంచమనందు మన దయ విశాలంగా ఉంటుండాలి.
1: కంపాషన్ షుడ్ బి ఆల్సో బి బ్రాడ్.
0: ఇంత విశాలమైన ప్రపంచమనందు నీవింత చిన్న సంకుచితమైనటువంటి ప్రేమను పెట్టుకుంటే ఇది సరైనటువంటి మానవత్వం కాదు.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ కెనాట్ అఫోర్డ్ టు హ్యావ్ లవ్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్, ఎ ఫ్రాక్షన్.
0: అంతా విశాలమైపోవాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి బ్రాడెన్ అండ్ వైడెన్.
0: అప్పుడే నిజమైనటువంటి మానవత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు నో ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: ఈ దేహానికి ఈ మనసుకు ఎన్నో కష్టములు నష్టములు దుఃఖములు సంభవిస్తుంటాయి.
1: ద బాడీ అండ్ ద మైండ్ ఫేసెస్ సో మెనీ ఆబ్స్టకల్స్, సో మెనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘమే కానీ శాశ్వతమైనవి కాదు.
1: దేర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్, నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కనుక వస్తుంటాయి పోతుంటాయి.
1: దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ మన యొక్క గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
1: బట్ అవర్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఆ వాల్యూస్ మనం పోషించుకోవాలి.
1: అండ్ యూ హ్యావ్ టు డెవలప్.
0: ప్రతి ప్రపంచంలో కూడా ఒక విధమైనటువంటి యొక్క ఆశయాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఐడియల్స్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఎవ్రీ పీరియడ్.
0: ప్రతి దేశంలో కూడా కొన్ని విధమైన సామూహికమైనటువంటి ధర్మములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రైబ్డ్ వేస్ ఆఫ్ ఈ ధర్మములను సొసైటీ.
0: ఈ యొక్క పద్ధతులను మనం ఏనాడు మనం వదులుతున్నామో ఆనాడే మనం అధోగతి పోతున్నాము.
1: ద డే వి గివ్ అప్ ద ట్రెడిషన్ అండ్ ది ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్స్ వి రూయిన్ అవర్ సెల్ఫ్.
0: భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటిది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్
0: హైలీ. ఎన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఇది కదలక మెదలక శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ఇట్ కంటిన్యూడ్ ఇట్ హర్నల్ అండ్ స్టడీ.
0: ఒక విశాలమైన వృక్షం ఉంటుంది. అది
1: హియర్ యు ఫైండ్ ఎ జైజంటిక్
0: ట్రీ. ఈ వృక్షం యొక్క వేర్లు అడుగు భాగంలో పాతాళ లోకంలో ఉన్న నీరు వరకు దిగినప్పుడే ఆ వృక్షం భద్రంగా ఉంటుంటాది.
1: ద జైజాంటిక్ ట్రీ హాస్ గాట్ ఇట్ రూట్స్ దట్ హావ్ గాన్ టు ద డెప్త్ అండ్ సకింగ్ ద డ్రాయింగ్ ద వాటర్.
0: ఈ పాతాళ లోకం వరకు దీని వేర్లు పోకుండినా ఇది కేవలం ఏ చిన్న గాలికో పడిపోతుంటాది.
1: ద రూట్స్ డు నాట్ గ్రో టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ బౌండ్
0: మిగతా దేశం యందు ఉన్నటువంటి కల్చర్ అనగా సంస్కృతులు అన్ని కూడా ఏనాడో వెళ్లిపోయినాయి.
1: ద కల్చర్ ఆఫ్ ద రిమైనింగ్ కంట్రీస్
0: ఒక్క భారతదేశం యొక్క సంస్కృతి మాత్రమే నేటికి నాటికి ఏనాటికైనా శాశ్వతంగా నిలిచి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ హాస్ రిమైన్డ్ ఇస్ వన్ ఆఫ్ కంటిన్యూటీ టు ఎటర్నిటీ.
0: కారణం ఏమిటి?
1: వై
0: దివ్యత్వం అనేటువంటి యొక్క పాతాళ కూడా దిగిపోయినా దీని వేర్లు.
1: బికాస్ the culture of Bharat has got its roots that have gone to the depth of divinity.
0: Jalame ee yokka vruchamunaku ee yokka samskrutiki ni poshistu untundi.
1: And it is the water available at the bottom that has been supplied to the roots.
0: Kanaka bharatiya samskruti anaga kevalam edo oka konni aadacharanga teeskunnatundi dane kaadu.
1: Culture of Bharat is not merely ideal.
0: Bharatiya adarsham anetundi shashtamaina adarsham.
1: The culture of Bharat is a permanent ideal.
0: ఏది మారినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
1: ఎనీథింగ్ మే చేంజ్ బట్ దిస్ ఇస్ చేంజ్లెస్.
0: ఇది చేంజ్లెస్. ఇలాంటి దాన్ని మనము సరిగా గుర్తించుకోలేకపోతున్నాము.
1: ద చేంజ్లెస్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ నోన్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి విజ్ఞానం మితిమీరిపోయింది.
1: వి ఫైండ్ ద సైన్స్ మోర్ అండ్ మోర్ ఇంక్రీజింగ్.
0: కావలసినంత సుఖాన్ని అందిస్తుందాది.
1: ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కంఫర్ట్.
0: కానీ సుఖం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ కంఫర్ట్?
0: లేకపోతుందాది.
1: నో పీస్ ఎనీవే.
0: శాంతి లేనటువంటి సుఖము అది ఒక సుఖమా?
1: When there is no peace, do you consider that you are happy?
0: శాంతి కావాలి మానవునికి.
1: Man needs peace.
0: ఎన్నో విధమైనటువంటి అభివృద్ధిని పొందుతుందాది.
1: Man has progressed in every way.
0: దీన్ని ఒకానొక సమయంలోపల చర్చిల్ చెప్పాడు.
1: చర్చిల్ said the same thing at once.
0: మానవుడు అన్నింటినీ సాధిస్తున్నాడు.
1: Man achieved everything.
0: అన్నింటినీ అనుభవిస్తున్నాడు.
1: He experienced.
0: కానీ తనను తాను సాధించుకోలేకపోయినాడు.
1: But he could not know himself. He could not conquer himself.
0: Man has conquered all. But he has not conquered himself.
1: That what he said.
0: తనం తాను సాధించుకునేటువంటి వాడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏంటి?
1: If you cannot conquer yourself, what is the fun of conquering?
0: దీనిని ఆనాటి బాలుడైనటువంటి ప్రహ్లాదు కూడా చెప్పాడు.
1: The same thing was stated to that boy Prahlada then.
0: తండ్రికి బుద్ధి నేర్పుతూ వచ్చాడు.
1: He started teaching a lesson to his father.
0: నాన్న.
1: Father.
0: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆడుకుంటున్నావు.
1: You could capture all the five elements and play with them.
0: కానీ నిన్ను నీవు జయించుకోలేకపోతున్నావు.
1: But you could not conquer yourself.
0: ప్రపంచాన్నంతా సాధిస్తున్నావు కానీ నిన్ను నీవు సాధించుకోలేనిటువంటి ప్రపంచమును సాధించి ప్రయోజనం ఏమిటి?
1: In fact, you have conquered the whole world in the five elements.
0: లోకములన్నీ గడియలోన జయించిన వాడు.
1: In a moment of time, you conquered the world.
0: నాన్న, ఇంద్రియాలోకము ఏమాత్రమో జయించలేకపోతున్నాం.
1: You could not win over the senses.
0: అన్నింటినీ సాధిస్తున్నాం.
1: You achieved everything.
0: కానీ తన ఇంద్రియాన్ని తాను అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు.
1: But you could not have control over
0: తన మనసును తాను స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు.
1: You have no control on your mind.
0: అది లేనప్పుడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏమిటి?
1: Without these, what is the fun of achieving?
0: మొట్టమొదట మనసును స్వాధీనం చేసుకోవాలి.
1: First, control your mind.
0: ఈ మనస్వాధీనం ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో ఇది స్వాధీనం కాదు.
1: You can control the mind in the spiritual path only.
0: కనుక ఈ గురు పౌర్ణమి అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి?
1: What is the significance of Guru Pournami?
0: Guru anaga kevalamu edo oka vidyanu nerpinatundi vaadini guruga bhavistunnam.
1: Guru is not merely a teacher who teaches all the material information.
0: Kaani andaru guruvulu kaadu.
1: All are not gurus.
0: Andaru adhyapakulu.
1: All are teachers only.
0: Kaani guru okkade.
1: But there is only one guru.
0: Atane daivamu.
1: There is only one guru, God himself.
0: Anek mandi guruvulu guruvulu guruvulu ani pochi.
1: We say many people
0: ee guru parnama dinamo guru poojalu guru dakshanalu ee vidhamaina vyaparaniki prarambhistunnaru.
1: On this day of guru parnami at many places people start offering gifts to their gurus and worship them.
0: Gukaro gunatitaha rukaro roopavarjitaha ee roopavarjitudu entadu gunatitudu entadu bhagavantudu okkade.
1: Gu stands for attributeless. Ru stands for formless.
0: Gu aneetundi ajnanamu.
1: Gu stands for ignorance.
0: Ru anaga dan nirmoolamu.
1: Ru means
0: ajnanam nirmoolam chesetundi vaade guruvu.
1: Guru is the one who dispels the darkness of ignorance.
0: Inka asalu pentunnara kaani ajnanam povatam ledu guruvulu kudanu.
1: We find so many gurus who are still in darkness of ignorance.
0: Idantha kudanu kevalamu manavuni pedamargam pattinchetundi guruvuluga tayaravutunnaru.
1: Most of the gurus, as you know, they take you in the opposite direction.
0: Prapanchika sambandhamainatundi yokka vidyalu yandu guruvulu anekanga untunnaru.
1: In the worldly sense, there are many gurus.
0: Naitika, bhautika, dharmika, anni margamu yandu guruvulu untunnaru.
1: There are many gurus in various fields of life, moral, spiritual, social. And there lies the business there.
0: Ee naadu kaliyugam nandu.
1: In this Kali age.
0: Aadhyatmika kudanu oka vyaparanga roopondindi.
1: Spirituality has become a business now.
0: Ee naadu ee oka vyaparamlo padipoyindi ee aadhyatmikam. Idi aadhyatmikame kaadu.
1: The day that spirituality comes down to the level of business is no longer spiritual.
0: ఆధ్యాత్మికములో ఏమాత్రం కూడా వ్యాపారం ఉండకూడదు.
1: There should not be any trace of
0: లౌకిక ప్రేమకు ఆధ్యాత్మిక ప్రేమకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: One has to know the difference between worldly love and spiritual love.
0: ప్రాపంచిక ప్రేమ కేవలం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు.
1: ద వరల్డ్లీ లవ్ ఓన్లీ రిసీవ్స్.
0: కానీ ఆధ్యాత్మిక ప్రేమ, దైవ ప్రేమ ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు.
1: డివైన్ లవ్, స్పిరిచువల్ లవ్,
0: ఎప్పుడు ఇచ్చుకునేది ఇచ్చుకునేది ఇచ్చుకునేది.
1: గాడ్స్ లవ్ గోస్ ఆన్ గివింగ్ అండ్ గివింగ్.
0: ఇది నిజమైనటువంటి యొక్క దైవత్వము.
1: దిస్ ఇస్ ట్రూ డివినిటీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క పవిత్రము.
1: దిస్ ఇస్ సాంక్టిటీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి దానికి విరుద్ధమైన మార్గము.
1: Spirituality runs in this direction, opposite to the worldly way.
0: ఈ ప్రాకృతమైన మార్గములో మనం ప్రవేశించి
1: we tread along the worldly direction.
0: అన్ని విధాలా కూడా మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: Waste our life in every possible way.
0: ఇది కేవలం ప్రవృత్తి మార్గమే.
1: This is external path.
0: మనం నివృత్తి మార్గంలో ప్రవేశించాలి.
1: We should proceed in the inward path.
0: లౌకికమైనటువంటి కార్యములన్నీ కూడా మనం చేసుకోవచ్చు, తప్పులేదు.
1: We can do the worldly activities.
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ
1: whatever we might do,
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి యొక్క పదంతో మనం ప్రారంభించాలి.
1: We should offer all our actions to please God.
0: ఉద్యోగం చేసుకో.
1: You do your job.
0: చదువుకో.
1: Study.
0: గొప్ప పదవిని పోరు.
1: Occupy exalted position. ఏం
0: చేసినప్పటికీ ఇదంతా దైవ ప్రసాదంగా భావించుకోవాలి.
1: Receive them all as the gifts of God.
0: నిజమైన మానవత్వాన్ని అనుభవించినటువంటి వాడు అవుతాడు.
1: Then you can really enjoy and experience the true human life.
0: మానవుడు అనగా ఏమిటి?
1: Who is manava, human being?
0: సత్ప్రవర్తన,
1: గుడ్ కాండక్ట్,
0: సదాలోచన,
1: గుడ్ థింకింగ్,
0: సత్శీలము,
1: గుడ్ క్యారెక్టర్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం.
1: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ, కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ హ్యూమన్ లైఫ్.
0: కనుక సత్యాన్ని మనం వదలకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: ప్రేమను నిరంతరం ప్రవహింప చేయాలి.
1: వీ షుడ్ సీ దట్ లవ్ ఫ్లోస్ ఎవర్ అండ్ ఎవర్.
0: కానీ ఇది నిజమైనటువంటి జీవనది మన యందు.
1: దిస్ ఇస్ ది ట్రూ రివర్ ఆఫ్ లైఫ్ విత్ ఇన్ అస్.
0: మొన్న ఒకనాడు బెంగళూరు లోపల ఏదో సంభాషణ ప్రారంభమైనప్పుడు
1: ఆయన
0: చెప్పాడు, నేను నిరంతరం కూడాను ఈ బెంగళూరు నుంచి ప్రవహించేటువంటి యొక్క జీవనదిలో నేను స్నానం చేస్తున్నానన్నాడు.
1: హీ సెట్ దట్ హీ టేక్స్ బాత్ ఇన్ దిస్ రివర్ ఆఫ్ లైఫ్ దేర్ ఇన్ బెంగళూరు.
0: బెంగళూరు దగ్గర ఈ శాశ్వతమైన రివర్ ఎక్కడుంది?
1: వేర్ ఇస్ దిస్ పర్మనెంట్?
0: జీవనది ఎక్కడ కనిపించడం లేదు.
1: దేర్ నో రివర్స్ ఇన్ బెంగళూరు ఎనీవేర్.
0: అంటే ఆయన చెప్పాడు.
1: దెన్ హీ సెట్
0: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా డ్రైనేజ్ ఒక జీవనదిగా భావించుకున్నాడు.
1: హీ కన్సిడర్డ్ సిటీ డ్రైనేజ్ వాటర్ యాజ్ దిస్ ట్రూ రివర్ ఆఫ్ లైఫ్.
0: ఎప్పుడు ప్రవహిస్తుంటాదా నది?
1: దిస్ డ్రైనేజ్ వాటర్
0: ఎండిపోయేటువంటిది కానే కాదు.
1: ఇట్ నెవర్ గెట్స్ డ్రై.
0: కాబట్టి బెంగళూరులో ఉన్నటువంటి జీవనది ఏమిటంటే ఒక డ్రైనేజ్ వాటరే జీవనదిగా భావించాడు.
1: సో ద రివర్ దేర్ ఇన్ బెంగళూరు ఇస్ దిస్ డ్రైనేజ్ వాటర్.
0: జీవనది లోపల కాలంలో గడపటం చేతనే అన్ని విధమైనటువంటి రోగంతో కుళ్లిపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ లైఫ్ ఆల్ అరౌండ్ ద డ్రైనేజ్ వాటర్ he suffers.
0: ఈనాటి మానవుడు ఆరోగ్యాన్ని కోల్పోవడానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద మెయిన్ రీజన్ దట్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ హెల్త్?
0: అశుద్ధమైన జలము, అశుద్ధమైన పదార్థములు, అశుద్ధమైన గాలి, అంతా అశుద్ధమే.
1: మ్యాన్ ఇస్ సిక్ టుడే బికాస్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్, పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ ఫుడ్.
0: ఫుడ్ వాటరే కాదు, మనసే పొల్యూషన్ అయిపోయింది.
1: మైండ్ ఇస్ ఆల్సో పొల్యూటెడ్ మైండ్ ఇస్ ఆల్సో
0: ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క అశాంతి చేతనే, మానసిక సంబంధమైన అనారోగ్యం చేతనే మానవుడు క్షీణించిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ రెస్ట్లెస్నెస్ ఇన్ ద మైండ్ మ్యాన్ ఇస్ రియలీ.
0: ఈనాటి మానవులకు రోగములంతా కూడాను ఏదో కొన్ని విధమైనటువంటి అంటువ్యాధులుగా వస్తున్నాయి అనుకుంటున్నారు. చాలా పొరపాటు.
1: వి థింక్ దట్ మెనీ ఆఫ్ ది డిసీజెస్ ఆర్ కంటేజియస్.
0: మానవునికి రోగమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డిసీజ్ దట్ కెన్.
0: కానీ సైకలాజికల్ గా తాను రోగం ఉన్నట్టుగా భ్రమించుకొని ఒక రోగంగా రూపొందుతున్నాడు.
1: మోస్ట్ ఆఫ్ దీస్ డిసీజెస్ ఆర్ సైకలాజికల్ అండ్ హీ కన్సిడర్స్
0: 90% ఆఫ్ మానవిక రోగములు సైకలాజికల్ గా వస్తున్నాయి.
1: 90% ఆఫ్ ది డిసీజెస్ ఆర్ సైకలాజికల్.
0: మానసిక సంబంధమైనటువంటి రోగములే అధికంగా మారుతున్నాయి.
1: దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ సైకాలజీ.
0: నిరంతరం కూడా చింతించి చింతించి అదే రోగానికి గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ థింకింగ్ అండ్ యాంగ్జైటీ వారే.
0: గాల్డిన్ అనేటువంటి వాడు ఒక హార్ట్ డాక్టర్.
1: గాల్డిన్ ఈజ్ ఎ హార్ట్ స్పెషలిస్ట్.
0: అతను నిరంతరం కూడాను ఇతరుల యొక్క హార్ట్ అంతా చూసేది, తన హార్ట్ ఎట్టిందో ఏమో, తన హార్ట్ ఎట్టిందో ఏమో తను కూడా యోచన చేసుకునేటువంటి వాడు.
1: దిస్ హార్ట్ స్పెషలిస్ట్ చెక్స్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడీ బట్ హిస్ వరీడ్ ఆఫ్ హిస్ ఓన్ హార్ట్.
0: కట్టకడపటికీ అతను హార్ట్ జబ్బుతోనే మరణించాడు.
1: అల్టిమేట్లీ దిస్ హార్ట్ స్పెషలిస్ట్ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్.
0: మనసు ప్రభావం చాలా అమితంగా ఉంటుండాలి.
1: సో ది ఎఫెక్ట్ ఆన్ ది మైండ్ ఇస్ లాట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: కనుకనే మన ఏమో మనుష్యానాం కారణం బంధమో చేయు అన్నారు. మనసే రెండింటికి మూల కారణం అన్నారు.
1: మైండ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద లిబరేషన్ అండ్ ద బాండేజ్.
0: ఈ మనసును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెడితే అంతా పవిత్రంగానే రూపొందుతాడు మానవుడు.
1: ద మైండ్ ప్రొసీడ్స్ ఇన్
0: చేసే పనులు, చూచే దృష్టి, వినే శ్రవణము అంతా మంచిదిగానే అవుతుంది.
1: వాట్ ఎవర్ యూ హియర్, వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ డూ, దే ఆర్ బౌండ్ టు బి సేక్రెడ్.
0: ఇది ఒక లాక్.
1: దిస్ ఇస్ ఎ లాక్.
0: ఇది ఒక కీ.
1: దిస్ ఇస్ ఎ కీ.
0: దీన్ని లాక్ లో పెట్టి Turn left side.
1: Turn left side.
0: ఓపెన్ అవుతుంది.
1: ఇట్ ఓపెన్స్.
0: టర్న్ రైట్ సైడ్.
1: టర్న్ రైట్ సైడ్.
0: లాక్ అవుతుంది.
1: ఇట్ లాక్స్.
0: ఈ లాక్ అవడానికి ఓపెన్ అవడానికి సేమ్ లాక్ సేమ్ కీ.
1: బట్ ఇట్ గెట్స్ లాక్డ్ అండ్ అన్లాక్డ్ సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
0: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
1: ది డిఫరెన్స్ లైస్ ఇన్ ది టర్నింగ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: హృదయమే లాక్.
1: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్.
0: మైండ్ ఏ కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: టర్న్ గాడ్ సైడ్.
1: టర్న్ గాడ్ సైడ్.
0: అదే డిటాచ్మెంట్.
1: దట్ ఈస్ ది డిటాచ్మెంట్.
0: టర్న్ వరల్డ్ సైడ్. అది అటాచ్మెంట్.
1: టర్న్ వరల్డ్ సైడ్. దట్ ఈస్ అటాచ్మెంట్.
0: ఈ బంధన మోక్షమునకు ఈ రెండింటికి మనసే కారణం.
1: ఫర్ అటాచ్మెంట్ డిటాచ్మెంట్.
0: ఈనాడు మన మనసునంతా కూడా ప్రాకృతమైన యొక్క భావం చేత కొన్ని లౌకికమైన భావం చేత ప్రపంచంలోకి ప్రవేశపెట్టకూడదు.
1: వి షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు బి ఫిల్డ్ విత్ వరల్డ్లీ థాట్స్ అండ్ ఎఫెమరల్ థాట్స్.
0: సర్వం కలివిదం బ్రహ్మ. అంతా బ్రహ్మగానే భావించుకో.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఏది చూసినా బ్రహ్మగానే ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి ఆత్మిక ఆర్ బ్రహ్మన్.
0: ఇదే రామకృష్ణ దగ్గరికి వెళ్లి అనేక మంది ప్రశ్నలు వేశారు.
1: మెనీ వెంట్ టు రామకృష్ణ అండ్ ఆస్క్డ్ హిమ్.
0: వివేకానంద కూడా వెళ్ళాడు.
1: వివేకానంద ఆల్సో వెంట్.
0: స్వామీజీ.
1: స్వామి,
0: మీరు దేవుణ్ణి చూచారా అన్నాడు.
1: స్వామి, హ్యావ్ యూ సీన్ గాడ్?
0: అవును చూచాను అన్నాడు.
1: ఎస్,
0: ఎట్ట చూచారు అన్నాడు.
1: వెర్ హ్యావ్ యూ సీన్?
0: నిన్ను నేను ఎట్ట చూస్తున్నాను, నన్ను నీవు ఎట్ట చూస్తున్నావు, నేను అట్లా చూచాను దేవుణ్ణి అన్నాడు.
1: జస్ట్ యాజ్ యూ సీ మీ, జస్ట్ యాజ్ ఐ సీ యూ, ఎస్ ఐ హ్యావ్ సీన్ గాడ్.
0: మరి నాకెందుకు చూపకూడదు అన్నాడు.
1: దెన్ వై కాంట్ యూ షో హిమ్ టు మీ?
0: నీవు చూడవచ్చు అన్నాడు.
1: యూ టూ క్యాన్ సీ.
0: అయితే నాకు కనిపించడం లేదే అన్నాడు.
1: పశ్చన్నపిచానపస్సతి.
0: మూఢో మూఢో మూఢో అన్నాడు. పిచ్చివాడా, నీవు దేవుణ్ణి చూస్తూ కూడాను నేను చూడలేదనుకుంటున్నావు, నీకంటే మూఢుడు మరొకరు లేడు అన్నాడు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యు సీ గాడ్ బట్ స్టిల్ యు సే దట్ యు హావ్ నాట్ సీన్ హిమ్. దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్ దన్ యు.
0: ప్రాపంచిక దృష్టితో నీవు ప్రపంచాన్ని చూస్తున్నావు.
1: యు సీ ద వరల్డ్ విత్ ద వరల్డ్లీ విజన్.
0: నేను ప్రపంచాన్నంతా దైవ దృష్టితో చూస్తున్నాను.
1: బట్ ఐ సీ ద వరల్డ్ త్రూ ద డివైన్ ఫీలింగ్.
0: కాబట్టి మన ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్.
1: సో ఫీలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అయితే ఒక్కటి,
1: బట్ వన్ థింగ్ హియర్,
0: ఈ లోకంలోని మానవులు,
1: you are the man in the world,
0: bidala kosam yedustunnaru,
1: cry for children,
0: baril kosam yedustunnaru,
1: cry for wife,
0: danam kosam yedustunnaru,
1: cry for money,
0: danyam kosam yedustunnaru,
1: grain,
0: kaani daivam kosam yedchetunte vaadu okkadaina kanipinchaledi.
1: Is there any one man who cries for God? Not even one.
0: Daivam kosam yedchinappudu daivam kanapadtadu.
1: If you cry for God, yes, you will see him.
0: Yedchedanta kudunu lokam kosam.
1: You cry for the world.
0: కనిపించాలి, దైవం కనిపించాలి.
1: But you want to see God.
0: ఎట్ట కనపడతాడు?
1: How is it possible?
0: It is impossible.
1: It is impossible.
0: దేనికోసం ఏడుస్తావో అది నీకు కనిపిస్తుంది.
1: If you cry for that, that you will be able to see.
0: కనుక నేను దైవం కోసం ఏడ్చు.
1: Cry for God.
0: అని బోధ చేశాడు వివేకానందకు.
1: That was the teaching of Ramakrishna to Vivekananda.
0: నాయన, నీవు దేనికోసమో ఏడుస్తున్నావు.
1: Child, you are crying for many things.
0: కంటి దారాలు దైవం కోసమే వర్షం బదలాలి, కానీ లౌకికమైన ప్రాకృతమైనటువంటి విద్యల కోసం నీవు ఏడ్చకూడదు.
1: You should shed tears for God and not for the world.
0: కనుక నీవు దైవం కోసం ఏడ్చు.
1: Cry for
0: God. తప్పక దైవం నీకు కనిపిస్తాడన్నాడు.
1: God is sure to manifest himself to you.
0: ప్రతి ఒక్కటి మన మనసులో ఉంటుంది, అది కానీ బయట నుంచి రావటం లేదు.
1: Everything is within the mind, not outside.
0: కాన మనము దైవాన్ని చూడాలనుకున్నప్పుడు, దైవం కావాలనుకున్నప్పుడు దైవం కోసం మనం అంకితం కావాలి.
1: Therefore, if you want to see and experience God, dedicate yourselves for God.
0: Kanuka manam dharadhanya bhoga yashasulu kosam manam paatu padutunnam.
1: We struggle for the wealth, the prosperity, the name and fame.
0: Kevalam bandhu mitrulu kosam manam paatu padutunnam.
1: We make all efforts for our friends and relations.
0: Kaani inka peru pratishthalu kosam paatu padutunnam.
1: We want the name and fame.
0: Kaadu aa yokka padeetundi baadalanni kudunu okka chananga neevu daimu kosam padu.
1: Of all this stress and strain, if you spend yachinta
0: bhumi putra mitra bharana vyapara sambhashane,
1: that stress and strain that you exert for money, the wealth and
0: yachinta bhumi nandanandana padadvandaravinde chane,
1: if you just concentrate a moment on the lotus feet of God,
0: okka chanamu neevu aa bhagavantuni pai nilipu,
1: concentrate a moment on the feet of God,
0: gantala gantalanta kuda nee prapanchika sambandhamaina vishayala pai nilputunnavu,
1: instead of spending hours and hours on the worldly affairs,
0: okka kalamaina daivam pai nilpadaniki nee prayatnam cheyadam ledhu,
1: you are not making an effort to concentrate
0: daivam yetta nilputunnavu,
1: then how is it possible?
0: Yamaraja Bhima sada dwara prayane prabhu annadu,
1: and you say that you
0: bhayankaramaina dwaramulu kuda nu teravabadutundi,
1: even those gates of heaven will be open to you if you think of God. When
0: daiva chintana chesinappudu aa yokka bhayankaramaina dwaramulu kuda nu terchukuntai,
1: when you think of God, even those gates, they will be open
0: to you. Adi hrudaya kavatamo,
1: That is the door of our human heart.
0: దాన్ని తెచ్చుకోవాలంటే ప్రేమ అనే దీనికి సరైనటువంటి కీ.
1: Love is the proper key to open the door of our heart.
0: ఆ ప్రేమ అనేటువంటి ఒక దీనిని మనం చాలా భద్రంగా పెట్టుకోవాలి.
1: We have to safeguard and keep in custody.
0: ప్రేమనే లేకపోతే దేనిని కూడా మనం సాధించలేము.
1: Without love you cannot accomplish anything.
0: ప్రపంచంలో సర్వం కూడా ప్రేమ ద్వారానే సాధిస్తున్నాము.
1: Everything can be achieved through love only.
0: ఆ ప్రేమను దైవం వైపున మరల్చాలి.
1: Direct this love towards God.
0: త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సక త్వమేవ త్వమేవ బంధు త్వమేవ సర్వం సర్వం మమ దేవ దేవ.
1: You are the mother, you are the father, you are the teacher, you are the relation, you are the wealth.
0: తల్లిని ప్రేమించు.
1: Love your mother.
0: మాతృదేవో భవ.
1: Love your mother.
0: పితృదేవో భవ. తండ్రిని ప్రేమించు.
1: Love your father.
0: గురుదేవో భవ. గురువుని ప్రేమించు.
1: Love your teacher.
0: ఈ ముగ్గురిని కూడా గౌరవించు.
1: Respect them.
0: తగినటువంటి సేవ సల్పు.
1: You serve them.
0: కానీ
1: బట్
0: వీరందరూ దైవ సమానులే కానీ దైవము కాదు అని మరి చెప్పారు.
1: బట్ దట్ ఈక్వల్ టు గాడ్ బట్ నాట్ గాడ్.
0: బయట దృష్టిని నీవు చూస్తున్నావు బాబు.
1: యూ జస్ట్ యూ లుక్ ఎట్ దెమ్ ద డివైన్ లుక్.
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. అంతా నీవే అనుకుంటున్నాము.
1: ఐ కన్సిడర్ దట్ యు
0: ఆర్. అయితే వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు?
1: వేర్ ఆర్ దే?
0: తల్లి దైవమే. మాతృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్.
0: నిన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెప్పించింది తల్లియే.
1: హావింగ్ గివెన్ బర్త్ షీ హస్ టేకెన్
0: తల్లి దైవ సమానమే.
1: Mother is God.
0: తల్లి వలని దైవంగా ప్రేమించు.
1: Yes, love her.
0: అంతేకాని
1: only that.
0: తల్లి నివసించేది ఎక్కడ?
1: Where does she live?
0: ఒక ఇంటిలో నివసిస్తుంది.
1: Mother resides in a residence.
0: కాబట్టి ఆ ఇంటికి ఆమె దైవమే.
1: So she is God into that.
0: పితృదేవో భవ.
1: Father is God.
0: తండ్రి ఎక్కడ జీవిస్తున్నాడు?
1: Where does he stay?
0: అతను ఒక ఇంటిలో నివాసం చేస్తున్నాడు.
1: He also stays in a house.
0: అతను కూడా ఒక ఇంటి దేవుడే.
1: He is also the deity of that family.
0: గురుదేవో భవ. గురువు ఎక్కడ జీవిస్తున్నాడు?
1: Teacher, where does he stay?
0: ఒక ఆశ్రమంలో జీవిస్తున్నాడు.
1: He stays in a hermitage.
0: కాబట్టి అతన్ని కూడా గౌరవించి ప్రేమించు.
1: You also love and respect.
0: కానీ దైవము ఎక్కడ జీవిస్తున్నాడు?
1: But God, where does he live?
0: ఇంటిలో కాదు.
1: Not at the
0: ఆశ్రమంలో కాదు.
1: Not a hermitage.
0: హృదయములో ఉంటున్నాడు.
1: He resides in the altar of
0: హృదయ వాసి దైవము.
1: God dwells in the altar of your
0: కాబట్టి నీ హృదయమునందే ఉండేటువంటి దైవాన్ని నీవు ప్రేమించు.
1: Therefore love God who is present in you in your heart.
0: ఇవన్నీ కూడా అనిత్యము అశాశ్వతమైనటువంటి గృహాల్లో ఉండేటువంటి వారు.
1: All the rest are momentary and passing.
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: Body is full of these senses, is weak when it is going to fall.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: Though 100 years are stipulated you cannot go by.
0: బాల్యమందు లేక ప్రాయమందో లేక ముసలియందో లేక ముదిమియందో ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When you are going to die, you don't know.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలేదు.
1: If you are intelligent enough, know yourself in this lifetime.
0: ఈ దేహము,
1: what is this body?
0: మరణపు కొంప.
1: It is full of dirt.
0: రోగముల బ్రగ్గడి సేవక గంప.
1: Afflicted with disease.
0: జాత సంచలనము పొందు దుంప.
1: Takes life after
0: life. భవసాగరమే ఈదగలేని గంప.
1: It cannot cross this life.
0: అమ్ముల మదిలంబు మన బెంపు దలంప.
1: It's full of bones.
0: మీ నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: Oh mind, don't confess.
0: పాదములు ఆశ్రయించవి.
1: Think, chant the glory of Hari.
0: ఇది ఏ వేదాంత బోధించినటువంటి బోధనలు.
1: This is the teaching of Vedanta.
0: పుస్తకములను పఠించి తిని.
1: I have gone through books.
0: పుస్తిక చూచి సర్వశాస్త్రములు.
1: I have read all.
0: నిశ్చలమైన విద్యలను నేర్చుకున్నంతటి గర్వమేలా.
1: Why do you pride yourself because of your scholarship and expertise in every field?
0: నీ హస్త యుగము మోర్చి.
1: Join both hands.
0: పరమాత్మని భక్తితో కొలతలేని ఈ ప్రస్తుత జీవితం ఎందుకు?
1: If you can't join both the hands and worship God, what
0: ఈ ప్రస్తుత విద్యలంతా ఎందుకు?
1: Why this education then?
0: ప్రయోజనం లేదు.
1: No use at all.
0: పుట్టినప్పటి నుంచి కూడా మనం అన్ని నేర్చుకుంటున్నాం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ వి స్టార్ట్ లెర్నింగ్.
0: దేనికోసం నేర్చుకుంటున్నాం? ఈనాడు లోకంలో ఏ సాధనలు చేసినప్పటికీ ఏ సాధకుడైన కూడా భగవంతుని నిమిత్తమై ఎవరు చేయటం లేదు.
1: ఎనీ సీకర్, ఎనీ ఆస్పిరెంట్ టుడే ఇన్ ద వరల్డ్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ
0: తపం చేయి, ధ్యానం చేయి, యోగం చేయి, యజ్ఞం చేయి, యాగం చేయి, అన్ని కూడా తమ నిమిత్తమే చేసుకుంటున్నారు కానీ భగవంతుని నిమిత్తం కాదు.
1: మెడిటేషన్, ద పెనన్స్, సీక్రెట్ రిచువల్ ఆర్ ఆల్ డన్ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్.
0: ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు?
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్ యాక్టివిటీ.
0: ఎవరు కూడా దైవం కోసం చేయటం లేదు.
1: నో వన్ డస్ ఫర్ గాడ్.
0: ఎవరు దైవం కోసం చేస్తున్నాడో వాడు దైవమే మారిపోతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ గాడ్, యూ బికమ్ గాడ్.
0: అతనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మ హిమ్సెల్ఫ్.
0: నేను గంట సేపు ధ్యానం చేస్తున్నానంటారు.
1: You say, I meditate for now.
0: ఎవరి కోసం చేస్తున్నావు ఈ ధ్యానం?
1: For whose sake you are doing?
0: నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు.
1: Do it for yourself.
0: జపం చేస్తున్నాను.
1: You do japa.
0: ఎవరి కోసం చేస్తున్నావు?
1: For whom?
0: నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: Yes, you help yourself.
0: అంత పూజలు చేస్తున్నావు.
1: All worship.
0: ఇవన్నీ నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: You do it for your own.
0: తన కోసం తాను చేసుకోవటము, దైవం మాత్రం చేస్తున్నాను అనుకోవటం చాలా పొరపాటు.
1: You do it fully on selfish grounds, but you declare that you do it for God.
0: అయితే నా కోసం నేను చేసుకుంటున్నాను అప్పుడు నీవే దైవంగా భావించుకో.
1: Then if you feel that I am doing it for myself, consider yourself God.
0: I am not man.
1: I am not man.
0: I am God.
1: I am God.
0: I am God.
1: I am God.
0: I am God.
1: I am God.
0: I am God.
1: I am God.
0: ఆ విధంగా నీవు సాధించుకో.
1: Do it again and again with the feeling I am God.
0: జ్ఞానము.
1: This is the true meditation.
0: నిన్ను నీవు దైవంగా విశ్వసించు.
1: Consider yourself divine.
0: ఈనాటి గురువు ఉపదేశము.
1: This is the teaching of Guru.
0: ఎందుకంటే తనను తాను దైవంగా భావించుకున్నటువంటి వాడే నిజమైనటువంటి దైవం.
1: సో కన్సిడర్ యువర్ సెల్ఫ్ డివైన్.
0: నీవు మనిషిగా నీవు భావించవద్దు.
1: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నీవు మనిషిగా భావించుకోవటం హాఫ్ ట్రూత్.
1: ఇఫ్ యూ థింక్ దట్ యువర్ మ్యాన్ ఇట్స్ హాఫ్ ట్రూత్.
0: ఐఎమ్ మ్యాన్ ఐఎమ్ మ్యాన్ ఐఎమ్ మ్యాన్ హాఫ్ ట్రూత్.
1: ఇఫ్ యూ సే ఐఎమ్ మ్యాన్ ఇట్స్ హాఫ్ ట్రూత్.
0: ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ నాట్ అనిమల్ అది హాఫ్ ట్రూత్.
1: I am not animal.
0: అప్పుడు ఫుల్ మ్యాన్ గా తయారవుతాడు.
1: I am man, half truth. I am not animal, half truth. Then it becomes full.
0: ఈ మనిషి దైవ స్వరూపంగా
1: మారిపోతాడు. This man becomes God.
0: దైవం మానుష రూపేణ.
1: God comes down in a human form.
0: కనుక మానవుడు మానవుడిగా భావించుకోకుండా నేను దైవం అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: సో మ్యాన్ షుడ్ కన్సిడర్ దట్ ఈస్ గాడ్, దట్ ఈస్ డివైన్.
0: మనం తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పరుగున్నంత వరకు 24 అవర్స్ లోపల 21,600 times సోహం సోహం సోహం అని మనం ఉచ్చరిస్తున్నాం.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్ 21,600 times వీ రిపీట్ ది సోహం సోహం.
0: ఈ సోహం అంటే ఏమిటి దీని అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది సోహం?
0: ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్.
1: సోహం మీన్స్ ఐ ఆమ్ గాడ్.
0: సో దట్ గాడ్ నేను.
1: ఐఎమ్ గాడ్.
0: హమ్ అనేది దేవుడు.
1: హమ్ ఇస్ గాడ్.
0: కాబట్టి ఐఆమ్ గాడ్ అనుకున్నప్పుడు నీవే దైవము.
1: ఐఎమ్ గాడ్.
0: నీవు ఎందుకు మానవుడిగా నీవు విశ్వసించాలి?
1: దెన్ వై డోంట్ యూ.
0: దేహం మానవ దేహం.
1: ఇట్ ఇస్ ఎ హ్యూమన్ బాడీ.
0: కానీ దైవం నివాసము.
1: But God
0: body is the temple of God.
1: Body is the temple of God.
0: ఈ దేహం ఒక మందిరంగా మనం విశ్వసించాలి.
1: The body is just a temple.
0: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్ధి అన్నాడు. ఇది క్షేత్రము.
1: This is the body.
0: తాను క్షేత్రజ్ఞుడు.
1: అండ్ ఈ ద నోవర్.
0: క్షేత్రజ్ఞుడు ఉండటం చేతనే దీనికి క్షేత్రము అని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ నోవర్ అండ్ ద నోన్ యూ కాల్ ఇట్ క్షేత్రజ్ఞ.
0: క్షేత్రమే క్షేత్రజ్ఞుడే లేకపోతే ఇది క్షేత్రమే కాదు.
1: వెన్ దేర్ ఇస్ నో నోవర్ క్షేత్రజ్ఞ, దేర్ ఇస్ నో క్షేత్ర ఆఫ్ ద ఫీల్డ్ ద బాడీ.
0: కనుక క్షేత్రజ్ఞుడు ప్రతి వాణి ఎందుకు కూడా ఉంటున్నాడు.
1: సో క్షేత్రజ్ఞ ద నోవర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవరీ
0: విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: దట్ ఫెయిత్ వి
0: అప్పుడే మనకు దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలు దూరమైపోతాయి.
1: దట్ డే వెన్ వి నో దిస్ క్షేత్రజ్ఞ ద నోవర్ యు విల్ నాట్ హావ్ ఎనీ బ్యాడ్
0: హ్యాబిట్స్. పెద్ద తీరనటువంటి వ్యాధి ప్రతి ఒక్కరిని ఎందుకు ఉంటుండాలి.
1: వి ఫైండ్ ఎ వెరీ బిగ్ డిసీజ్ టుడే ప్రెవలెంట్ ఇన్ ఎవరీ.
0: ఏ జబ్బులకైనా నివారణ చేసే మందులు ఉన్నది కానీ ఈ జబ్బు నివారణ చేసే మందే లేదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ బట్ ది వన్ దట్ ఈస్ ద క్యూర్ వాట్ ఇస్
0: దట్? అహంకారం.
1: దట్ ఈస్ ద డిసీజ్ ఆఫ్ ఈగో.
0: చిన్నవాడికి చిన్న అహంకారం, పెద్దవాడికి పెద్ద అహంకారం.
1: An young fellow will have ego of that standard
0: and a big man of that level.
1: And we find ego in everyone.
0: Container patti needu nimputuntadi.
1: As is the container, so is the amount of water we collect.
0: Quantity difference kaani quality okkate.
1: There lies the difference in the quantity but the quality.
0: Ee ahankarame manam nirmoolam cheyali.
1: Kill the ego totally.
0: ఈ మమకారం నా దేహం అనుకోవటము ఇదే ఒక మమకారము.
1: బాడీ ఐడెంటిఫికేషన్ ఇస్ అటాచ్మెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: అహంకార
0: మమకారములే సమస్త దుర్గుణములకు మూల కారణము.
1: ఈగో అండ్ అటాచ్మెంట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ వైసెస్ అండ్
0: సమస్త దుర్గుణములు కూడా ఈ రెండింటి ద్వారానే మనకు లభిస్తుంది.
1: ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ బికాస్ ఆఫ్ దీస్ టూ.
0: ఈ రెండింటిని ఏనాడు మనం దూరం చేస్తామో అప్పుడే నీవు దైవ స్వరూపుడు అవుతావు.
1: ద డే విన్ వీ గివ్ అప్ దీస్ టు ఈగో అండ్ అటాచ్మెంట్ యూ బికమ్ డివైన్.
0: కనుకనే విలియం అనేటువంటి వాడు ప్రేమ చేత అందరినీ పలుకరించేటువంటి వాడు. కనుకనే అతను దైవ స్వరూపునిగా విశ్వసిస్తూ వచ్చాడు. బ్రెయిన్ లార్డ్ బ్రెయిన్
1: విలియం కన్వర్స్ విత్ ఎవ్రీబడి విత్ లవ్.
0: లార్డ్ బ్రెయిన్ ఇతన్ని దైవంగా విశ్వసిస్తూ వచ్చాడు.
1: లార్డ్ బ్రెయిన్ కన్సిడర్డ్ హిమ్ యాస్ డివైన్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్
0: మీన్? మనం ప్రేమతో మాట్లాడాలి.
1: We should talk with love.
0: సత్యంతో జీవించాలి.
1: Lead the life full of truth.
0: శాంతంతో బ్రతకాలి.
1: Remain in peace.
0: అప్పుడే మనం దైవ స్వరూపులుగా మారుతాం.
1: Then you transform yourself.
0: You cannot always oblige.
1: You cannot always oblige.
0: But you can speak always obligingly. ఈ విధమైనటువంటి మనిషితో మానవత్వాన్ని మనం పెంచుకోవాలంటే దైవత్వంగానే రూపొందుతుంది.
1: With this mentality, the human life can be transformed into the divine life.
0: కనుక మానవుడు ఆకార మానవుడే కాని నిజంగా మాధవుడే.
1: ఇన్ ఫ్యాక్ట్ దో ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఫార్మ్, ఇన్ రియాలిటీ ఈస్ డివైన్.
0: రసో వై సహా పానకంలోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ లైక్ షుగర్.
0: మానవుడు పానకము.
1: అండ్ హ్యూమన్ బీయింగ్ ఇస్
0: పంచదార, అతని హృదయమే.
1: అండ్ షుగర్ ఈస్ వెరీ హార్ట్.
0: అది లేకపోతే ఇతని మానవుడైనటువంటి పాత్రమే కాదు.
1: వితౌట్ దిస్ యు కెనాట్ కాల్ ద హ్యూమన్ బీయింగ్ ద సెరఫ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డివైన్.
0: దైవం ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అనేటువంటిగా భేదములు పెట్టుకోకండి.
1: డోంట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: ఎవరు చూసినా దైవ సమానంగా నీవు భావించుకో.
1: కన్సిడరింగ్ ఎవ్రీవన్ ఇస్ డివైన్.
0: సర్వం సర్వం సర్వవిధం బ్రహ్మ.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ మానిఫెస్ట్ ఇన్ ఎవ్రీ వే.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్
0: ఆల్వేస్. ఈశా వాస్తవం ఇదం సర్వం.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఎక్కడ చూసినా దైవమే ఉండేది.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అది ఏ విధంగా రూపొందుతుంది? మనలో ప్రేమను పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్ విత్ ఇన్ యూ.
0: మన కంటికి నల్లద్దాలు వేసుకుంటే అంతా నలుపుగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యు గాట్ ద కలర్డ్ గ్లాసెస్ ఎవ్రీథింగ్ విల్ బి కలర్ఫుల్ ఆల్ అరౌండ్.
0: మన కంటికి ఎర్రద్దాలు వేసుకుంటే అంతా ఎరుపుగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యు పుట్ ఆన్ ద రెడ్ గ్లాసెస్ ఎవ్రీథింగ్ లుక్స్ రెడ్ ఇన్ కలర్.
0: నీ కంటికి ప్రేమ అద్దాలు వేసుకో అంతా ప్రేమగానే కనిపిస్తుంది.
1: సో వేర్ ద గ్లాసెస్ ఆఫ్ లవ్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ బి లవ్లీ.
0: అయితే అద్దాలు ఒకటి కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటు అయిపోతుంది.
1: బట్ ది గ్లాసెస్ ఆఫ్ వన్ సార్ట్ అండ్ ఐస్ ఆఫ్ అనదర్ సార్ట్ యు విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎ ట్రబుల్.
0: మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటాది అద్దాలు.
1: ది గ్లాసెస్ స్టాండ్ ఇస్ అన్ ఆబ్స్టకల్ ఫర్ యువర్ సైట్.
0: అనిల్ కుమార్ ఉన్నాడు.
1: హియర్ ఇస్ అనిల్ కుమార్.
0: ఆయన కంటికి అద్దాలు వేసుకున్నాడు.
1: హి హస్ గ్లాసెస్.
0: అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి మాత్రం హెల్ప్ చేస్తుంది అది.
1: దో దేర్ ఆర్ గ్లాసెస్ ఆస్ ఆబ్స్టకల్స్ బట్ ఇట్ హెల్ప్స్ హిస్ సైట్ ఆర్ విజన్.
0: కనుకనే తన యొక్క దృష్టిని హెల్ప్ చేసేటువంటి అద్దాలుగా మనం వేసుకోవాలి.
1: సో యూ షుడ్ పుట్ ఆన్ ద గ్లాసెస్ దట్ వుడ్ హెల్ప్ యువర్ విజన్.
0: ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి.
1: వాట్ ఇస్ దట్ విజన్? ద విజన్
0: దైవ భావము. దైవ భావముకు తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ వేర్ ద గ్లాసెస్.
0: దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది.
1: బట్ ఇఫ్ యూ వేర్ ద రాంగ్ గ్లాసెస్ యూ విల్ లూజ్ ద ఎగ్జిస్టింగ్ సైట్.
0: కనుక ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: సో దేర్ ఇస్ నో అదర్ హైయర్ పాత్ దాన్ ద పాత్.
0: ఈ ప్రేమ వల్లనే దయ, సహనము, సానుభూతి ఇలాంటి సద్గుణములు అభివృద్ధి పొందుతాయి.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లవ్ యూ విల్ డెవలప్ అదర్ వర్చ్యూస్ లైక్ కంపాషన్, ద టాలరెన్స్ ఫర్ బేరన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక విధమైన సాధనలు కలుపుతున్నారు మీరు.
1: యు డు సో మెనీ స్పిరిచువల్.
0: భగవంతుడు మీ సాధనలు ఎప్పుడు కోరడు.
1: God doesn't want them.
0: భగవంతుడు మీ యొక్క భక్తిని ఏమాత్రము కోరడు.
1: God is not in need of your devotion.
0: ప్రేమను మాత్రమే కోరుతుంటాడు.
1: God expects your love.
0: కొన్ని గంటలకు ముందుగా మా సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ ప్రసాద్, కేఆర్ ప్రసాద్ వచ్చాడు.
1: సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ కేఆర్ ప్రసాద్.
0: ఆయన వచ్చి ఏదో మాట సందర్భం లోపల, స్వామి భక్తునికి దాసునికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి అన్నాడు.
1: ఇన్ ది కోర్స్ ఆఫ్ కాన్వర్సేషన్ హీ సెడ్, స్వామి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ డివోటీ అండ్ ఎ దాస, ద సర్వెంట్.
0: అప్పుడు చెప్పాను నేను.
1: దెన్ భగవాన్ సెడ్,
0: నాయన, దాసుడు అనగా దేహమే ఆధారం చేసుకుని భగవంతుని యొక్క ప్రీతి కోసం పాటుపడేటువంటి వాడు దాసుడు.
1: Dasa, the servant, is the one who serves basing on his body. This is the body identity.
0: Bhaktulanu ga kevalu ekkadu undinappudiki daivanni chintinchetuvanti vaadu bhaktudu.
1: Devotee is the one who thinks of God.
0: Sarvada sarvakaleshu sarvatra harichintanam bhaktudu.
1: Everywhere, at all times, in every period, every time, he thinks of God. He is a devotee.
0: Nirantaram konnu daivam sevagane bhavinchukoni aashrayinchinatuvanti vaadu dasudu.
1: Whereas the servant dasa is the one who serves continuously.
0: Shankaracharyuniki 5 mandi shishyulu undetundi varu.
1: Shankaracharya has 5 disciples.
0: Okadu chaala parishuddhamainatundi hrudayam kalavadu.
1: One is pure heart.
0: Migilla varandaru kudunu shastramunu, upanishattunu, vedamunu, brahma sutramunu ee okka dinni bodhinchukodam kosam vacharu.
1: They all came there to receive the knowledge from sacred book.
0: Ee tarka vyakaranananta kudunu chadutu vacharu.
1: They were going through the logic and grammar.
0: Okaroju Shankaracharya varu nadi gattunu paina kucchoni veelliki edo tarkam bodhisthunnadu.
1: One day Shankaracharya was teaching this logic.
0: Oka shishyudu maatramu guruvu yokka seva cheyali adane dasudu adanu guruvu yokka dinni aadharanga teesukunnadu.
1: One disciple wanted to attend on the personal needs of guru.
0: Tellavaru snanam chesin tarvata aa guru vastralu teesukovatamu gangalo pindukovatamu tirigi sayankalaniki teesukoni raavatamu.
1: What he does is he would collect all the clothes of the guru, take to the
0: guru sharirikamaina sevalakinda nimagnainaadu ee shishyudu.
1: This disciple got himself completely involved in attending to the personal needs of guru.
0: Guru yokka naamani chintistu aa vastramulu pavitram chestu vachadu.
1: Thinking, chanting, repeating the name of the guru, he started washing clothes.
0: Atlaki teliyadu నీరు ఉప్పొంగిపోతుందని గంగ.
1: అండ్ హీ ఫైండ్స్ దేర్ ద రైజింగ్ వాటర్స్ ఆఫ్ గంగెస్.
0: తన యొక్క తొడల వరకు వచ్చింది, మెడ వరకు వచ్చింది ఈ నది పొంగిపోతుందని.
1: ద రైజింగ్ వాటర్ ఆఫ్ గంగెస్ ఫుల్ ఆఫ్ ఫ్లడ్.
0: తల ఎత్తి చూచాడు.
1: దెన్ హీ గాట్ అప్ అండ్ సా.
0: నేను ఏం కొట్టుకుని పోతానేమో, నేను చచ్చిపోతానేమో అని బాధ లేదు అతనికి.
1: హీ వాస్ నాట్ ఫియర్ స్ట్రికెన్ బికాజ్ దట్ హీ వుడ్ బి డ్రౌన్డ్ ఆర్ డై.
0: చేయలేకపోతానే.
1: Well, I may not be able to serve.
0: సాయంకాలం లోపల నా యొక్క గురువు వస్త్రాలు తిరిగి గురువుకు అందించలేకపోతానేమో.
1: By the evening time, it may not be possible for me to hand out the clothes to my guru.
0: గురువుకు ఈ వస్త్రాలు అందించాలి.
1: I should hand out this.
0: నా ప్రాణం పోయినా మంచిది, పర్వాలేదు.
1: Doesn't matter even if I am to die.
0: అన్నాడు గురుజీ గురుజీ గురుజీ అనుకుని ఆ వస్త్రాలు తలపైన పెట్టుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చాడు.
1: He kept the bundle of clothes on his head. Repeating his guru's name, he went on proceeding step by step.
0: పవిత్రమైన భావమే ఒక్కొక్క అడుగు పెట్టినప్పుడంతా కూడా ఒక రాతి పద్మంగా తయారయ్యింది.
1: Wherever he kept his footstep over there arose a
0: అతని పేరే పద్మపాదుడు.
1: Lotus flower, the పద్మపాద.
0: అతన్ని పిలిపించేసి ఒక్కతూరి ఆశీర్వదించాడు.
1: And he was summoned and he was blessed.
0: Guru sevane goppadi.
1: Service to Guru is greatest.
0: Guruve daivanga bhavinchukunnavu.
1: Guru is God.
0: Daivam vere kaadu.
1: God is
0: Guru
1: not separate.
0: Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma. Tasmai Sri Gurave Namaha.
1: Guru is Brahma, Guru is Vishnu, Guru is Maheshwara.
0: Alaga ee naati kaalamlo Guruve Brahma, Guruve Vishnu ante chaala mosam avutundi.
1: Don't be carried away by today's interpretation.
0: Daivame Guruvu.
1: God is Guru.
0: దైవమే విష్ణువు.
1: గాడ్ ఈజ్ విష్ణు.
0: అంతా ఏమి సృష్టి మూడు కూడా దైవమే.
1: ద క్రియేషన్ సస్టెన్స్ ఎనిహిలేషన్ ఆఫ్ డివైన్ క్వాలిటీ.
0: దైవాన్ని నీవు గురువుగా తీసుకు.
1: లోటస్ ఫ్లవర్, ద పద్మపాద.
0: అతన్ని పిలిపించేసి ఒక్కతూరి ఆశీర్వదించాడు.
1: అండ్ హి వాస్ సమ్మన్డ్ అండ్ హి వాస్ బ్లెస్డ్.
0: గురు సేవనే గొప్పది.
1: సర్వీస్

0: ದೈವಮೇ ವಿಷ್ಣುವು.
1: ಗಾಡ್ ಇಸ್ ವಿಷ್ಣು.
0: ಅಂತ ಏಮಿ ಸೃಷ್ಟಿಸಿದ ಮೂರು ಕೂಡ ದೈವಮೇ.
1: ದ ಕ್ರಿಯೇಷನ್ ಸಸ್ಟೆನ್ಸ್ ಅನಿಹಿಲೇಷನ್ ಆಫ್ ಡಿವೈನ್ ಪವರ್.
0: ದೈವಾನ್ನ ನೀವು ಗುರುವುಗಾ ತಿಸ್ಕೋ.
1: ಕನ್ಸಿಡರ್ ಗಾಡ್ ಆಸ್ ಯುವರ್ ಗುರು.
0: ಇಂಕೊಕ ವ್ಯಕ್ತಿನೂ ನೀವು ಗುರುವುಗಾ ತಿಸ್ಕೋದು.
1: ಡೋಂಟ್ ಟೇಕ್ ಇಂಡಿವಿಜುವಲ್ಸ್ ಆಸ್ ಯುವರ್ ಗುರುಸ್. ದಟ್ ವಾಸ್ ದ ಟೀಚಿಂಗ್.
0: ಈ ಪದ್ಮಪಾದನಿಗೆ ಆಶೀರ್ವದಿಸಾಡು.
1: ಅಂಡ್ ಹಿ ಬ್ಲೆಸ್ಡ್ ಪದ್ಮಪಾದ.
0: ಅಂತ ಪೂರ್ವ ಈ ನಾಲ್ಕು ಶಿಷ್ಯರು ಕೂಡ ಈ ಪದ್ಮಪಾದನ ಹೇಳನ್ ಚೇಸೇಟುಂಟಿ ವಾರು.
1: ದಿ ಅದರ್ ಫೋರ್ ಡಿಸೈಪಲ್ಸ್ ಯೂಸ್ ಟು ಮೇಕ್ ಫನ್ ಆಫ್ ದಿಸ್ ಪದ್ಮಪಾದ.
0: ಅಪ್ಪುಡು ಒಕ್ಕ ತೂರಿ ತಾವು ನೇರ್ಚಿನಟುವಂತಿ ವಿದ್ಯಲನ್ನೀ ಕೂಡ ಒಕ್ಕ ತೂರಿ ಕಂಠಸ್ಥಂಗಾ ಚೆಪ್ಪಾಡು.
1: At a moment of time, he could repeat what all that he studied.
0: Chala goppaga chadivina vara kante guru goppaga thanu bodhisthu vachadu.
1: In fact, he was better than all those people that read every day.
0: Naina nee evari bodhisthunnav evariki bodhisthunnav e vidhanga chintisthunnav annadu Shankara varu.
1: Shankara asked, how are you reading, how are you teaching,
0: what is it? Ee shagiri janesh paresh bese bhushanapo samba sadashiva sambho shankara charanam metava charanayuvam annadu. Ee shagiri janesh paresh bese bhushanapo సర్వము నా యొక్క ఇవి నీ దగ్గరలు కాకు వారికి నేను సర్వము అర్పితమై చెప్పినాను.
1: యు ఆర్ ఎవ్రీథింగ్ ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ.
0: శంకరుడు అనగా ఎవరు?
1: హూ శంకర?
0: శంకర లేని వాడే శంకరుడు.
1: శంక ద డౌట్ ద వన్ వితౌట్ డౌట్ శంక ఈ శంకర.
0: శంకరుడికి ఏమాత్రము డౌట్ లేదు.
1: శంకర హాస్ నో డౌట్.
0: అలాంటి వాళ్ళని నేను ఆశ్రయించాను.
1: ఐ సరెండర్
0: మై దైవం పైన ఎవరికి ఏ విధమైనటువంటి డౌట్స్ పెట్టుకోకూడదు.
1: నో వన్ షుడ్ హావ్ ఎనీ డౌట్ ఆన్ గాడ్.
0: ఈ డౌట్ ఉంటే నీవు సాధించలేవు.
1: ఇఫ్ యూ హావ్ డౌట్ యూ కెన్ అచీవ్.
0: పూర్ణ విశ్వాసం చేత,
1: టోటల్ ఫెయిత్,
0: పూర్ణ ప్రేమ చేత,
1: టోటల్ లవ్,
0: ఏమైనా నీవు ప్రార్థించి అన్ని సఫలమైపోతాయి.
1: అండ్ యూ మే ప్రే ఇన్ ఎనీ వే, యు ఆర్ బౌండ్ టు బి
0: అన్ని విజయాన్ని సాధించగలవు.
1: యు విల్ బి సక్సెస్ఫుల్, యు విల్ విన్.
0: కనుక సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవన్నీ కూడా సర్వశాస్త్రములు కూడా దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
1: మ్యూజిక్, లిటరేచర్, డాన్స్, ఫైన్ ఆర్ట్స్ ఆర్ ద గిఫ్ట్స్
0: ఆఫ్ గాడ్. ఇవన్నీ గాడ్స్ గిఫ్ట్.
1: గాడ్స్ గిఫ్ట్.
0: ఈ లలిత కళ అన్ని కూడా నువ్వు గాడ్స్ గిఫ్ట్.
1: ఆల్ ఫైన్ ఆర్ట్స్
0: నీవై నీవు తెచ్చుకున్నది ఒక్కటి కూడా లేదు.
1: ఇట్స్ నాట్ దట్ యు హావ్ లెర్న్డ్ ఆల్ బై యోర్సెల్ఫ్.
0: అంతా దైవానుగ్రహం చేత లభించినటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్.
0: కనుకనే దైవానుగ్రహం ఆశ్రయించినటువంటి వానికి ఎట్టి లోభము రాదు.
1: సో ద రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్
0: బాధలు ఉండవు.
1: He will never suffer.
0: ఎట్టి దోషములు చేయలేడు.
1: There will be no mistake.
0: ఎందుకంటే దైవాన్ని ఆశ్రయించాడు.
1: Because he surrendered to God.
0: దైవమే సర్వస్వంగా భావించుకున్నటువంటి వానికి సర్వము తానుగా మారిపోతాడు.
1: He has considered God has very life, therefore God becomes one with him.
0: కనుక మనసును దైవం పైన మలచండి.
1: Direct your mind towards God.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 13th discourse on Gita Bhagavan delivered on 15th August 1984. In this discourse, Bhagavan explains how important it is to develop a spiritual outlook as early as possible in one's life, when one's health and vigor are at their peak. He exhorts all not to postpone spiritual inquiry. Sai Bhagavan Vacha.
2: Sarveshu Kaleshu Mamanasmara. ఎల్లప్పుడూ ఎవరు నన్ను స్మరించుచుందురో వారు నాకు అతి ప్రీతి అన్నది భగవద్గీత.
3: భగవద్గీత హెస్ డిక్లర్డ్ హూఎవర్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ ఎవర్ రిమెంబర్స్ మీ అండ్ కాంటెంప్లేట్స్ ఆన్ మీ ఈజ్ డియర్ టు మీ.
2: కానీ ఈనాడు లోకములో వృద్ధాప్యమైనప్పుడే అట్టి వ్యక్తులే ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశిస్తున్నారు.
3: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఓన్లీ ఓల్డ్ పీపుల్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండర్టేక్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
2: భోగ్య వస్తు ఆనందమును అనుభవించి విసుగెత్తి వేసారి తదుపరి ఈ ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు.
3: ఆఫ్టర్ ఎంజాయింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ లగ్జరీ అండ్ ఎంజాయ్మెంట్ థరలీ అండ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ ఎగ్జాస్టెడ్ సచ్ ఎంజాయ్మెంట్ దెన్ దే ఆర్ ఎంటరింగ్ టు ది స్ఫియర్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
2: దృశ్య వస్తువులనందు ధారాపుత్రాదులు ఎందు ధనకనక వస్తువాహనాదులు ఎందు ఏదో సుఖము శాంతి ఉన్నదని దాని నిమిత్తమై అనేక విధములుగా పరువులెత్తి అది ఎదురు దెబ్బ వేయగా చల్లగా వెనుకకు తిరిగి వస్తున్నారు ఈ వృద్ధులు.
3: దీస్ ఓల్డ్ పీపుల్ రెఫర్ టు ఎర్లియర్ after enjoying objects of senses and enjoying the family life, thinking that there is some enjoyment and some pleasure in the objects of senses and in the family life, in wife and children and in wealth, properties, name and fame, and after realizing that it is not true, after being haunted back by them, then they are trying to enter into the spiritual world.
2: Shanti sukhamulu dara putradulu endukani dhanakanaka vastuvahanadulu endukani drushyakalpitamaina jagattunandukani ledaneetunte satyanni anubhavinchina tarvatane aadhyatmikamulo praveshisthunnaru.
3: Only after realizing that peace of mind, joy and happiness do not rest in the world of the phenomenal world, the property, the wealth, the wife and the children and such enjoyments, then only they are taking to the path of spirituality.
2: Jeevitamulo bhagavat chintana cheyinatunti vari kante edo ee vruddhapyamunandaina ee margamlo praveshinchinatunti vari yokka sthiti kontha merugane cheppavachchu.
3: In a way it can be said that instead of not doing any not thinking of the Lord at all, it is better at least in the old age people think of the Lord.
2: Aithe bhagavat chintanaku oka kalamu ఒక నియమము, ఒక వయస్సు అనేటువంటి నియమం ఏమాత్రము లేవు.
3: బట్ దేర్ ఇస్ నథింగ్, నో రెస్ట్రిక్షన్స్ వాట్స్ ఎవర్ రిగార్డింగ్ ద టైమ్, ఏజ్ అండ్ ప్లేస్ సో ఫర్ యాజ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ గోస్.
2: కనుకనే సర్వేషు కాలేషు అని గీతాచార్యుడు ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాడు.
3: దట్స్ వై గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ వన్ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్.
2: భగవద్గీత యందు సుఖ దుఃఖములు, కష్ట నష్టములు, శీతోష్ణములు, లాభాలాభములు, దూషణ భూషణులు,
3: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ సెడ్ జాయ్ అండ్ సారో, కోల్డ్ అండ్ హీట్, ప్రాఫిట్ ఆర్ లాస్,
2: క్రిటిసిజం
3: అండ్ సెన్సర్ అండ్ ప్రైజ్, క్రిటిసిజం అండ్ ప్రైజ్,
2: ఇవన్నీ కూడాను సమముగా భావించమని బోధించాడు గీతాచార్యుడు.
3: గీతాచార్య హెస్ టాట్ దట్ ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి కన్సిడర్డ్ విత్ ఎన్ ఈక్వల్ మైండ్ అండ్ ఈక్వలీ.
2: సుఖములు, కష్ట నష్టములు, శీతోష్ణములు, లాభాలాభములు, దూషణ భూషణులు,

0: that all these things should be considered with an equal mind and equally.
1: అయితే భక్తుని యొక్క లక్షణములు 64 లక్షణములుగా నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
0: భగవద్గీత హ్యాస్ టాట్ దట్ దర్ ఆర్ 64 అట్రిబ్యూట్స్ ఫర్ ఎ ట్రూ డివోటీ.
1: ఇవన్నీ కూడా భక్తుని యందు ఉన్నవా అని విచారించడం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఎ డివోటీ హ్యాస్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్.
1: ఈ అన్ని విధములైనటువంటి యొక్క క్వాలిటీస్ వారి యొక్క అర్హతలు అన్ని కూడాను అభ్యాస వైరాగ్యము ఈ రెండింటి ఎందే ఇమిడి ఉంటున్నది.
0: బట్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్ గెట్ దెమ్సెల్స్ ఐడెంటిఫైడ్ అండ్ మర్జ్డ్ ఇన్ టు టూ థింగ్స్ దట్ ఈస్ వన్ ఇస్ కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ ది అదర్ ఈస్ డిటాచ్మెంట్ అండ్ రినౌన్సియేషన్.
1: శారీరక తపస్సు, వాక్ తపస్సు, మానసిక తపస్సు మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి తత్వము ఇక్కడ అభ్యాసము.
0: ప్రాక్టీస్ రెఫర్స్ టు ద ఎసెన్స్ అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద బాడీలీ తపస్, ద మెంటల్ తపస్ అండ్ తపస్ ఆఫ్ స్పీచ్.
1: ఇంకా వైరాగ్యం అనగా వస్తు దోషమును గుర్తించి కర్తవ్య కర్మలు ఆచరించి ఫలాపేక్షను ఏమాత్రము కూడాను హృదయమునందు చేర్చుకొనక సాక్షిభూతుడుగా ఉండటమే ఈ యొక్క వైరాగ్యమునకు సరి అయిన లక్షణం.
0: రినౌన్సియేషన్ రెఫర్స్ టు రికగ్నైజింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఆర్టికల్స్ అండ్ లివింగ్ ఎ లైఫ్ విచ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు దీస్ థింగ్స్ అండ్ లివింగ్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ ఆల్ ద థింగ్స్.
1: ఈ రెండింటిని మానవుడు సక్రముగా వర్తింపచేసుకున్న ఇంతకంటే పెద్ద సాధనలు అనవసరం.
0: దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గ్రేటర్ సాధనాస్ ఇఫ్ వన్ కెన్ ప్రాక్టీస్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్.
1: ఇట్టి అర్హతలు మానవుని యందు అభివృద్ధి ఉండవలనన్న బాల్య యవ్వనమనేటువంటి వయసులో చాలా ప్రధానము.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు డెవలప్ అండ్ ఎంకరేజ్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్, వన్ హ్యాస్ టు యూజ్ వన్స్ చైల్డ్ హుడ్ అండ్ వన్స్ బాయ్ హుడ్ ఇన్ ఎన్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ ఎ నైస్ వే.
1: ఇంద్రియ శక్తి, దేహ పటుత్వము, ఆరోగ్యము, ధీశక్తి, ఒక ప్రతిజ్ఞాశక్తి, ఇలాంటి నవ్యమైన భవ్యమైనటువంటి శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సాధనలు చేయుటకు సాధ్యమవుతుంది.
0: స్ట్రెంగ్త్ ది బాడీ, స్ట్రెంగ్త్ ది మైండ్, స్ట్రెంగ్త్ ది సెన్స్ ఆర్గన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ మెంటల్, వెన్ ఆల్ దీస్ ఆర్ ఇన్ ప్లెంటీ దెన్ ఓన్లీ వన్ కెన్ అండర్టేక్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజ్.
1: వృద్ధాప్యములో అన్ని విధమైనటువంటి బలహీనతలు ఏర్పడి తన యొక్క ఇంద్రియ శక్తి కూడా కోల్పోయి జ్ఞాపక శక్తి కాని ఆరోగ్యము కాని ఏమాత్రం కూడాను తనకు ఉత్సాహ ప్రోత్సాహము ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటుండటం చేత సాధనలు సలపటం అతి కష్టం.
0: ఇన్ ది ఓల్డ్ ఏజ్ వెన్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ ఫిజికల్ మెంటల్ మెమరీ అండ్ ది ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ లిమిటేషన్స్ ఇట్ విల్ బి రాదర్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఇన్ ది ఓల్డ్ ఏజ్.
1: అట్లయినా వృద్ధులకు ఇంకా మార్గమే లేదా అని బలహీనులు కానక్కరలేదు.
0: ఇన్ దట్ కేస్ one need not get discouraged as if there is no way for the old people.
1: Aithe variki kodunu konni konni avakashalu kodunu appudappudu sambhavinchavachchu.
0: Even for them certain occasions certain opportunities may come their way.
1: Aithe ee balakulaku yuvakulainatunte variki idi labhyamu kavatamu tathyamu anetunte guarantee ni kodunu అందించాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హ్యాస్ డిక్లర్డ్ దట్ ద బాయ్స్ అండ్ ద యూత్ వుడ్ సర్టన్లీ గెట్ దిస్ ఆపర్చునిటీ టు ప్రాక్టీస్ దీస్ ఎక్సర్సైజెస్ ఇన్ ఎ మోర్ డెఫినెట్ వే.
1: ఎట్లనగా మొదలే మనం హోటల్ నందు ఆహారమునకై ఆర్డర్ ఇచ్చి టికెట్ కొని పెట్టుకున్నప్పుడు మనం ఎప్పుడు పోయినప్పటికీ మనకు ఆ భోజనం లభిస్తుంది.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రిజర్వింగ్ అవర్ ఫుడ్ in a hotel and buying a ticket. Whenever we go after reserving the food, we are likely to get the food.
1: Idi mana guarantee.
0: This is guarantee to us.
1: Attu kaakunda edo aakalainappudu kaalamu teerin tarvata hotel ku velli ayya naaku annam kavali anukunnappudu lekunda undavachunu.
0: On the other hand, if one goes to a hotel when he is hungry outside the timings, one may not be able to get the food.
1: Lapincha

0: పోవచ్చు.
1: హీ మే నాట్ గెట్ ద ఫుడ్.
0: ఒకవేళ లభించవచ్చు.
1: హీ మైట్ సమ్ టైమ్స్ గెట్ ఇట్ ఆల్సో.
0: ఇది కేవలము వారి ఛాన్స్ పైన ఆధారపడి ఉంటుంది, అది కానీ గ్యారంటీ అనేటువంటిది లేదు అక్కడ.
1: ఇన్ సచ్ ఎ కేస్ దెర్ ఇస్ నో గ్యారంటీ ఆఫ్ గెటింగ్ ఫుడ్, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఛాన్స్ ఫ్యాక్టర్, దే మే గెట్ ఇట్.
0: ఆ వృద్ధులే బాల్యము నుండి భగవత్ చింతన చేయొచ్చు, సాధన సంతృష్టి ఎందు వారు ఆరితేరి ఉండినా వృద్ధాప్యం నందు కూడా వారికి ఇది లభ్యమవుట సత్యం.
1: If on the other hand, the same old people, right from the young age, have undertaken spiritual exercises and achieved proficiency in them, they are sure to get such opportunities even in old age.
0: Hattu kakunda balyamunandu ematramu kudanu sadhanalu salapaka bhagavat chintanalu cheyaka kalamuni vyaktamu gavinchukoni indiyamula cheta dehamu cheta aneka vidhamainatundi laukikamainatundi kshudramainatundi sukamulanu anubhavinchi ఏదో వృద్ధాప్యములో భగవంతుని పొందాలని రాకులాడినంత మాత్రమున భగవంతుడు అంత సులభంగా లభించడు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ పీపుల్ వేస్ట్ దేర్ టైం ఎంజాయింగ్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ డ్యూరింగ్ ద యంగ్ ఏజ్, వేస్టింగ్ దర్ ది పవర్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్, దర్ బాడీ అండ్ వీకనింగ్ ఇన్ ది ప్రాసెస్, అండ్ దెన్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఇఫ్ దే వాంట్ టు జస్ట్ రీచ్ ది అల్టిమేట్ గోల్ అండ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, దెన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ దట్ ఆపర్చునిటీ.
0: పంచభక్ష పరమాన్నములను వండి పరిశుద్ధమైన లేత అరిటాకు పైన వడ్డించుకుని రాక్షసులకంతా దీని నైవేద్యంగా అందించి వారు భుజించి ఈ యొక్క ఆకును కూడాను శుద్ధము చేసి చించి చిల్లులు గావించి అనేక విధములుగా అనుభవించిన తర్వాత వారి యొక్క ఎంగిలి అన్నమును భగవంతునికి అందించడానికి ప్రయత్నించడంలో ఏ విధమైనటువంటి అర్థము లేదు.
1: దెర్ ఇస్ నో మీనింగ్ వాట్స్ ఎవర్ వెన్ పీపుల్ కీప్ ఆల్ ది డెలీషియస్ ఫుడ్ ఆన్ ఎ ప్లాంటెన్ లీవ్ అండ్ ఆఫర్ ఆల్ దీస్ ఫుడ్ టు ద డెమన్స్ అండ్ ది డెమోనిక్ క్యారెక్టర్స్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈస్ టేకన్ అవే బై ది డెమన్స్ after the leftover, if it is offered to the God and then try to please him, there is no meaning and it is impossible.
0: Yuvakulo yokka dehame leta parishuddhamainatundi aritaaku vantidi.
1: The body of the youth may be compared to the tender plantain leaf.
0: Shabda sparsha roopa rasagandhaavulto koodinatundi yokka madhuryamainatundi yokka phalitamule ee panchabhaksha paramaannamulu.
1: The delicious food may be compared to the objects which are enjoyed by the sense organs.
0: ఈ మధురమైన ఈ అందమైన ఈ యొక్క అభిరుచికరమైనటువంటి యొక్క ఈ గుణములను కామ క్రోధ లోభ మోహం అనేటువంటి రాక్షసులకు మొట్టమొదటి అందించి వారు భుజించి వారు అనుభవించిన తరువాత తీర్చి తిప్పివేసినటువంటి ఈ యొక్క ఆకును అనుభవించడానికి భగవంతునికి అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: పీపుల్ ఆర్ ట్రైన్ టు ఆఫర్ టు ద గాడ్ ఆఫ్టర్ ఆల్ దర్ పవర్స్ ఆల్ దర్ కెపాసిటీస్ ఆర్ ఆఫర్డ్ టు వేరియస్ థింగ్స్ లైక్ డిజైర్ యాంగర్ ది గ్రీడ్ and pride and such other things, the leftover, if it is offered to the God, it is not acceptable, it is not a nice thing to do.
0: Bhagavantuniki naivedyam gavinchavalasinatundi ee madhura padarthamulanu rakshasulaku andinchi vaaru vadala pettinatundi seshamunu bhagavantuniki istunnaru ilaati vruddulu.
1: The old people, after offering all these delicious sweet things to the demons, then they are trying to offer it to the Lord.
0: Kanuka manavattamulo balyamu yavanam aneetundi chaala pradhanamainatundi ani kudanu geetaacharyudu prabodhinchadu.
1: In this context, Geetaacharya has taught that the youth and the boyhood are very precious things which one has to carefully use.
0: ఏదైనా ఒక వస్తువు ఉండినప్పుడు దాని విలువ మనకు అంత ఘనముగా కనిపించదు, తెలియదు.
1: వెన్ యూఆర్ హ్యావింగ్ ఎన్ ఆబ్జెక్ట్ ప్రాబబ్లీ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్స్ వాల్యూ.
0: ఆ వస్తువును మనము కోల్పోయినప్పుడే ఆ వస్తువు యొక్క విలువ మనకు స్పష్టంగా గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ ఆఫ్టర్ వీ లూజ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ ఆర్ ఆబ్జెక్ట్ వీ అండర్స్టాండ్ ద రియల్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
0: కన్నులు ఉండినప్పుడు కన్నుల యొక్క విలువ మనకు అంతగా తెలియదు.
1: When we are having eyes, we do not know the preciousness and the value of the eyes.
0: కన్నుల యొక్క దృష్టిని కోల్పోయిన తర్వాత కన్నుల యొక్క విలువ ఎట్టిదని అప్పుడు మానవుడు విచారిస్తాడు.
1: When we lose the power of the vision of the eyes, then we try to understand the importance of the vision.
0: అదే విధముగానే మానవుని యొక్క ఆరోగ్యము అన్ని విధములైనటువంటి శక్తి సామర్థ్యములు ఉండినప్పుడు ఈ మానవునికి ఈ పటుత్వం యొక్క సంగతి అర్థం కాదు.
1: ఇన్ ద సేమ్ వే వెన్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ ఫుల్ హెల్త్ అండ్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఇట్ ఇస్ ఫుల్ గ్లోరీ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండ్ ద రియల్ ఇంపార్టెన్స్.
0: ఆరోగ్యమును కోల్పోయిన తర్వాత అన్ని విధమైనటువంటి శక్తులు ఉడికిపోయిన తర్వాత ఆనాడు తమ యొక్క దేహం యొక్క శక్తి ఇలాంటిది కదా అని అప్పుడు తాను విచారించి అయ్యో నేను వ్యర్థము గావించుకుంటునే అని తాను విచారిస్తాడు.
1: ఆఫ్టర్ లూజింగ్ ఆల్ ది హెల్త్ అండ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ ద మ్యాన్ దెన్ హీ రియలైజెస్ అండ్ రిపెంట్స్, ఓ ఐ హావ్ లాస్ట్ ఆల్ మై కెపాసిటీస్ అండ్ పవర్స్.
0: అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి?
1: లామెంటింగ్ దెన్ ఈజ్ యూజ్లెస్.
0: ఇది కేవలము ఆనాటి ఆరోగ్యము దుర్మార్గములో మిత్రుని వలె సహాయపడింది.
1: డ్యూరింగ్ ద యంగ్ ఏజ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ ట్రీట్స్ హ్యావ్ బికమ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ టు యూ.
0: కానీ ఆ దుష్ప్రవర్తనలో వినియోగించినటువంటి ఈ శక్తి సామర్థ్యములు వృద్ధాప్యములు అవియే శత్రువులుగా రూపొందుతూ వస్తుంది.
1: దోస్ వెరీ కెపాసిటీస్ విచ్ ఆర్ మిస్యూజ్ ఇన్ యువర్ యంగ్ దే బికమ్ యువర్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
0: అయితే ఎవరు మిత్రులు ఎవరు శత్రులు అనేటువంటి గుర్తించేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను ఈ యొక్క యువకులు దానిని అలక్ష్యంగా అపమార్గములో అందుకుంటూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: యూత్ ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ హ్యావింగ్ డిస్క్రిమినేటింగ్ పవర్ టు ఫైండ్ అవుట్ హూ ఇస్ అ ఫ్రెండ్ అండ్ హూ ఇస్ అ ఫో, దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ పవర్స్ అండ్ కెపాసిటీస్ ఇన్ ది ప్రాపర్ వే, దే ఆర్ మిస్యూజింగ్ అండ్ అబ్యూజింగ్.
0: మిత్రులెవరు శత్రులెవరు?
1: హూ ఇస్ అ ఫ్రెండ్ అండ్ హూ ఇస్ అ ఫో?
0: గురువెవరు శిష్యుడెవరు?
1: హూ ఇస్ గురు అండ్ టీచర్? హూ ఇస్ డిసైపుల్?
0: కవి ఎవరు నటకుడెవరు?
1: హూ ఇస్ అ పోయట్ అండ్ హూ ఇస్ అన్ యాక్టర్?
0: తెలుసుకునే తెలివిన్నదా?
1: డూ యూ హ్యావ్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ టు అండర్స్టాండ్?
0: తెలిసిన సంశయం ఉన్నదా?
1: ఆఫ్టర్ నోయింగ్ ఇట్ విల్ యూ హ్యావ్ ఎ డౌట్?
0: తెలివి లేని తలయున్నచో వానరుడని తప్పున్నదా?
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది ఇంటెలిజెన్స్ టు అండర్స్టాండ్, ఈజ్ దర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ కాలింగ్ యూ ఎ మంకీ?
0: కనుక మానవత్వం అనేటువంటిదే మనము ఒక పవిత్రమైనటువంటి మార్గమునందు అనుభవింపచేసుకున్నప్పుడు ఈ విధమైనటువంటి ఒక విచారణ శక్తి మనలో ఏమాత్రము కూడాను తబ్బిబ్బు చేయనివ్వదు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ ద ప్రాపర్ వే, దెన్ ది ఇంటెలిజెన్స్ విల్ నాట్ కన్ఫ్యూజ్ యూ.
0: ఈనాడు భగవంతుని తన దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: దీస్ డేస్ వీఆర్ యూజింగ్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద బాడీ.
0: దేవుని నిమిత్తమై దేహాన్ని ఉపయోగపెట్టడం లేదు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ షీఈస్ నాట్ యూజింగ్ ది బాడీ టు వర్షిప్ ద లార్డ్.
0: తన దేహము అనారోగ్యము చెందినప్పుడు బలహీనతను ఏర్పడినప్పుడు ఓ దైవమా నాకు ఈ బలమును అందించు, నాకు ఈ ఆరోగ్యము చేకూర్చు అని దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడు. కాని అయ్యో ఈ దేహం పటుత్వంగా ఉన్నది, శక్తి సామర్థ్యంతో కూడి ఉన్నది, ఇంద్రియము యొక్క శక్తి మహా ఉజ్వలంగా ఉంటున్నది, ఇలాంటి సమయంలో ఈ దేహమును ఈ యొక్క దేహం యొక్క సేవను దైవమునకు అందించేటువంటి అవకాశం నాకు లభ్యమవుతుందా అని విచారించటం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ గాడ్ టు ప్రే ఫార్ గుడ్ హెల్త్ వెన్ ఎవర్ ది హెల్త్ ఈజ్ డిస్టర్బ్, టు ప్రే ఫార్ సచ్ ఫెసిలిటీస్ ఆఫ్ ద బాడీ. ఆన్ ది అదర్ హ్యాండ్ హీఈస్ నాట్ యూజింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ బాడీ, ది స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ ఫ్యాకల్టీస్ ఫర్ వర్షిపింగ్ ద లార్డ్.
0: ఇంకా ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడో కాలం ఉన్నది కానీ కాలము నిమిత్తమై తాను కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
1: హీఈస్ థింకింగ్ అండ్ ఇమాజినింగ్ దర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ దట్ వే.
0: ఇంకా కొంతమంది ఏదో రిటైర్మెంట్ అయిన తర్వాత భగవంతుని చింతించవచ్చును కదా, ఇప్పటి నుంచినే కూడాను ఈ భగవంతుని చింత మనకెందుకు, ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలను అనుభవించి భోగ భాగ్యములను అనుభవించి దీని తర్వాతనే మనము దైవ చింతన చేసుకునవచ్చునని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: సమ్ అదర్ పీపుల్ స్టార్ట్ థింకింగ్ దాట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వీ కెన్ జస్ట్ టేక్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ లెట్ అస్ జస్ట్ ఎంజాయ్ ది థింగ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాడేని వీడే లేకున్నా ఇంక తరించుటి ఇంకెన్నడో అని ఒక ప్రశ్న వేసినట్టుగా ఇట్టి శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉన్నటువంటి ఈ సమయమునందే నీవు అనుభవించలేనటువంటి యొక్క దౌర్బల్యుడవు. అన్ని విధముల శక్తిని ఉడిగించిపోయిన తర్వాత నీవు ఏ విధంగా నీవు భగవంతుని చింత చేయగలవు?
1: హౌ కెన్ యూ జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ వెన్ యూ ఆర్ బికమింగ్ ఓల్డ్ అండ్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కెపాసిటీస్? ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ ఆల్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ ప్రొవెస్ అండ్ ఫిజికల్ కెపాసిటీస్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ద లార్డ్,
0: కదలలేవు.
1: You would not be able to move.
0: కను మసకలు.
1: You would not be able to see.
0: మోగును మడతలు పడే.
1: And there will be force in
0: తల నరిసే కదా.
1: Your hair would have become grey.
0: ముసిలి ముసివాడ నిన్ను పసివారలు నిన్ను ముసిపిసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడరా తోల బొమ్మ అన్నారు. ఇలాంటి మానవత్వము కృషించి కృంగి అనేక విధమైనటువంటి కష్టములతో పరితపించు సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించగలడు? కన్నులు కనిపించవు, కాళ్లు కదలవు, చేతులు స్మరించిన సేవ చేయడానికి సాధ్యం కావు. ఇలాంటి పరిస్థితిలో ఏమి చేయగలవు?
1: వెన్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ బికమ్ వీక్, వెన్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బి యూజ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ద లార్డ్, దెన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు యూజ్ ఇట్. ఓన్లీ ది యంగ్స్టర్స్ అండ్ ది చిల్డ్రన్ విల్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, టెలింగ్ దట్ యు ఆర్ ఓల్డ్ అండ్ యు ఆర్ సంథింగ్ లైక్ ఎన్
0: ఓల్డ్ మ్యాన్. కాదట, భాగవతం మరింత ఘాటుగా అందించింది ఈ వృద్ధులకు.
1: ఇట్ ఈస్ నాట్ మెర్లీ దిస్, భాగవతం హ్యాస్ వెరీ ఫోర్స్ఫుల్లీ ఎక్స్ప్రెస్డ్ సర్టన్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ ఓల్డ్ పీపుల్.
0: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ,
1: గెటవే గెటవే కమ్ కమ్ in that particular fashion when the yamakinkaras are inviting you,
0: dabba paita pettudika labham ledani cheppu vela,
1: when your own relatives are telling there is no use keeping this particular crops here, put it out,
0: aalu bitalu labalava yerchu vela,
1: your wife and children when they are wallowing,
0: tarama harinamamu notanu palka, ఉండండి కొంతసేపు ఏడ్చకండి, నేను భగవంతుని చింతించాలంటే ఎవరైనా ఉంటారా? ఏ విధంగా ఇది కాలము తనకు చేరి వస్తుందా?
1: Would it be possible to think of hurry at that particular time? Can you just ask your people to just wait, not cry, that you want to think of the Lord at that particular moment of time?
0: Kanuka manamu bhavishyattuku taginatundi bhadratalanni kudanu manamu ee yavvanamu nandi baalyamu nandi manamu krodikarinchukovali.
1: We will have to accumulate and collect all those things which are necessary, which are going to lay a very strong foundation for a happy future in the age of youth itself.
0: Koni retire ayin tarvata emaina bhagavant chintana chestamu ani cheppani uhistara? Ledu.
1: All right, do you think that out of the retirement you would be able to think of the Lord? It is not possible.
0: Retired kaakamunapu office panulato taamu alamatinchi pothuntadu.
1: Before retirement he would be fully engaged in with office,
0: leka mare vidhamainatundi vyapara rangamulo taanu munigi untadu.
1: It may be in the business he gets immersed.
0: Retire ayin tarvata ye clubulu ventano tirigi cards aato aadukotamo kaalamunu vyattamu gaavinchukuneetundi vyattapu maatalu yendu నిరర్థకం చేసుకోవటమో జరుగుతూ ఉంటుంది.
1: ఈవెన్ అవుట్ ఆఫ్ ద రిటైర్మెంట్ పీపుల్ వేస్ట్ దర్ టైమ్ బై గోయింగ్ టు క్లబ్స్ అండ్ వేస్ట్ దర్ లైఫ్.
0: ఏదో ఒక ఇల్లాలు వ్యాపారస్తుడైనటువంటి వ్యక్తిని ప్రశ్నించిందట, ఏమండి ఒక్క దినమైనా కానీ భగవంతుని చింతన చేసేటువంటిది నేను వినలేదే చూడలేదే, ఈ వృద్ధాప్యంలోనైనా కూడాను కొంత భగవంతుని చింత చేయటానికి కాలమును వినియోగించుకోండి అన్నాడట.
1: ఏ హసిఫ్ ఆస్క్ హర్ హస్బెండ్ సార్, at least now in the old age you think of the Lord, you have not found any time at all during your busy period to think of
0: our vyaparastu cheptaadata emiti chaavadaniki kuda naaku time chikkatam ledu alanti paristhitilo nenu bhagavantunu ye reethiga smarinchadaniki veel avutund annadata.
1: It seems the businessman expressed that I do not have time even to die, when can I just
0: I have no time even to die annadu.
1: He said it seems I have no time even to die.
0: చావడానికి ఉన్న టైం లేదనుకునేటువంటి మానవుడికి చావు వదిలిపెడుతుందా? ఇది తన ఇష్టమా?
1: ఫర్ ఎ పర్సన్ హూ సేస్ దట్ ఐ హావ్ నో టైం ఈవెన్ టు డై విల్ డెత్ లీవ్ హిమ్, ఇస్ ఇట్ అకార్డింగ్ టు హిస్ విషెస్?
0: కాల ప్రవాహం ఎవరి కోసమూ ఆగదు.
1: టైం వెయిట్స్ ఫర్ నన్.
0: కనుక కాలమును ఉన్నంతలోనే మనం సార్థకం గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వెన్ టైమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్, we have to make use of the time in the proper way.
0: Mrutyu aneetuvanti shatruvulu rogam aneetuvanti yokka sainyamunto cheri deham aneetuvanti rajyam paina dandetti vastunnaru.
1: The enemy of death along with the soldiers of diseases will be waging a war against the body.
0: అట్టి సమయంలో దిక్కు మొక్కు లేక నక్క కుక్కల వలె చావడానికి ప్రయత్నిస్తున్నారు మానవులు.
1: Men are dying most helplessly during such periods of time when they are attacked by death.
0: దైవత్వం యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి ఎట్టి సైన్యము కూడాను ఏమాత్రం కూడాను వీరిని ఛేదించలేవు.
1: People who have earned the grace of the Lord, no enemy, no army can attack them.
0: కనుకని మనము ఈ యొక్క యవ్వనమునందే దైవానుగ్రహమును సంపాదించి తద్వారా మనమును ఆవరించేటువంటి యొక్క శత్రువులను మనపైన రాలేటువంటి యొక్క కష్టములను తగిన రీతిగా సాధించడానికి వాటిని ఎదుర్కోవటానికి శక్తి సామర్థ్యము మనం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ డ్యూరింగ్ యూత్ ఇట్సెల్ఫ్ విల్ హావ్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఎక్విప్ అవర్సెల్ఫ్స్ టు మీట్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఎనిమీస్ వెన్ ద ఎనిమీస్ ట్రై టు లే ఎ సీజ్ ఆన్ అస్.
0: ముఖ్యముగా ఏనాటికైనా ఎప్పటికైనా మనకు ఒక దీర్ఘ ప్రయాణం అనేటువంటిది ఉన్నది అనేటువంటి దానిని మన హృదయంలో స్థిరం చేసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ మస్ట్ బి ఫర్మ్లీ కన్విన్స్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ దట్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
0: రైలు ప్రయాణము లేక ట్రైన్ ప్రయాణము ఇంకేమిటి ప్లేన్ ప్రయాణము బస్సు ప్రయాణము ఏదో కొంతకాలం జరుగుతుంది.
1: ఇట్ మే బి ఎనీ అదర్ టైప్ ఆఫ్ ట్రావెల్ బస్ ట్రావెల్ ఆర్ ట్రైన్ ట్రావెల్ ఇట్ లాస్ట్ ఫర్ ఎ
0: మన జీవితం అనేటువంటిది దీర్ఘ ప్రయాణము.
1: ద ట్రావెల్ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
0: ఈ ప్రయాణం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా జ్ఞప్తి అందించుకోవాలి.
1: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ ఆల్వేస్ రిమెంబర్.
0: దీనిని మర్చిపోయే మానవుడు తాను ఈ ప్రయాణమునకు సిద్ధం కాక ప్రయాణములో జరిగేటువంటి యొక్క కష్టసుఖమునకు తగినటువంటి యొక్క భద్రతను ఏర్పరచుకునలేక కేవలము ఈ యొక్క భోగభాగ్యం యందే కుమిలిపోతున్నాడు.
1: ఎ పర్సన్ హూ హ్యాస్ నాట్ రిమెంబర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ, హూ హ్యాస్ నాట్ ఎక్విప్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఆల్ ది కంటింజెన్సీస్ ఇన్ ద ట్రావెల్, హీ వుడ్ బి సఫరింగ్ వెరీ మచ్ వెన్ హీఈస్ ఫేస్డ్ విత్ రియల్ ట్రబుల్స్ అండ్ రియల్ ప్రాబ్లమ్స్.
0: మీకందరికీ తెలుసును,
1: ఆల్ ఆఫ్ యూ నో ఇట్,
0: రైల్వే ఒక పెట్టెలంతా ఉంటుంటాయి, గూడ్స్ పెట్టెలు.
1: ఇన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ ద ట్రైన్
0: దీన్ని నిర్మించే సమయం లోపలనే దీనికి ఒక విధమైనటువంటి కాల నిర్ణయం చేస్తూ వస్తుంటారు.
1: ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ ది పర్టికులర్ ది గూడ్స్ ట్రైన్ దే విల్ బి గివింగ్
0: స్టేషన్లు పంపించే సమయం లోపల దానిపైన రిటర్న్ అని ఒకటి రాసి కింద డేట్ వేసి పెట్టింటారు.
1: యూ కెన్ సీ ఆన్ ది గూడ్స్ ట్రైన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ద కంపార్ట్మెంట్ ఎ డేట్ ఈస్ మెన్షన్ బై విచ్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ హావ్ టు బి రిటర్న్ బ్యాక్ టు ద ఫ్యాక్టరీ.
0: అక్కడ ఉపయోగించుకున్న తర్వాత ఆ డేట్ కు సరిగా తిరిగి ఆ యొక్క పెట్టెలను పంపించాలి.
1: ఆఫ్టర్ యూజింగ్ దట్ పర్టికులర్ బాక్స్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమ్ దట్ కంపార్ట్మెంట్ ఇట్ హాస్ టు బి సెంట్ బ్యాక్ బై ది టైమ్ వెన్ ది
0: ఈ దేహం అనేటువంటి పెట్టె పైన కూడా భగవంతుడు రిటర్న్ అని రాశాడు, డేట్ కూడా వేశాడు, కానీ ఆ డేట్ను వీరు గమనించడం లేదు.
1: ఆన్ దిస్ బాక్స్ ఆఫ్ దిస్ బాడీ ఆల్సో ద రిటర్న్ డేట్ హాస్ బీన్ రిటన్ బై గాడ్ బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
0: కానీ ఏ నిమిషంలో ఇది వెనుకపోతుందో
1: వీ డి నాట్ నో వెన్ దిస్ హాస్ టు గో బ్యాక్.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడా విచారించడం లేదు.
1: సచ్ ఇంపార్టెంట్ ట్రూత్స్ మ్యాన్ ఈజ్ నాట్ ట్రైయింగ్ టు రిమెంబర్ అట్ ఆల్.
0: కనుక మన జీవితం లోపల అన్ని విధములైనటువంటి యొక్క సుఖశాంతులు నిజముగా ఉండవలనన్నా ఈ యవ్వనమునందే మనం దైవానుగ్రహమును తగినటువంటి కృషి చల్పాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆల్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అట్ ఎ లేటర్ స్టేజ్ డ్యూరింగ్ ది యూత్ ఇట్సెల్ఫ్ యూ విల్ హావ్ టు ఎర్న్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ మానవత్వంలో ఈ బాల్యం అనేటువంటిది ఈ యవ్వనం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ బాయ్హుడ్ అండ్ యూత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ విలువైనటువంటి యొక్క ఈ జీవితాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ఒక మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబోకులకు అమ్ముకుంటున్నాం.
1: నాట్ రైజింగ్ ది ప్రెషియస్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వీఆర్ wasting our youth and our boyhood.
0: Vajra Vaidurya Marakatamaniki Govedaka Pushyaragamanto Panjimpabadinatunte oka bangaru ginilo tilakanu kalipi anaga noogulu pindi kalipi danini vondukotaniki prayatnistunnam.
1: We are using a golden cup studded with precious gems and jewels for a very petty use.
0: దీన్ని కాంచడానికి కేవలం గంటపు చెక్కలను ఉపయోగపెడుతున్నాం.
1: To produce fire and the heat of the whole thing, we are using the sandalwood as the fuel.
0: పాత్ర చూస్తామా, చాలా విలువైనటువంటిది.
1: The vessel is very precious.
0: కట్టెలు చూస్తామా, మహా విలువైనటువంటివి.
1: Fuel also is very valuable and precious.
0: కానీ పదార్థం చూస్తామా, అల్పమైనటువంటిది.
1: The food which is cooked is useless and very trivial.
0: మన యొక్క విలువైనటువంటి దేహాన్ని, పవిత్రమైన భావాలను మనం తుచ్చమైనటువంటి సుఖాలకు అమ్ముకుంటున్నాం.
1: ప్రెషియస్ బాడీ, సేక్రెడ్ ఫీలింగ్స్ ఆర్ సోల్డ్ అవే ఫర్ ఎర్నింగ్ అండ్ ఎంజాయింగ్ యూజ్లెస్ ట్రివియల్ థింగ్స్ ఇన్ లైఫ్.
0: కేవలము ఒక విధమైనటువంటి అల్పమైనటువంటి విషయాలను ఈ పాత్రలో పెట్టి భుజిస్తున్నాము.
1: మీన్ అండ్ వాల్యూలెస్ థింగ్స్ ఆర్ పుట్ ఇన్ దిస్ పర్టికులర్ వెసల్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ దెమ్.
0: బంగారు నాగలను తీసి దున్నుకొని దానిలో జిల్లేడు మొక్కలను మలిపించినట్టుగా మనం అనుభవిస్తున్నాము.
1: వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ ప్లౌ టు ప్లౌ అండ్ టు ప్రొడ్యూస్ యూజ్లెస్ ప్లాంట్స్.
0: నీ హృదయ క్షేత్రం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము.
1: ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్ అండ్ సేక్రెడ్.
0: క్షేత్రము కూడాను నాదే అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ డిక్లేర్డ్ ఈవెన్ దట్ ఫీల్డ్ బిలాంగ్స్ టు హిమ్.
0: క్షేత్రజ్ఞ చాపి మాంగిటి. క్షేత్రమే కాదు నేను, క్షేత్రజ్ఞుడి కూడాను, క్షేత్రజ్ఞుడే కాదు క్షేత్రం కూడాను నేనే అని ఆ రెండింటిని భగవంతుని యొక్క సొత్తులుగా భావించినటువంటి ఈ క్షేత్రములో సద్గుణములు అనేటువంటి యొక్క బంగారు నాగల్ని పెట్టి మనం అనేక విధముల సంస్కారం చేస్తున్నాము. చేసి కట్ట కడపటికి ఏమి పంటను బంధించుకున్నాం, విషయ భోగములు అనేటువంటి జిల్లేడు మొక్కలను బంధించుకుంటున్నాం.
1: గాడ్ హస్ డిక్లర్డ్ హీస్ క్షేత్రజ్ఞ అండ్ క్షేత్రం ఇట్ సెల్ఫ్. హీ హస్ ఓన్డ్ బోత్ దోస్ థింగ్స్ అండ్ హీ హస్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ దెమ్. అండ్ వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ దట్ క్షేత్రం ద హార్ట్? వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ ప్లౌ టు ప్లౌ, బట్ వీఆర్ రేజింగ్ క్రాప్స్ విచ్ ఆర్ యూజ్లెస్ అండ్ విచ్ ఆర్ సెన్షియస్ అండ్ సెన్షియల్.
0: నిజముగా ఈ క్షేత్రం యొక్క విలువ, ఈ యొక్క నాగలి యొక్క విలువ గుర్తించినటువంటి వ్యక్తి ఈ విధంగా వీటిని దుర్వినియోగం చేసుకునలేడు.
1: ఎనీ పర్సన్ హూ రికగ్నైజెస్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద ఫీలింగ్స్ విచ్ విల్ హావ్ టు బి దేర్, హీ వుడ్ నాట్ మిస్యూజ్ దీస్ థింగ్స్.
0: జీవితాన్ని పరోపకార సంబంధమైన కార్యములో
1: లైఫ్ మస్ట్ బి యూజ్ ఫార్ ది గుడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్.
0: పవిత్ర గమ్యము చేరేటువంటి మార్గములో
1: ఫార్ రీచింగ్ ది సేక్రెడ్ గోల్ అండ్ ఇన్ ది సేక్రెడ్ పార్క్.
0: దివ్యత్వాన్ని ప్రకాశించేటువంటి యొక్క తత్వములో
1: ఇన్ బ్రింగింగ్ అబౌట్ ఎ షైనింగ్ ఎఫల్జెన్స్ ఇన్ ద హార్ట్ అండ్ ఇన్ ద మైండ్.
0: దైవత్వాన్ని పొందేటువంటి యొక్క లయములో దీనిని సార్థకంగా గావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఇన్ ఇన్ గెటింగ్ అవర్ దస్ మర్జ్డ్ ఇన్ టు డివినిటీ ఇట్ సెల్ఫ్.
0: అప్పుడే దీ యొక్క మానవత్వం సార్థకత పొందడానికి, లేక మానవత్వం దీయమైనటువంటిదని చెప్పడానికి ఒక అర్హత కలిగి ఉంటాం.
1: దెన్ ఓన్లీ వీ గెట్ ది అథారిటీ టు సే దట్ లైఫ్ ఈజ్ శాంక్టిఫైడ్ అండ్ లైఫ్ ఈజ్.
0: జంతువు నాం నరజన్మ దుర్లభం అని భావిస్తున్నాము. ఏమి ఇందులో ఉండేటువంటి దుర్లభం, ఇందులో ఉండే విశేషం ఏమిటి?
1: ఇట్ ఈస్ సేడ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ డిఫికల్ట్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్. వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్? వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్ టు గెట్?
0: పశుపక్షి మృగాదులు ఏ విధమైనటువంటి సుఖ సంతోష భోగభాగ్యములు అనుభవించుతున్నావో అట్టివే ఈ యొక్క మానవత్వం కూడా అనుభవిస్తుండాలి. ఇంకా జంతువునాం నరజన్మ దుర్లభం అనటంలో ఏమిది విశేషం?
1: ఆల్ ది ప్లెజర్స్ అండ్ జాయ్స్ విచ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ ఎంజాయింగ్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్. In that case, what is the speciality of declaring that human life is
0: migrinatvanti jeevarasulu kante ee manavattam oka visishtamainatvanti margamulo dinni anubhavinchali.
1: One has to enjoy in a special way this life of human being compared with the life of animals and birds.
0: Manabhimanamulu visarjinchi
1: one has to give up attachment and
0: nityanitya parisilana salapaka
1: one has to discriminate between రైట్ అండ్ రాంగ్.
0: ఆత్మానాత్మ వివేక తత్వం కోల్పోయి
1: గివింగ్ అప్ వాట్ ఈస్ ఆత్మ అండ్ గివింగ్ అప్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ బిట్వీన్
0: బుద్ధియోగములకు దూరమై
1: బీయింగ్ అవే ఫ్రమ్ ద యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్
0: దృఢత్వమును కోల్పోవటం చేత మానవుడు ఇన్ని విధములైనటువంటి యొక్క అశాంతికి గురి అవుతున్నాడు.
1: హీఈస్ బికమింగ్ ఎ విక్టిమ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్ బికాస్ హీ హాస్ నాట్ బీన్ ఫాలోయింగ్ ద రైట్ పాత్.
0: దృఢ నిశ్చయుడై వాక్ తపస్సును, మానసిక తపస్సును, శారీరక తపస్సును నిన్న చెప్పినట్టుగా దాని యొక్క గుణములను ప్రవర్తన రూపమైనటువంటి ప్రచారములు చేయడానికి యువకులు సంసిద్ధులు కావాలి.
1: As it was explained yesterday, with a firm resolve, youth will have to undertake the manasika tapas, the vaak tapas and deha tapas and enjoy that and set an example for the world.
0: సత్వగుణముతో రజోగుణమును నింపాలి.
1: With the help of సత్వగుణ, రజోగుణ has to be subdued and it has to be filled with it.
0: హృదయమును రజోతమో గుణములను నింపుకొని సాత్వికము చేత దానిని అభివృద్ధి పొందాలని పొందించాలంటే ఇది సాధ్యము కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ప్రోగ్రెస్ ఇన్ సత్వగుణ ఇఫ్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ రజోగుణ అండ్ తమో గుణ.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద హెడ్ సంథింగ్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ఇట్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
1: ఇఫ్ యూ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ హౌ కెన్ యూ ఎంప్టీ ఇట్.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున.
1: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు పుట్ సంథింగ్ గ్రేట్ అండ్ సేక్రెడ్ ఇన్
0: మొట్టమొదట ఏమేమో నింపుకున్నటువంటి ఈ తలబుర్రను మొట్టమొదట మనం ఖాళీ చేయాలి.
1: వీ హావ్ ఫిల్డ్ అవర్ హెడ్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్ వీ హావ్ టు ఎంప్టీ దట్ ఫస్ట్.
0: అప్పుడే మనం ఏ సుకృతమైనటువంటి భావం నింపాలని తలుచుకుంటామో ఆ సుకృతాన్ని మనం నింపడానికి సాధ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫిల్ ది హెడ్ విత్ సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఫీలింగ్స్ దట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ దెన్.
0: కనుకనే మానవుడు అర్థం లేని ఏడుపులు ఏడుస్తున్నాడు.
1: మ్యాన్ హస్ బీన్ క్రయింగ్ ఎ మీనింగ్ లెస్ క్రై.
0: అర్థం లేని నడకలను నడుస్తున్నాడు.
1: ఎ మీనింగ్ లెస్ పాత్ హీస్ టేకింగ్.
0: అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నాడు.
1: హీస్ లివింగ్ ఎ మీనింగ్ లెస్ లైఫ్ ఆల్సో.
0: పుట్టినప్పుడు ఏడ్చినాడు.
1: When he was born, he cried.
0: చచ్చినప్పుడు ఏడ్చుతాడు.
1: While dying, he cries.
0: మధ్య నిన్న సుఖాలకు ఎందెందుకు ఏడ్చుతాడు.
1: In between, for number of things, he goes on crying.
0: ధర్మజ్ఞాని కలుగుచున్న ఉద్ధరింప ఏడ్చినాడా?
1: Has he cried for when he just saw decline of dharma?
0: కనుక ధర్మజ్ఞాని నిమిత్తమై మన లోపల జరుగుతున్నటువంటి యొక్క అశాంతికి మనం ఏడ్చాలి.
1: We have to cry when we see the decline of dharma and the fall and the ruin of dharma as such.
0: ఈ ధర్మం ఏమిటి?
1: What is this dharma actually?
0: దైవచింతని నిజమైన ధర్మం.
1: Real dharma is thinking and contemplating of the Lord.
0: దానిని చింత చేసుకుంటూ నీ నిత్య జీవితంలో నీ కర్తవ్య కర్మలు ఎన్ని అనుభవించినప్పటికీ దోషము లేదు.
1: Thinking of the Lord always, discharging your daily duties which are imposed upon you.
0: దర్శని భగవద్గీత సర్వసంగ పరిత్యాగై ఆలపిట్టలను వదలపెట్టి ఆస్తిపాస్తులను విసర్జించి నీవు వెళ్లమని బోధించటం లేదు.
1: భగవద్గీత హాస్ నాట్ టాట్ దట్ యూ షుడ్ గివ్ అప్ ఆల్ యువర్ ఫ్యామిలీ యువర్ వెల్త్ ప్రాపర్టీస్ అండ్ యూ హావ్ టు జస్ట్ గో అవే టు ద ఫారెస్ట్.
0: నీ ఆలపిట్టలను చూసుకో.
1: యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: ఉద్యోగాలు నువ్వు చేసుకో.
1: యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: నీ కర్తవ్య కర్మలను నువ్వు ఆచరించు.
1: యూ డూ యువర్ డ్యూటీస్.
0: కానీ లక్ష్యం మాత్రము దైవత్వం పయనించుకోవాలి.
1: కీప్ యువర్ గోల్, కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డివినిటీ.
0: ఎన్ని చేసినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
1: వాట్ ఎవర్ యువర్ బి డూయింగ్, డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్.
0: ఈ లక్ష్యాన్ని మనం విసర్జించిన మనం అవలక్షణ స్వరూపాన్ని పొందుతాం.
1: ఇఫ్ యూ గివ్ అప్ యువర్ గోల్ దెన్ యూ విల్ గెట్ ఎ బ్యాడ్ ఫార్మ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: లక్ష్యమే మన జీవితం యొక్క గమ్యం.
1: అవర్ అంబిషన్, అవర్ గోల్ మస్ట్ బి రైట్లీ సెట్.
0: దీనిని ఆధారం చేసుకుని మన సర్వకర్మలు ఎందుకూడను ఈ కాయమును ఇమిడ్చి కర్తవ్యములు ఆచరించుకోవచ్చు.
1: కీపింగ్ అవర్ గోల్ ఇన్ వ్యూ, వాట్ ఎవర్ వీ డైలీ డ్యూటీస్ ఎట్సెట్రా వీ కెన్ డిశ్చార్జ్.
0: మన మాట ఎందు ఎట్టి విధములైనటువంటి యొక్క లోటును రాకుండా చూసుకోవాలి.
1: ఇన్ అవర్ వర్డ్స్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫ్లా, ఎనీ డిఫెక్ట్. వీ హావ్ టు టేక్ కేర్ టు సీ దాట్.
0: సత్యమునే ఉచ్చరించాలి.
1: We should always tell the truth.
0: అయితే కొంతమంది పిల్లలకు ఈ సత్యము ఒక్కొక్క సమయంలో ఆపసత్యం అనేటువంటి దాన్ని కూడా మనం కొంత తబ్బిబ్బు చేసుకోవచ్చును కదా, మార్చుకోవచ్చును కదా అని కూడా సందేహిస్తుంటారు.
1: సమ్ పీపుల్ మే బి థింకింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ వి జస్ట్ స్లైట్లీ మాడిఫై ది ట్రూత్.
0: ఒక్కొక్క సమయంలో అసత్యం ఆడవలసి వస్తుంది.
1: సమ్ టైమ్స్ ఇట్ మే బికమ్ నెసెసరీ టు టెల్ అన్ ట్రూత్.
0: కానీ ఒక్కటి,
1: బట్
0: అసత్యం మాత్రం చెప్పక సత్యమును కూడా చెప్పకుండా ఉండేటువంటి యుక్తిని పొందుకు.
1: యూ కెన్ డెవలప్ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ టు కీప్ సైలెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ ఏదో ట్రూత్.
0: సత్యం భూజాత్ ప్రియం భూజాత్ అప్రియం సత్యం అప్రియం అని, భూజాత్ సత్యం అప్రియం అని. ఈ సత్యం అనేటువంటిది అప్రియమైనటువంటి సత్యం కూడా చెప్పకూడదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్
0: ప్రియం కదా అని మనము కొంతవరకు అసత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ టెల్ ద ట్రూత్, టెల్ ఇట్ డియర్లీ, బట్ యూ షుడ్ నాట్ టెల్ untruth which may be dear. You should not tell truth in an undear way also.
0: ఇలాంటి సందిగ్ధ అవస్థ లోపల మనం సత్యానిష్టములను సత్య అసత్యములను రెండింటిని కూడా మనం తప్పించుకుని మెలిగేటువంటి యొక్క యుక్తిని కొంతవరకు నేర్చుకోవచ్చును. కానీ సత్యం చెప్తే ప్రమాదం కలుగుతుంది ఏమో అని అసత్యాన్ని మనం ఉపయోగించుకోరాదు.
1: Whenever there are some testing or trying times as such, you should develop certain amount of cleverness to manage in such a way that without telling untruth, you should be able to just avoid situation and overcome that particular problem.
0: Kanuka manamu konni konni samayamulandu manamu chaala melakavuga nadchukovalsi vastundi.
1: In certain times we will have to conduct ourselves in an extremely careful way.
0: Ee maatanu parulaku baadhinchakunda undeetunti vishayanni kuda nu gurtinchali.
1: You should know how to use the words without hurting people.
0: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడివేమో అన్నాడు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ హీ ఈస్ ఎ ఫార్చునేట్ వన్ హూ నోస్ వితౌట్ హర్టింగ్ ఎనీవన్.
0: ఇతరులను నొప్పించకూడదని తాను నొప్పి పడకూడదు.
1: హీ షుడ్ నెదర్ హర్ట్ నోర్ గెట్ హర్ట్ బై అదర్స్.
0: తాను నొప్పి పడకూడదని ఇతరులు నొప్పించరాదు.
1: జస్ట్ బికాస్ హీ షుడ్ నాట్ గెట్ హీ షుడ్ నాట్ హర్ట్ అదర్స్ ఆల్సో.
0: ఇతరులను నొప్పించక తాను నొప్పి పడకుండేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ విచ్ డస్ నాట్ హర్ట్ అదర్స్ విచ్ డస్ నాట్ హర్ట్ అస్ ఆల్సో.
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక కథ.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ అండ్ ఎ స్టోరీ.
0: ఒక ఇల్లాలు ఈ విధంగా సమావేశంలో పాల్గొని పౌరాణికుడు చెప్పేటువంటి దీనిని చక్కగా వింటూ వచ్చింది.
1: వన్ హసీఫ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ మీటింగ్ లైక్ దిస్ అండ్ షీ వాస్ concentratedly listening to what was being expounded in the meeting.
0: Oka naadu ee pauranikudu ramayanamu cheptu patiye sati.
1: Once when he was just describing ramayana, he just said patiye sati,
0: patiye gati.
1: Husband is the only goal.
0: Karuka atti patini ananda pettatame sati yokka lakshyamu.
1: Therefore, it is the responsibility and the duty of Hasif to satisfy the husband who is
0: patini daivamga bhavinchali.
1: Treat husband as God.
0: Ani aneka vidhamuluga bodhistu vachadu.
1: He was telling all these things in a number of ways.
0: Idi vinnatvanti yokka illaru intiki vellindi.
1: This Hasif, who heard with a lot of concentration all these things, went back home.
0: Ataniki aneka vidhamulanti sevalu cheyali ani kudanu ఈ యొక్క పౌరాణికుడు చెప్పాడు.
1: దిస్ పౌరాణిక్ వాజ్ జస్ట్ టెలింగ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దిస్ కోర్స్ దాట్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
0: పతి దైవమని పౌరాణికుడు చెప్పాడు కదా అని ఆఫీస్ నుంచి భర్త వచ్చేటప్పటికి ఒక చెంబు నిండుకు నీళ్లు తీసుకుంది, ఆ బూడుసుల పైన పోసింది, కాళ్ళు కడిగింది, విసిరగరతో విసిరింది, ఏమేమో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది. అది
1: షీ వాజ్ సో మచ్ ఇంప్రెస్ బై ది టాక్ గివన్ షీ వెంట విత్ డిటర్మినేషన్ టు గివ్ ఎఫెక్ట్ అండ్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హర్ లర్న్డ్. And when the husband returned from the office, she took a pot full of water and poured the water right on the shoes itself, and she began just giving this kind of service to the husband.
0: Bhartaki enti enaadu lenetunte yokka ee yokka idi ee naadu etta vachindi endukosam vachindi ankoni idi edo koncha varaku chedipoyi undochunu ani lopaliki teeskollinaadu.
1: She was confused and flabbergasted, and he was wondering how all of a sudden this particular lady has developed so
0: much. Ayana boots lu vidichadaniki kurchi paya kurchunte ima kinda kurchundi kaallu ottutu untundali boots lu kuda nu vidipinchadaniki avakasam ivvaledu.
1: And he entered the house thinking that she must have been a little off the head, and then he settled down on the chair. He wanted to remove the shoes, but she did not allow him even to remove the shoes.
0: Itani yokka paristhitini gurtinchi nettaga office room ku velli doctor ku phone chesadu.
1: After observing all these things, the husband went into the office room and he rang up the doctor.
0: Ee stree mee yokka pauram puranamuniki velutundarani teliyadu paapu ee bhartaku.
1: His husband did not know that she was going to this puranam.
0: డాక్టర్ వచ్చాడు, అన్ని విధాల టెస్ట్ చేశాడు, నిద్రకింత మాత్రలు ఇచ్చి వెళ్లాడు.
1: డాక్టర్ కేమ్ అండ్ టెస్టెడ్ అండ్ గేవ్ సమ్ పిల్స్ ఫర్ స్లీప్.
0: రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది, ఏదో కొంచెం హిస్టీరియా కింద ఉండాలి అని చెప్పాడు డాక్టర్.
1: డాక్టర్ సెడ్ ఇట్ లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ హిస్టీరియా, ఇఫ్ షీ టేక్స్ రెస్ట్ ఫర్ 2 డేస్ ఇట్ వుడ్ బి ఓకే.
0: మరి డాక్టర్ ఫోన్ చేశాడు, ఈమె ఇంటిలో రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఆయన ఆఫీస్ కు వెళ్లాడు.
1: Husband took his food, then he asked her to take some rest, and he went to the office again. After he went to the office, she again went to the place where scriptures were expounded.
0: Anadu ee pauranikudu ఎవరికి ఎవరు, తల్లెవరు బిడ్డలెవరు, భార్య భర్త ఎవరు, మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాస్ టెలింగ్ ద ఎఫెమెరల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద హస్బెండ్, హూ ఇస్ హస్బెండ్, హూ ఇస్ వైఫ్, అండ్ నథింగ్ ఇస్ పర్మనెంట్, నథింగ్ ఎగ్జిస్ట్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ ట్రాన్సిటరీ అండ్ ట్రాన్సియంట్.
0: దైవమే ఒక్కటి సత్యమని చెప్పాడు.
1: హీ సెడ్ దట్ గాడ్ అలోన్ ఈస్ ట్రూ.
0: ఈమె పూజ రూమ్ లో పోయి కూర్చుంది, వస్తానే.
1: దట్ డే షీ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ షీ సెటిల్డ్ డౌన్ ఇన్ ద వర్షిప్ రూమ్.
0: ఎట్లా ఉందో ఏమో అని పాపం ఆయన అరగంట ముందుగానే వచ్చాడు పాపం.
1: హస్బెండ్ రిటర్న్ హాఫ్ అన్ అవర్ అర్లియర్ ఇట్సెల్ఫ్ థింకింగ్ దట్ షీ మైట్ నాట్ బి వెల్.
0: తలుపు తట్టాడు.
1: He tapped the door.
0: Nene nen ucchanu ani cheppan cheppadu paapam.
1: He announced that he has come, asked her to open the door.
0: Aame lopa nunchi mata anasti pita rasti nasti bandu sahodara artham nasti gruham nasti patim nasti.
1: From the worship room she began telling that there is no mother, no father, no house, not even husband, she declared.
0: ఈ విధంగా చెప్పేటప్పటికి ఇతనికి చాలా ఓ పిచ్చి ముదిరిపోయిందని తలుపులు తీయించి ఆమెను తెప్పించి ఏమిటి ఇవంతా ఇట్లా జరుగుతుండాలంటే ఒక సైకాటిస్ట్ వచ్చేసాడు, వాడిని పిలిపించాడు. అని పిలిస్తే ఈమె యొక్క పరిస్థితి ఏమిటో, ఈమె ముందు ఏమి చేస్తా ఉందో ఇవన్నీ గుర్తించడానికి ఆయన అనేక ప్రయత్నములు చేశాడు.
1: He was quite alarmed at this particular behavior, but he somehow got the doors open and then he called a psychiatrist to examine her in all detail.
0: అతను అన్ని విచారించాడు. ఓహో, ఈ పురాణం వినిపిస్తూ వచ్చినటువంటి ఈ తాత్కాలిక వైరాగ్యమే ఇది అని భావించుకున్నాడు.
1: The psychiatrist could diagnose the disease as the, after all she has listened to the exposition of the scriptures and as a consequence of that she has developed this particular attitude.
0: సరే, రెండు దినాలు ఈ పురాణం వినడానికి పోకూడదని చెప్పినని ఆ వర్కర్స్ తో అంతా కూడా నియమించి ఈమెను బయట పోనివ్వకుండా కారులో అక్కడ తీసుకుని పోనివ్వకుండా డ్రైవర్ కూడా చెప్పి చాలా భద్రం చేశాడు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ అండ్ ఎవ్రీవన్ హస్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ షీ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో టు ద ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్ ఆర్ ఎక్స్పౌండెడ్ అండ్ డ్రైవర్ వాస్ టోల్డ్, ఎవ్రీ సర్వెంట్ వాస్ టోల్డ్ టు సీ దట్ పర్టికులర్ థింగ్ ఇస్ ఇంప్లిమెంటేషన్.
0: ఈ విధమైనటువంటి కట్టుదిట్టములు చేసేటప్పటికీ రెండు దినాలు పురాణమునకు పోలేదు.
1: After these restrictions were imposed, she did not go to the place for 2 days.
0: ఈ తాత్కాలిక వైరాగ్యం అనే పొంగులు చల్లారినాయి.
1: This temporary type of detachment which she developed, it
0: was cooled down. సాయంకాలం భర్త వచ్చేటప్పటికి అన్ని విధాలు నార్మల్ లో ఉంటుండాలి పాపం.
1: By the time the husband returned home, she was behaving in a normal way.
0: సరే, సంతోషించాడు ఆయన. అన్ని విధాలు ఆయనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ఆనందిస్తూ నిత్య జీవితం గడుపుతూ వచ్చాడు.
1: Husband was very happy after all this happened and the daily routine continued later.
0: Oka varam ayin tarvata tirigi puranaaniki vellindi.
1: After 1 week this lady went again to the place where scriptures were
0: discussed. Aanadu puranam lopala ee bhagavad geeta cheptu anudvegakaram vakyam satyam preeti hitam cheyutunnadu. ఈ యొక్క ప్రీతిగాను హితంగాను ఉంటుండాలా, ఉద్వేగంగా ఉండకూడదు, ఈ సత్యమే చాలా ప్రధానమైనటువంటి, సత్యమునే మీరు అనుసరించాలి అని ఆ పురాణికుడు చాలా బాగా గట్టిగా చెప్పాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాజ్ ఎక్స్పౌండింగ్ గీత అండ్ హీ వాజ్ జస్ట్ టెలింగ్ వైల్ యూజింగ్ ద వర్డ్స్ యూ షుడ్ టెల్ ద ట్రూత్ బట్ యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ ఎన్ ఎక్సైటెడ్ వే. హీ వాజ్ ఎక్స్పౌండింగ్ దిస్ పర్టికులర్.
0: అది వినింది, ఇంటికి వచ్చింది.
1: She heard it and returned home.
0: But cheppadu ee naadu maa friend marriage untundadi, aa marriage kolam undri siddham kaamannadu.
1: Husband told her that there is a marriage reception today, my friend's marriage reception is there.
0: Ee manni alankaram chesukundi bhartato paatu pendle reception ki vellindi.
1: She got ready quick and she went with her husband to the reception.
0: Akkada pendi jarugutu untundadi,
1: marriage was going on.
0: Appudu ee brahmanulu mangalasutram teeskoni andariki peddalaku muttincheetuvanti alavatu ఈ యొక్క భారతదేశంలో.
1: ఇన్ భారత్ దేర్ ఇస్
0: అందరి ఆశీర్వాదాలు ఉంటుండాలని వారి అభిప్రాయం.
1: దేర్ ఇస్ ఎ పర్టికులర్ ట్రెడిషన్ దాట్ ద మంగళ సూత్రం వుడ్ బి టేకన్ టు ఎవ్రీ ఎల్డర్ అండ్ దే వుడ్ టచ్ ఇట్ అండ్ దే వుడ్ బ్లెస్.
0: ఆ యొక్క బ్రాహ్మణుడు అనగా ఆ యొక్క పెండి చేయించేటువంటి బ్రాహ్మణుడు పౌరోహితుడు, వీళ్ళింటికి కూడా పౌరోహితుడు పాపం.
1: The Paurohit who was celebrating the marriage on that day, they was also Paurohit for this particular family. This
0: ee mundara kurchunte ucchuchadu emandi amma garu baagunnara muttandi annadu.
1: He came to this particular lady, recognized her and said, how are you mother, you are okay, you just please
0: andaru chemaina ani adigadu idini muttistu paapa ee pauranikudu.
1: This pauranik, he just asked her to touch it and just said, everyone is okay.
0: ఈ యొక్క బ్రాహ్మణుడు ఈ విధంగా అడిగేటప్పటికి అందరూ బాగానే ఉన్నారండి, పోయిన వారం మా అత్తగారు చచ్చిపోయింది అని అన్నాడు.
1: షీ సేడ్,

to the heart. Tattaritu valinyam. Parkour.